ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 29 రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 20 తారీఖు ఆదివారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:05. ఇప్పుడు అర్చన కార్యక్రమంలో భాగంగా క్షేత్రదర్శిని వింటారు. కేరళలోని కొచ్చి నగరాన్ని చుట్టుముట్టిన అందమైన జలాల మధ్యలో ఒక చిన్న ద్వీపం. దాని పేరు వల్లార్పాడం. వల్లార్పాడం చరిత్రలో 1524 ఎంతో ముఖ్యమైనది. పోర్చుగీసు వారు ఇక్కడ చర్చ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పేరుతో ఒక చర్చిని స్థాపించారు. అదే సమయంలో అవర్ లేడీ ఆఫ్ ర్యాన్సమ్ అనే చిత్రాన్ని కూడా అక్కడ ప్రతిష్ఠించారు. లేడీ ఆఫ్ ర్యాన్సమ్ అంటే మేరీమాత చిత్రం. అయితే 1676 వచ్చిన భారీ వరదల వల్ల ఆ చర్చి తీవ్రంగా దెబ్బతింది. వాస్కోడిగామా బృందం తెచ్చిన ఆ మేరీమాత చిత్రం కూడా వరదల్లో కొట్టుకుపోయింది. అప్పుడు ఆ సమయంలో కొచ్చి రాజు వద్ద పాళియత్ రామన్ వలియచన్ అనే దివాన్ ఉండేవాడు. అతను ఆ చిత్రపటాన్ని వెతికి తెప్పించారు. అయితే ఆశ్చర్యం ఏమిటంటే, అంత పెద్ద చర్చియ కొట్టుకుపోయిన ఆ వరదల్లో ఆ చిత్రం మాత్రం ఏమాత్రం చెక్కు చెదరలేదు. మరి అలా చెక్కు చెదరకుండా ఉన్న చిత్రాన్ని తీసుకొచ్చి ఆ దివాన్ గారు ఏం చేశారు, ఏంటి, ఆ చర్చ్ ఎలా స్థాపించబడింది తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

డాక్టర్ కేఆర్ సింగ్ రచించిన ఈ పాటని పాడినవారు ఎంఎం కీరవాణి, ఎస్పి శైలజ. మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. ఈనాటి క్షేత్రదర్శినిలో మనం తెలుసుకుంటున్నాం వల్లార్పాడం చర్చ్ గురించి. ఇంతకు చెప్పాను కదా ఆ దివాన్ గారు ఆ చిత్రాన్ని తీసుకొచ్చి ఏం చేశారో చెప్పుకుందామని. అయితే ఆ దివాన్ గారు మేరీమాత చిత్రాన్ని తీసుకొచ్చి అక్కడే కొత్త చర్చి నిర్మాణాన్ని మళ్ళీ పునఃప్రారంభించారన్నమాట. అలా ఆ చర్చి నిర్మాణానికి చాలామంది హిందువులు తోడ్పడ్డారని అక్కడ వారు చెబుతుంటారు. అంత వరదలోనూ ఆ చిత్రపటం తడవకపోవడం, మళ్ళీ అదే పటంతో దివాన్ గారు ఆ ఆలయాన్ని నిర్మించడంపై భక్తులకు మేరీమాతపై భక్తి మరింతగా పెరిగింది. అక్కడి వారు మేరీమాతను ప్రేమగా వల్లార్ పాడత్తమ్మగా పిలుస్తారు. దివాన్ గారు ఈ చర్చ్ కోసం ఇంకో పని కూడా చేశారు. కేడవిళ్ళక్కు అనే దీపాన్ని కూడా సమర్పించారు. అది నిత్యం వెలుగుతూనే ఉంటుంది ఆయన గుర్తుగా. ఆ దీపం ఆరిపోకుండా దాంట్లో నూనెను తెచ్చి పోస్తుంటారు అక్కడి హిందువులు. వల్లార్పాడం క్షేత్రానికి సంబంధించి ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది, చెప్తాను ఈ పాట తర్వాత.

0: మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. మనం తెలుసుకుంటున్నాం వల్లార్పాడం చర్చ్ గురించి. అది 1752 23 మే నెల. వల్లార్పాడానికి చెందిన నాయర్ కుటుంబానికి చెందిన మీనాక్షి అమ్మ తన చిన్న కుమారుడితో కలిసి పడవలో ప్రయాణిస్తూ ఉంటే తీవ్రమైన అలలు గాలులతో వరదొచ్చింది. అప్పుడు మీనాక్షి అమ్మ వల్లార్పాడత్తయ్యమ్మను ప్రార్థించి, తమను కాపాడితే జీవితాంతం నీకు సేవ చేసుకుంటాను అని మొక్కిందట. 3 రోజుల తర్వాత అక్కడ చర్చ్ ఫాదర్కి మీనాక్షి అమ్మని కాపాడమని దర్శనంలో కనబడితే తను వెళ్ళి వాళ్ళని రక్షించాడు. అప్పుడు మీనాక్షి అమ్మ తనని తాను మేరీమాతకి సమర్పించుకుని తన జీవితాన్ని అంతా అక్కడే గడిపింది. అప్పటి నుండే అడిమ సమర్పణ సాంప్రదాయం మొదలైంది. అడిమ అంటే తమని తాము ఆ మేరీమాతకు సమర్పించుకుని బ్రతకడం.
1: క్షమించమని అడిగిన తడువుగానే ఎంత పాపినైనను క్షమించి బ్రోచే పరమదైవమా, అందుకో నా హృదయార్పణ.

ఆర్ నీరజారాణి రచించిన ఈ పాటని పాడినవారు స్టీవెన్సన్. ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. మనం తెలుసుకుంటున్నాం వల్లార్పాడం చర్చ్ గురించి. వల్లార్పాడం చర్చ్ ప్రధాన బలిపీఠానికి 1888లో పోప్ లియో 12 ప్రత్యేకమైన ఆధ్యాత్మిక హోదాని కల్పించారు. దాంతో చర్చి ప్రాముఖ్యత మరింత పెరిగింది. 1951లో భారత ప్రభుత్వం దీన్ని ప్రధాన తీర్థయాత్రా కేంద్రంగా ప్రకటించింది. తర్వాత 2004లో నేషనల్ ష్రైన్ హోదాని కల్పించారు. అదే సంవత్సరం డిసెంబర్ 1న పోప్ జాన్పాల్ II ఈ పుణ్యక్షేత్రాన్ని బెసిలికాగా ఉన్నతీకరించారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం కొచ్చి ప్రాంతంలో ఉన్న వల్లార్పాడెం చర్చి గురించి తెలుసుకుంటున్నారు ఈనాటి క్షేత్రదర్శనంలో. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16 నుండి 24 వరకు వల్లార్పాడెత్తమ్మ ఉత్సవాలు జరుగుతాయి ఆ ప్రాంతంలో. సెప్టెంబర్ 16న జెండా ఎగరవేయడంతో 9 రోజుల ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కానీ 24న అవర్ లేడీ ఆఫ్ ర్యాన్సమ్ ఫీస్ట్ని ప్రధానంగా జరుపుకుంటారు. ఈ పండుగకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు వస్తారు. ఇదే వారంలో జరుగుతున్నాయి కాబట్టి వింటున్న శ్రోతల్లో మీరు కూడా ఎవరైనా వెళ్ళి ఆ తల్లిని దర్శించుకోవాలి అనుకుంటే తప్పక దర్శించుకోవచ్చు. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఎంఎం శ్రీలేఖ పాడిన కీర్తనీయుడు అనే పాట.

ఈనాటి క్షేత్రదర్శిలో మీరు తెలుసుకుంటున్నారు వల్లార్పాడం చర్చ్ గురించి. వల్లార్పాడం సముద్రానికి జలమార్గాలకు దగ్గరగా ఉండడం వల్ల మత్స్యకారులు, నావికులు, సముద్ర ప్రయాణం చేసే ప్రజలు వల్లార్పాడత్తమ్మను ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. ఈ తల్లిని మత్స్యకారుల రక్షకురాలిగా భావిస్తారు అక్కడి ప్రజలు. కొత్త పడవను సముద్రంలోకి తీసుకెళ్లే ముందు స్థానిక మత్స్యకారులు ఆశీర్వాదం కోసం పడవను అక్కడికి తీసుకురావడం, ప్రార్థన చేయడం అనేది ఒక సాంప్రదాయంగా ఉంటుంది. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి క్షేత్రదర్శిని, మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలో.

మీరు విన్న ఈ పాటని రచించింది శ్రీమతి ఆర్ నీరజారాణి. ఆలపించిన వారు స్టీవెన్సన్ అండ్ కోరస్. మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. మనం తెలుసుకుంటున్నాం వల్లార్పాడం చర్చి గురించి. వల్లార్పాడం కేవలం క్రైస్తవుల పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, ఇక్కడికి వివిధ కులాల మతాలకు చెందిన వారందరూ వస్తారు. ప్రార్థనకి భాష ఉండొచ్చు, ఆచారం ఉండొచ్చు, కానీ ఆశకు మాత్రం ఏ మతం ఉండదు. అందుకే వల్లార్పాడత్తమ్మ సన్నిధికి ప్రతి ఒక్కరూ తమ మనసులోని మాటను తల్లి పాదాల చెంత వినిపించడానికి వస్తారు.

డాక్టర్ మనోహర్ అట్లూరి రచించిన ఈ పాటను ఆలపించినవారు గాయత్రి. మనం తెలుసుకుంటున్నాం వల్లార్పాడం చర్చ్ గురించి ఈనాటి క్షేత్రదర్శినిలో. వల్లార్పాడం చర్చ్ 500 చరిత్ర కలిగిన గొప్ప భవనం. ఎత్తైన తెల్లని ఈ భవనం యూరోపియన్ నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. సువిశాల ప్రాంతంలో చక్కగా నిర్మించబడిన ఈ మందిరం దక్షిణ భారతదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంది. ఈ మందిరంలో బాలయేసుని ఎత్తుకున్న మేరీమాత విగ్రహాన్ని, అలాగే మేరీమాత పాదాల వద్ద బాలుడిని ఎత్తుకున్న మీనాక్షి అమ్మ విగ్రహం, నిత్యం వెలుగుతూ ఉండే దీపం, చుట్టూ పచ్చదనంతో నిండి ఉన్న అందమైన ప్రకృతి దర్శించడానికి 2 కళ్ళు చాలవంటే నమ్మండి. మరి ఈ ప్రాంతానికి చేరుకోవాలి అంటే ఎలా? ఇది ఎర్నాకులం రైల్వే స్టేషన్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వెళ్ళాలి అనుకునేవారు రైలు మార్గం గుండా వెళ్ళచ్చు. అందులోనూ ఇది అనుకూలమైన సమయం కాబట్టి చక్కగా వెళ్ళి దర్శించుకోండి. ఇది ఈనాటి క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7 గంటలు దాటి 32 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈరోజు 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన యాంటీ టొబాకో ఎన్వైర్న్మెంట్ ప్రాముఖ్యత అనే అంశం గురించి డాక్టర్ విజయ్ కుమార్ చెన్నం చెట్టి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె సందీప్.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: ఏడు 7:30 జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు. మరి వాట్సాప్ ద్వారా మీరు పాటలు కోరాలి అంటే మా నెంబర్ 0402324052. ఈ నెంబర్కి వాట్సాప్ సందేశాన్ని పంపించండి, మీకు నచ్చిన పాటని వినండి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రబాటి మాధవీలత. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ

0: సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలన్నీ సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: Semicon India 2026 భారతదేశపు ప్రతిష్టాత్మక సెమీకండక్టర్ సదస్సు 5వ ఎడిషన్ న్యూఢిల్లీలోని యశోభూమిలో నిన్న విజయవంతంగా ముగిసింది. సిలికాన్ నుండి ఎకోసిస్టమ్ను నిర్మించడం అనే ఇతివృత్తంతో జరిగిన 3 రోజుల సదస్సులో 600కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. వీటిలో దాదాపు 300 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 150 మందికి పైగా వక్తలు పాల్గొన్నారు. జపాన్, దక్షిణ కొరియా, మలేసియా, నెదర్లాండ్స్, సింగపూర్, స్వీడన్ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 6 దేశాల పెవిలియన్లతో పాటు 12 రాష్ట్రాల పెవిలియన్లు సెమీకండక్టర్ రంగంలోని వివిధ అంశాలను ప్రదర్శించాయి. ఈ వేడుకల్లో మొత్తం 51,656 రిజిస్టేషన్లు నమోదు కాగా సుమారు 40,000 మంది సందర్శకులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెమీకాన్ ఇండియాను ప్రారంభించి విధాన చర్చలు, ప్రాజెక్టు ప్రణాళిక దశ నుంచి వాణిజ్య సెమీకండక్టర్ ఉత్పత్తి వైపు భారత్ సాధించిన పురోగతిని కొనియాడారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతమవుతాయి. పశ్చిమ రైల్వేలోని ఉద్నా, ఉకాయ్, సోన్గఢ్ సెక్షన్లో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జ్ భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నిర్మించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైళ్ల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, కార్యదర్శుల ముగింపు సదస్సుకు హాజరయ్యారు. వికసిత్ భారత్ వైపు భారతీయ ప్రయాణానికి ఆర్థిక సహాయం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహించబడింది. స్థూల ఆర్థిక దృక్పథం, వ్యవసాయ పరివర్తనకు నిధులు సమకూర్చడం, ఇంధన మార్పిడి వంటి కీలక అంశాలపై ఈ సదస్సులో చర్చించినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ను వికసిత్ భారత్గా మార్చడంలో ఎదురయ్యే సవాళ్లను అర్థం చేసుకోవడానికి, భవిష్యత్తులో ఉన్న ముఖ్యమైన అవకాశాలను వినియోగించుకోవడానికి ఈ చర్చలు దోహదపడ్డాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. టీమిండియా స్ఫూర్తితో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేసి వికసిత్ భారత్ సామూహిక లక్ష్యాన్ని సాకారం చేసుకుంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అక్టోబర్ 1వ తేదీ నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ను పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారునికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 20

7,43,00,000 మంది వినియోగదారులు ఈ అథెంటికేషన్ను పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్టిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్

ది జ్యుడిషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనా నియమితులయ్యారు. వీరితో పాటు మరో ఐదుగురిని ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్ లద్దాఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మ జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా, కర్ణాటక హైకోర్టుకు మరో ముగ్గురిని అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే రెండు రోజుల పాటు మహారాష్ట, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతంలోకి రాబోయే మూడు రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేపాల్కు భారత్ 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నేపాల్కు భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు నిన్న న్యూఢిల్లీలోని త్యాగరాజ్ ఇండోర్ స్టేడియంలో జరిగిన కోర్ఫ్ బాల్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. దేశంలో కోర్ఫ్ బాల్ పట్ల ఆసక్తి పెరుగుతోందని, ఇటువంటి క్రీడలు యువతకు కొత్త అవకాశాలు కల్పించడంతో పాటు ఫిట్నెస్, టీం వర్క్ ను ప్రోత్సహిస్తాయని, అలాగే దేశ వర్ధమాన క్రీడా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి అన్నారు. 20వ ఆసియా క్రీడలు 2026లో భాగంగా ఈరోజు పలు విభాగాల్లో భారతీయ అథ్లెట్లు పాల్గొంటారు. భారత్కు చెందిన టెక్ బాల్ ఆటగాడు క్విన్సీ డిసౌజా జపాన్కు చెందిన యునా సకామోటోతో తలపడతారు. భారత షూటర్లు ఎలవెనిల్ సోనం మస్కార్, విదర్శ్ వినోద్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో పోటీ పడతారు. ఈ ముగ్గురు క్రీడాకారులు వ్యక్తిగత, టీం పతకాల కోసం బరిలోకి దిగుతున్నారు. కాగా భారత మహిళల హాకీ జట్టు ఈరోజు గ్రూప్ స్టేజ్ తొలి మ్యాచ్లో ఉజ్బెకిస్తాన్తో తలపడుతుంది. అలాగే పురుషుల హాకీ జట్టు ఇండోనేషియాతో పోటీ పడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కోవడానికి భారత సెమీకండక్టర్ పరిశ్రమ సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారు 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఆరోగ్య జీవనం, యాంటీ టొబాకో ఎన్వైర్న్మెంట్ ప్రాముఖ్యత. డాక్టర్ విజయ్ కుమార్ చెన్నం చెట్టి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె. సందీప్.

0: శ్రోతలకు ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోస్లో పల్మనాలజీ రెస్పిరేటరీ మెడిసిన్ స్పెషలిస్ట్, ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సంబంధించి సుదీర్ఘమైన అనుభవం ఉన్న డాక్టర్ విజయ్ కుమార్ చెన్నంశెట్టి గారు ఉన్నారు. సార్, నమస్కారం.
1: నమస్తే అండి సందీప్ గారు.
0: ఈ టొబాకో అడిక్షన్ అనేది వీఆర్ ఫైటింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: అవునండి, లైఫ్ లో చూస్తుంటే టొబాకో వాడకం అనేది చాలా చాలా కామన్ అయిపోయింది. ఉదాహరణకు, మేము చిన్నప్పుడు ఆడవాళ్లు పొగ త్రాగడం అనేది చాలా రేర్ విషయం, కానీ ఈరోజు ఆడవారు కూడా చాలా మంది, పర్టికులర్ గా ఈ వెస్టర్నైజేషన్ తో ఆడవాళ్లు కూడా పొగ త్రాగడం అనేది చాలా ఎక్కువైంది. అయితే దీనికి మనం చాలా జాగ్రత్తగా WHO ఏం గమనించింది అనేది మనం ఒకసారి చూడాలండి. ఈ పొగాకు అమ్మే కంపెనీలు, సో నేను పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే వాళ్ళకి ఒక పెద్ద బిజినెస్ మార్కెట్ అయిపోయింది. ఎన్ని వందల కోట్లు వేల కోట్లు సంపాదించాలి, ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇది ఈ బిజినెస్ చేయడం జరుగుతుంది. సో ఒక లైఫ్ స్టైల్ విధానాన్ని మార్చే విధంగా వాళ్ళ యొక్క మార్కెటింగ్ యాక్టివిటీస్, అడ్వర్టైజ్మెంట్స్ జరుగుతున్నాయి అన్నమాట. ఉదాహరణకు ఒక 20 ఇయర్స్ బ్యాక్ చూసినట్లయితే మామూలు సిగరెట్లు, బీడీలు అని ఉండేటివి, కానీ ఇప్పుడేమంటే డిఫరెంట్ కలర్డ్ ప్యాకెట్స్, కానీ ఫ్లేవర్డ్ మెంథాల్ అంటారు, ఇంకొకటి అంటారు. సో సోషల్ మీడియాలో కూడా చాలా విచ్చలవిడిగా, సో స్మోకింగ్ చేయడం అనేది ఒక స్టైల్ గా చూపెట్టి, మూవీస్ లో కూడా దీన్ని ఒక స్టైల్ గా చూపెట్టి దాని యువతని ఆకర్షిస్తున్నారన్నమాట. ఇవన్నీ గమనించిన WHO ఈ యొక్క ముసుగును తొలగించి అసలు నిజాలని మన ప్రజలందరికీ చూపించాలనేసి ఒక పట్టుదలతో ఈసారి వాళ్ళు మన థీమ్ ఏం చేశారంటే అన్మాస్ ద అపీల్ అండ్ కౌంటరింగ్ ద టొబాకో అండ్ నికోటిన్ అడిక్షన్. సో దీని యొక్క ఈ అడ్వర్టైజ్మెంట్ యొక్క ముసుగు తీసేయండి, లోపల ఉన్న యాక్చువల్ గా హాని ఎంత జరుగుతున్నది మీ యొక్క టొబాకోతో నికోటిన్ తో అనేది గమనించండి అనేసి ప్రజలకు ఆ యొక్క మెసేజ్ తో మన ముందుకు వచ్చిందండి.
0: సినిమా అంతా స్టైల్ గా పొగ తాగడం చూపించి కింద చిన్నగా ఒక డిస్క్లైమర్ వేస్తే సరిపోదు అనేదే కదా సార్ దీని అర్థం?
1: అంతే కదండి. దీనికి మన డైరెక్టర్స్, హీరోలు అండ్ గవర్నమెంట్ వీళ్ళందరూ చాలా సీరియస్ గా తీసుకొని ఎలా అయితే కొన్ని చిత్రాల దగ్గర ఇవి కనబడనీయకుండా చేసేస్తారో, బొమ్మ కనబడనీయకుండా చేస్తారో, అలాంటి మాస్కింగ్ అన్నా కూడా ఖచ్చితంగా మనం తీసుకొని రావాలి. అది ఒక రెవల్యూషన్ అయితే తప్పితే మన యొక్క టొబాకో యొక్క హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ని మనం ప్రజలకి దూరం చేయకుండా ఉండలేం.
0: చాలా చక్కగా చెప్పారు సార్. అయితే ఇది పొగాకు తాగడం అనేది ముందుగానే ప్రివెన్షన్, అంటే అసలు అలవాటు కాకుండా చూసుకోవడం ఒక పద్ధతి. ఇంకొకటి, దీనికి అలవాటు అయిపోయింది, బానిసలు అయిపోయారు. అది ముఖ్యంగా ఇది యంగ్స్టర్స్ ని ఎక్కువగా టార్గెట్ చేసే విధంగా ఈ పొగాకు పదార్థాలు కానీ ప్రొడక్ట్స్ కానీ ఉంటాయి. ఇది అసలు ఈ నికోటిన్ అనేది అంత, వై ఇస్ ఇట్ సో అడిక్టివ్?
1: ఐఎమ్ కమింగ్ టు దేర్ అండి. సో ఇప్పుడు చూసినట్లయితే మనకు చిన్న పిల్లల్లో ఏదైతే హ్యాబిట్స్ స్టార్ట్ అవుతాయో, ఎగ్జాంపుల్ వాళ్ళు మంచిగా చదవడం స్టార్ట్ చేసినారనుకోండి, వాళ్ళు ఒక నేషన్ బిల్డింగ్ కి ఉపయోగపడతారు. లేదు వాళ్ళు ఒక దొంగతనం చేయడమో లేకపోతే దోపిడీ చేయడమో ఆ టీనేజ్ లో అలాంటివి ఇదైనారంటే వాళ్ళు దొంగలుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఈ నికోటిన్ వాడకం కానీ అదర్ మత్తు పదార్థాలు వాడడం కానీ ఈ టీనేజ్ లో కానీ అలవాటైనట్లయితే అవి జీవితాంతం వాళ్ళని వదిలిపెట్టకుండా ఉండే అవకాశం చాలా చాలా ఉంటుందండి. అటువంటి వాళ్ళని మనం డీఅడిక్ట్ చేయాలన్నా కానీ చాలా చాలా కష్టం. ఎందుకు అని అంటే నికోటిన్ అనే పదార్థం ఈ టొబాకోలో ఏదైతే ఉంటుందో, ఈ నికోటిన్ పదార్థము ఒక అడిక్షన్ పొటెన్షియల్ చూసినట్లయితే మనకు ఓపియాయిడ్స్ అంటారు, అంటే గాంజా కానీ మార్ఫిన్ అనలాగ్స్ కానీ ఇటువంటివి ఎన్నో పదార్థాలు ఉంటాయి మత్తు చేసేటివి. ఆ మత్తు కాస్ చేసే పదార్థాలు తీసుకున్నట్లయితే నికోటిన్ కు ఉన్న అడిక్టివ్ బిహేవియర్ వేరే ఇంకా దేనికి లేదన్నమాట. సో కాబట్టి మనం ఈ నికోటిన్ కి ఎప్పుడైతే చిన్నపిల్లలు అండ్ యంగ్స్టర్స్ ఎక్స్పోజ్ అవుతారో వీళ్ళు దీని నుండి బయటకు రావడానికి చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు.

0: ఆ నికోటిన్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ లో వెళ్లి లాట్ ఆఫ్ కెమికల్స్, పర్టికులర్ గా డోపమైన్ లాంటి కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. డోపమైన్ రిలీజ్ చేసిన వెంటనే వీళ్ళు చాలా హైకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఈ హై ఏమవుతుందంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు ఉండి మళ్ళీ లో అయిపోతుంది. డోపమైన్ అంతా కూడా నర్వస్ సిస్టమ్ లో నుండి డిప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ కి డోపమైన్ క్రేవింగ్స్ వస్తాయి. ఇప్పుడు అంటే నాకు ఎట్టన్నా గానీ ఆ హై స్టేట్ కు వెళ్ళాలి అనేసి ఒక అడిక్షన్ స్టార్ట్ అయ్యి మళ్ళీ మళ్ళీ వాళ్ళు రోజుకి సిగరెట్లు తాగడం, ఎన్నో సిగరెట్లు తాగడం, లాస్ట్ కి చివరాఖరికి అడిక్షన్ ఎక్కువయ్యి చైన్ స్మోకర్స్ గా కూడా పిల్లలు మారడం అనేది మేము చాలా ఈ రోజు ప్రాక్టీస్ లో చూస్తున్నామని అంటే అతిశయోక్తి కాదండి.
1: మీరు చాలా మంది ఇలా బానిసలైన పేషెంట్స్ ని చూసుంటారు సార్, ఇస్ దేర్ ఎనీ కేస్ హూ కేమ్ అవుట్ ఆఫ్ దిస్ నికోటిన్ అడిక్షన్?
0: ఎక్కడైనా ప్రాబ్లం ఉందంటే ఆ ప్రాబ్లం ని ఒక పద్ధతిగా సైంటిఫిక్ పద్ధతిలో మనం ఆలోచించి సైంటిఫిక్ పద్ధతిలో మనం దాన్ని డిఅడిక్షన్ ప్రోగ్రామ్స్ కానీ స్టార్ట్ చేసినట్లయితే, దాన్ని ఉపయోగించినట్లయితే ఎటువంటి అడిక్షన్ ఉన్నా కానీ దాని నుండి బయటకు తీసుకురావచ్చండి. అది అసాధ్యమైంది కాదు, బట్ అలానే ఈజీగా చేయగలిగింది, సుసాధ్యమైంది కూడా కాదు. బట్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కమిట్మెంట్ ఫ్రమ్ పేషెంట్ ఒకరు కాదు, ఎవరైతే అడిక్ట్ అయినారో వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ దెన్ క్లినిషియన్. సో ఈ 4 ఫ్యాక్టర్లు కానీ మనకు ఖచ్చితంగా ఒక త్రాటి మీద తీసుకొచ్చినట్లయితే ఈ డిఅడిక్షన్ ని చాలా చాలా పద్ధతిగా సైంటిఫిక్ పద్ధతిలో హ్యాండిల్ చేయొచ్చు. 100 మంది డిఅడిక్షన్ పద్ధతిలో సక్సెస్ఫుల్ సాధించి స్మోకింగ్ కి దూరంగా, టొబాకో ప్రొడక్ట్స్ కి దూరంగా చాలా సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలండి.
1: అయితే యాంటీ టొబాకో ఎన్వైరన్మెంట్ కల్పిస్తే గానీ ఇది సాధ్యం కాదు.
0: అవునండి, చాలా చక్కగా చెప్పారు. నేను మన శ్రోతలకి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనం మన బెడ్రూమ్ లో మనం పడుకొని ఓకే నాకు వరల్డ్ కప్ వచ్చేసింది, లేకపోతే నాకు క్లాస్ లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, లేకపోతే ఒక విన్నింగ్ కంటెస్ట్ లో నేను ఫస్ట్ వచ్చినాను అని జస్ట్ డ్రీమ్ చేసిన మాత్రాన మనం ఓ సక్సెస్ ని రీచ్ చేయలేం. అలానే డిఅడిక్షన్ కూడా ఎన్ని ప్రిస్క్రిప్షన్లు తీసుకున్నా గానీ అది మనకు సక్సెస్ కాదు. కానీ ఆ ప్రిస్క్రిప్షన్స్ తో పాటు యాక్షనబుల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నారో, మీరు కరెక్ట్ గా చెప్పారు, ఏదైతే యాంటీ టొబాకో ఎన్విరాన్మెంట్ అంటే పేషెంటు, పేషెంట్ తో పాటు ఉన్న సోషల్ సర్కమ్స్టెన్సెస్ ఇవన్నీ కూడా మనం మార్చగలిగినట్లయితే సక్సెస్ఫుల్ గా పేషెంట్ ని టొబాకో నుండి డిఅడిక్ట్ చేయొచ్చు అనేసి మనం అందరూ గుర్తుపెట్టుకోవాలి.
1: అందరం కలిసే ఈ టొబాకో అడిక్షన్ కానీ దీని నుంచి బయటపడగలిగే వాతావరణం సృష్టిస్తే మనకి మంచిది, పొగాకుకి బానిసలైన వాళ్ళకు కూడా మంచిది. అయితే సార్, ఇప్పుడు వేపింగ్ అని అదర్ ఫార్మ్ ఆఫ్ స్మోకింగ్ నడుస్తుంది కదా సార్?
0: అవును.
1: కానీ ఈ వేపింగ్ దీనికంటే, స్మోకింగ్ కంటే సేఫర్ అని కూడా చెప్తారు. హౌ ఫార్ ఇస్ ఇట్ ట్రూ సార్?
0: వేపింగ్ అనేది స్మోకింగ్ కన్నా, అంటే సిగరెట్లు కానీ బీడీలు కానీ తాగడం కన్నా కూడా సేఫ్ పద్ధతి అని అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే వేపింగ్ చేసిన పేషెంట్ ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఈ వేపింగ్ ద్వారా ఇదేమవుతుందంటే, మనకు సోషల్ మీడియాలో అంతా కూడా ఏమవుతుందంటే ఈ వేపింగ్ ని చాలా స్టైలిష్ వే ఆఫ్ సిగరెట్ స్మోకింగ్, అది చేస్తే మనం నెక్స్ట్ లెవెల్లో హీరోలు లాగా అని చూపెట్టి దాన్ని వాళ్ళు ఆ కంపెనీలు ప్రమోట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజుకి అంటే యాజ్ ఆఫ్ 2026 మే ఎండ్ కంతా కూడా మనం గమనించినట్లయితే దేర్ ఆర్ ఆల్మోస్ట్ 7,000-8,000 కేసెస్ ఆఫ్ పబ్లిష్డ్ లిటరేచర్, అంటే సైంటిఫిక్ జర్నల్స్ లో పబ్లిష్ చేసిన లిటరేచర్ లో ఆల్మోస్ట్ 8,000 మందికి ఓకే ఈ వేపింగ్ చేసిన వాళ్ళకి న్యూమోనియాలు కానీ ARDS అని అంటారు, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్, అంటే లంగ్స్ అంతా కూడా పుండు పట్టిపోతుంది అనమాట. సో కాబట్టి వేపింగ్ ద్వారా ఇంత సీరియస్ కండిషన్ వచ్చి వెంటిలేటర్ మీదకి వెళ్లి ప్రాబబ్లీ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితులు కూడా వేపింగ్ చేసే వాళ్ళలో ఉంటుందనేది మనం మర్చిపోకూడదు. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పాలి. వేపింగ్ అనేది చట్టబద్ధత కాదు, చట్టరీత్యా నేరం అది. వేపింగ్ ఇండియాలో పర్మిషన్ లేదు. అండ్ ఒకవేళ వేపింగ్ అయినా ఎవరన్నా అటువంటి అలవాటు ఉందంటే తక్షణం మీరు మీ పల్మనాలజిస్ట్ కలిసి వేపింగ్ కి దూరం అవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలండి.
1: సార్, అయితే స్మోకింగ్ కానీ టొబాకో యూసేజ్ కానీ

0: అది మన లోపలికి ప్రవేశించినప్పుడు మన ఊపిరితిత్తులకు కానీ ఇతర భాగాలకు కానీ అది ఎంత చెడు కలుగు చేస్తుంది అనేది మనం అర్థమయ్యేలా చెప్పగలిగితే కూడా కొంతవరకు ఈ టొబాకో ఎడిక్షన్ నుంచి బయటకు వస్తారు కదా సార్.
1: అవునండి, తప్పకుండా మనం సింపుల్ ఫామ్ లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు ఒక సిగరెట్ కానీ ఒక బీడీ కానీ లేకపోతే ఒక తంబాకు కానీ ఇవి తీసుకున్నప్పుడు దానిలో థౌజండ్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. సో ఈ కెమికల్ కాంపోనెంట్స్ ఏం చేస్తాయంటే ఆర్గానిక్ కాంపోనెంట్స్ అవ్వచ్చు, అండ్ దెన్ ఈ నికోటిన్ అనేది కూడా క్యాన్సర్ కారణం చేయొచ్చు. అయితే ఈ కెమికల్స్ అన్ని ఏం చేస్తాయంటే లోపలకి వెళ్ళి మనం ఎక్స్పోజ్ చేసిన తర్వాత లంగ్స్ లో కానీ బ్లడ్ లో కానీ లేకపోతే ఎక్కడైతే మనకు కణాలకు అది ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ సెల్ లోపలికి ఈ కెమికల్స్ వెళ్ళి డిఎన్ఏ అని ఉంటుంది అనమాట, ఆ డిఎన్ఏని డ్యామేజ్ చేస్తుంది. ఎప్పుడైతే డిఎన్ఏ డ్యామేజ్ అవుతుందో ఆ డ్యామేజ్ అయిన డిఎన్ఏ నుండి మనకు క్యాన్సర్ కణాలు పుట్టుకొస్తాయన్నమాట. అఫ్ కోర్స్ ఇది ఒక స్టేజ్, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊపిరితిత్తుల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఏమవుతుందంటే మనకు ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని ఇన్నేట్ ఇమ్యూనిటీ అని అంటారు. ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ బ్యారియర్ ని మనకు ఈ స్మోకింగ్ దెబ్బతీస్తుంది. అండ్ దెన్ ఎప్పుడైతే ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ పోతుందో ఈ పేషెంట్లకి తరచుగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడం, ఆస్తమా లాంటి అటాక్లు రావడం, దీర్ఘకాలికంగా అదే స్మోక్ కంటిన్యూ చేస్తే సిఓపిడిగా మారడం, అండ్ దెన్ ఈ ఎప్పుడైతే సిఓపిడిగా మారుతుందో లంగ్స్ పుండు పడతాయి అన్నమాట. ఈ పుండు పడిన లంగ్స్ బాడీ మొత్తం కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఉదాహరణకు చెప్తాను, మీకు ఏ కాల్లోనో చేతిలోనో ఒక ముళ్ళు గుచ్చుకునింది, మీ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి రావా? వస్తాయి. అదే మాది లంగ్స్ లో ఈ టొబాకో వాడడం వల్ల మీ యొక్క లంగ్స్ దెబ్బతిన్నప్పుడు ఒళ్ళంతా కూడా పుండు మారి, దీని సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అని అంటారనమాట. ఈ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ రావడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ అటాక్లు రావడం, అండ్ దెన్ స్ట్రోకులు రావడం అంటే బ్రెయిన్ స్ట్రోకులు రావడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మీరు అర్థం చేసుకొని స్మోకింగ్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని గుర్తుపెట్టుకోవాలి.
0: వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాము, ఏదైనా ఒక చిన్న ఇన్ఫెక్షన్ కూడా మనల్ని చాలా భారీగా దెబ్బతీస్తుంది అనేది అర్థం చేసుకోవాలి.
1: అవునండి, అంటే లంగ్ ఒకటే కాదు, లంగ్ తో పాటు మనకు హార్ట్ మీద బ్రెయిన్ మీద కూడా ఈ యొక్క పర్యవసానం ఉంటుంది. దానివల్ల మనకు హార్ట్ అటాక్లు బ్రెయిన్ స్ట్రోకులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోవాలండి. దయచేసి శ్రోతలు ఈ యొక్క నిజాన్ని తెలుసుకొని అర్థం చేసుకొని స్మోకింగ్ మీ జీవితంలో లేదు మీ యొక్క ఫ్రెండ్స్ మీ సర్కిల్ జీవితంలో లేకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి, దేశానికి ఒక ప్రయోజకుల్ని తయారు చేయండి.
0: డాక్టర్ విజయ్ కుమార్ గారు, స్మోకింగ్ కానీ టొబాకో యూసేజ్ కానీ అది మన ఊపిరితిత్తులకు కానీ ఇతర భాగాలకు కానీ ఎంత చెడు కలుగు చేస్తుంది అని చాలా సమగ్రమైన సమాచారాన్ని ఇచ్చి మా శ్రోతల ఆరోగ్యం కోసం మీరు చేసిన ఈ ప్రయత్నానికి ధన్యవాదాలు సార్. నమస్కారం.
1: నమస్తే అండి, థ్యాంక్ యూ సో మచ్ సందీప్ గారు.

ఇంతవరకు ఆరోగ్య జీవనం, యాంటీ టొబాకో ఎన్వైరన్మెంట్ ప్రాముఖ్యత అనే అంశం గురించి డాక్టర్ విజయ్ కుమార్ చెన్నమ్మచెట్టు గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కె సందీప్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:31. ఇప్పుడు జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన పాటలు వింటారు. మీరు కోరవలసిన పాటలు ఏ నెంబర్కి పంపించాలి అంటే 0402324582.

జనరంజనిలో ముందుగా అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా జమీందార్ చిత్రం నుంచి ఘంటసాల సుశీల ఆలపించిన పాట, నారాయణ రెడ్డి సాహిత్యానికి, చలపతిరావు సంగీతం.

మీరు విన్న ఈ పాటని కోరిన శ్రోతలు మణికొండ నుండి శ్రీకాంత్, శేషు, భవాని, జయ, సుజాత, ఆర్ గణేష్, లిఖిత, యతీష్, అజయ్, లీలా, పూజ, విస్మయ, పూర్విక్, విమర్శ్, రాజాజీనగర్ నుండి.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది రంగూన్ రౌడీ చిత్రం నుంచి సుశీల ఆలపించిన పాట వేటూరి. సాహిత్యానికి జేవి రాఘవులు సంగీతం. కోరిన శ్రోతలు భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, రవికుమార్ వడ్లమాని అల్మాస్గూడ నుండి, వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, బండి శివాజీ, జోగ నర్సయ్య, గుజ్జేటి ఆనంద్, వీరందరి కోసం ఈ పాట.

ఇలాంటి మంచి మంచి పాటలు జనరంజనిలో మీరు కూడా వినాలి అనుకుంటే 04023240852 నంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి పాట వివరాలతో. మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాం.

మీరు వింటున్నారు జనరంజని, నేను మీ రోజీ. ఇప్పుడు ప్రేమ్నగర్ చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన పాట ఆత్రేయ, సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం, కోరిన శ్రోతలు ఆర్ఎస్ఆర్ మూర్తి ముసరంభంగ్ నుండి. అలాగే గోగికర్ ఫ్యామిలీ నుండి ప్రేమ్ కుమార్, శ్రీలత, ప్రణీత్, భవ్యశ్రీ, మాన్విత్, లక్కీ, వరుణ్, రాహుల్, తేజశ్రీ, శ్యామ్, మనోజ్ కుమార్, భానుశ్రీ, ప్రవీణ్, వీరందరి కోసం ఈ పాట.

ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి, ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్.

0: ఇదే పాటను కోరిన మరికొంతమంది శ్రోతలు మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి, సమయం 7:47. మీరు వింటున్నారు జనరంజని. మెకానిక్ అల్లుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన పాట వచ్చేస్తుంది. భువనచంద్ర సాహిత్యానికి, రాజ్కోటి సంగీతం. కోరిన శ్రోతలు గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ రాంప్రసాద్, రామ్చరణ్ చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ. మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్, విధుబాబు, రాఘ్విభా, సువిభు, వీరందరి కోసం ఈ పాట.

0: బలంగా చెప్పులేసి రచగొట్టు గురు గురు బోలో చిరు ఓణి గురు పట్టే చిరు
1: ఐ ప్రేమదాసు పోసు పెట్టి రెచ్చిపోన పూల రంగడల్లె కీలు గుర్రం ఎక్కిపోన
0: చిరు చిరు క్యాయ గురు స్లోలీ చిరు
1: సంపస్త గురు
0: నాడు కట్ట ప్రేమ నగరు నేడు నీదే ఛాన్స్ బ్రదరు
1: అదిరిపోయే పిల్ల ఫిగరు అరగ తీస్తా.

0: మార్చి రైటు చేసేది అంటా గురువా.
1: ఇంతే కదా అంతే గురు, ఇంకో చీరు చెప్ప గురు.
0: పట్టు చీర కట్ట పెట్టి చెంగు పడు, పిల్ల అంటి పెట్టుకోకపోతే ఒట్టు పెట్టు.
1: అంతే చీరు వారే గురు,
0: చల్పి ఆరే చీరు.

0: problems.
1: Platform number 2 se chalne wali super fast express ke yatriyon.
2: Nen ikkade unna.
3: Mee kosam kaadu, deeni kosam. Mobile charge cheyali.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటుంది
2: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: జనరంజనిలో తర్వాతి పాట సుఖదుఖాలు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్య ఆలపించిన పాట. దేవులపల్లి సాహిత్యానికి ఎస్పీ కోదండపాని సంగీతం. కోరిన శ్రోతలు నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి. నిజామాబాద్ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి. వీరి కోసం ఈ పాట.

0: మీరు ఇంతవరకు జనరంజని విన్నారు. తిరిగి 8:15 మరలా జనరంజిలో మీకు నచ్చిన పాటలు వినవచ్చు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ హిందీలో వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:15. జనరంజని కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు శ్రోతలు లేఖలు, ఈమెయిల్స్ ద్వారా కోరిన పాటలు వింటారు. ముందుగా ఒకే ఒకడు చిత్రం నుంచి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట. ఏఆర్ ఏఎం రత్నం, శివగణేష్ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు గంగాధర్ శ్రీనివాస్, విలాసాగర్ విలేజ్ నుండి బోయిన్పల్లి మండల్, రాజన్న సిర్సిల్లా డిస్ట్రిక్ట్ నుండి వీరు కోరుతున్నారు ఈ పాటని. వీరికోసం ఈ పాట

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు మెయిల్స్ ద్వారా, లేఖల ద్వారా పంపిన పాటలు వింటున్నారు. 1987 విడుదలైనటువంటి చక్రవర్తి చిత్రం నుంచి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట వేటూరి సాహిత్యానికి చక్రవర్తి సంగీతం. కోరిన శ్రోతలు బొమ్మిదేని లక్ష్మీనారాయణ, అమ్మనుగుర్తి విలేజ్, కరీంనగర్ డిస్టిక్ నుండి.

జనరంజనిలో తర్వాతి పాట మంచు పలకి చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. శ్రీశ్రీ సాహిత్యానికి రాజన్ నాగేంద్ర సంగీతం. కోరిన శ్రోతలు జాప భూమేశ్వర్ వెల్దుర్తి జగిత్యాల డిస్ట్రిక్ట్ నుండి.

0: జనరంజని కార్యక్రమంలో మీరు కూడా లేఖల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా పాలు పంచుకోవాలి అనుకుంటే మా అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8, ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. మా ఈమెయిల్ అడ్రస్ హలో వివిధ భారతి హైదరాబాద్ @gmail.com. స్పెల్లింగ్ HELLOVIVIDHBHARATIHYD@gmail.com. ఈమెయిల్ అడ్రస్కు మీకు నచ్చిన పాటలు పంపించండి, అండ్ మీరు అడిగిన పాటలు మేము వినిపిస్తాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఇప్పుడు 1977లో విడుదలైనటువంటి అడవిరాముడు చిత్రం నుంచి ఒక పాట. పాటని ఆల్పించిన వారు సుశీల బాలసుబ్రహ్మణ్యం, వేటూరి సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం. కోరిన శ్రోతలు ఎస్ భిక్షపతి సాయిబాబా కాలనీ మేడ్చెల్లుండి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.inని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలు లేఖల ద్వారా కోరిన పాటలు వింటున్నారు చిన్నరంజనిలో. ఇప్పుడు త్రిశూలం చిత్రం నుంచి SP బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట. ఆత్రేయ సాహిత్యానికి KV మహాదేవన్ సంగీతం. కోరిన శ్రోతలు మరిపోయిన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి మండల్, భద్రాద్రి, కొత్తగూడెం డిస్టిక్ నుండి.

0: కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
5: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఈ రోజు ఉదయం 10 గంటలకు భారత రత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక 6వ భాగం. శ్రీ దొండో కేశవ్ కర్వే రచన, శ్రీ ఎన్ విజయ రాఘవరెడ్డి వ్యాఖ్యానం, శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. తప్పక ట్యూన్ చేసుకుని వినండి ఈరోజు ఉదయం 10 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతిలో.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: జనరంజనిలో తర్వాతి పాట శివరంజని చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట వేటూరి సాహిత్యానికి రమేష్ నాయుడు సంగీతం. కోరిన శ్రోతలు భరత్ లాల్ పరదేశీ, ఎల్లందు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ నుండి.

0: జనరంజనిలో మీరు కోరిన పాటలు మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీదట ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా గాని ఈమెయిల్స్ ద్వారా గాని పంపవచ్చు. లేఖలు పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ hellovividbharati@gmail.com. స్పెల్లింగ్ hellovividbharati@gmail.com.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం
0: ఆనందదాయకం. జనరంజనిలో ఇప్పుడు చిల్లర దేవుళ్ళు చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట, ఆత్రేయ సాహిత్యానికి కేవీ మహదేవన్ సంగీతం. కోరిన శ్రోతలు దుగ్గి నాగేశ్వరయ్య, వెల్దుర్తి విలేజ్, కర్నూలు డిస్ట్రిక్ట్ నుండి.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 8:55. మీరు వింటున్నారు జనరంజని. జనరంజనిలో ఇప్పుడు రాజా రమేష్ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట. ఆత్రేయ సాహిత్యానికి కెవి మాదేవన్ సంగీతం. కోరిన శ్రోతలు ఆర్జీ రామస్వామి నాయుడు, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ డిస్టిక్ నుండి.

0: పోలీస్?
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏది లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
0: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి మరింత ఆకర్షణీయమైన రంగుల్లో వైవిధ్యమైన డిజైన్లలో యూనిఫామ్ అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫామ్ సామగ్రి పంపిణీపై సమగ్రంగా సమీక్ష నిర్వహించిన సీఎం, పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు అన్నీ అందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్దం చేయాలని సూచించారు. దానం నాగేందర్పై అనర్హత వేటువేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విజయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన అనర్హత పిటిషన్ను కొట్టివేసిన స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానం పక్కన పెట్టడం సమంజసమన్నారు. 2026-27 ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్ల కోసం స్టోరేజీ, హమాలీ, ట్రాన్స్పోర్ట్ వ్యూహాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్టు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. అక్టోబర్ మొదటి వారం నుంచి 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు సిద్దమవుతూ జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించారు. గోదాములతో పాటు మూతపడిన మిల్లులు, ఫంక్షన్ హాళ్లను నిల్వకు వినియోగిస్తున్నారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కులో ఒక ఖడ్గ మృగాన్ని దత్తత తీసుకున్నామని, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దితో పాటు ప్రకృతి పరిరక్షణకు కూడా బాధ్యత వహించాలన్నదే తమ లక్ష్యమని హైదరాబాద్ రియల్టర్స్ అసోసియేషన్ చైర్మన్ అరణి సుమంత్ రెడ్డి తెలిపారు. ఈ నెల 25 నుంచి 27 వరకు హైటెక్స్లో జరగనున్న ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ 2026కు ముందు జూ క్యూరేటర్ జె వసంతకు 3 నెలల దత్తత కోసం అవసరమైన చెక్కును అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. విదేశాల సైబర్ దాడులను, ఎటువంటి అవాంతరాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమలు సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందున భౌగోళిక రాజకీయాల నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడిషియల్ అధికారులను న్యాయమూర్తులు, అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్టు కేంద్ర

న్యాయశాఖ వెల్లడించింది. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్లకు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమలు చేసేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం అవుతాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:03. ఇప్పుడు భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ, ప్రత్యేక ధారావాహిక 6వ భాగం. శ్రీ దండౌ కేశవ్ కర్వే. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి. వ్యాఖ్యానం శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి, శ్రీ కె సందీప్.
1: భారతరత్న, ఒక జాతి కృతజ్ఞతా గాథ.
2: గత వారం మనం పరిపాలనా దృఢత్వం జాతీయ సమగ్రతకు రూపమైన పర్వతపుత్రుడు పండిట్ గోవింద్ వల్లభ్ పంత్ గారి మహోన్నత గాథను తెలుసుకున్నాం. ఈరోజు ఆ ప్రవాహాన్ని మరింత లోతుగా ముందుకు తీసుకెళ్తూ సమాజంలో అణచివేతకు గురైన స్త్రీల కన్నీళ్లు తుడవడానికి, వితంతు పునర్వివాహాల కోసం, మహిళా విద్య కోసం తన శతాబ్ద కాలపు జీవితాన్నే తపస్సుగా మలిచిన అపర సామాజిక మహర్షి దండౌ కేశవ్ కర్వే గారి సమగ్ర జీవితాన్ని తెలుసుకుందాం.
3: 1958వ సంవత్సరంలో స్వతంత్ర భారతదేశం తన అత్యున్నత భారతరత్న కిరీటాన్ని దేశంలోనే అత్యంత వృద్ధుడైన 100 సంవత్సరాల వయసు కలిగిన ఒక అపర నిశ్శబ్ద తపస్వికి అర్పించి తనను తాను పునీతం చేసుకుంది.
2: రాజకీయ స్వాతంత్ర్యం ఎంత ముఖ్యమో, సమాజంలో సగభాగమైన స్త్రీలకు సామాజిక స్వేచ్ఛ, విద్యా హక్కు కల్పించడం అంతకంటే ముఖ్యమని నమ్మిన యోధుడి కథ ఇది. సమాజం విసిరిన రాళ్లను తట్టుకుంటూ బాల వితంతువుల కన్నీళ్లు తుడిచి, స్వయంగా ఒక వితంతువును వివాహమాడి ఆదర్శంగా నిలిచి, భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన అన్నా సాహెబ్ మహర్షి దండౌ కేశవ్ కర్వే గారి సమగ్ర జీవిత వ్యాసంలోకి మీకు సాదర స్వాగతం. మానవ జీవితానికి సార్థక్యం సాఫల్యం ఎందులో ఉంది? కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిశేచ్ఛ తగం సమాహ్. కర్మ చేస్తూ శత సంవత్సరాలు జీవించాలని కోరడమే మానవుడు చేయదగిన పని అని ఉపనిషద్వాణి. ఈ వాక్కును అక్షరాలా తన జీవితాలలో సార్థకపరుచుకున్న కొద్దిమంది మహామహులలో శ్రీ దండౌ కేశవ్ కర్వే ఒకరు.
3: అది 1858వ సంవత్సరం April 18వ తేదీ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా కొంకన్ తీరంలో ఉన్న షేర్వాలి గ్రామం. కేశవ్ జోషి కర్వే లక్ష్మీబాయి దంపతులకు అత్యంత నిరుపేద కుటుంబంలో దండౌ కేశవ్ కర్వే జన్మించారు. వారి నివాసం మురుద్ గ్రామంలో ఉండేది. తండ్రి కేశవ్ జోషి ఒక చిన్న జమీందారి వద్ద నెలకు అతి తక్కువ వేతనానికి పనిచేసేవారు. కర్వే బాల్యం అపారమైన పేదరికంలో సాగింది. మురుద్ గ్రామంలో కేవలం ప్రాథమిక బడి మాత్రమే ఉండేది. 5వ తరగతి పరీక్ష రాయడానికి కర్వే గారు తుఫానులో కాలిబాటను నడుచుకుంటూ 125 మైళ్ల దూరంలో ఉన్న సతారా నగరానికి వెళ్లాల్సి వచ్చింది. కాళ్లకు చెప్పులు లేవు, దారిలో నదులు కొండలు. సతారా చేరుకునేసరికి పరీక్ష హాలు తలుపులు మూసుకుపోయినా ఉపాధ్యాయుల కాళ్లావేళ్లా పడి పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు. ఆ తర్వాత బొంబాయిలోని ప్రసిద్ధ ఎల్ఫిన్స్టోన్ కాలేజీలో చేరి 1884లో గణితంలో డిగ్రీ సాధించారు. చదువుకునే రోజుల్లోనే గోపాలకృష్ణ గోఖలే, మహాదేవ్ గోవింద రాణడెల ఆలోచనలు కర్వే గారిని అమితంగా ప్రభావితం చేశాయి.
2: కర్వే గారికి 14 ఏళ్ల వయసున్నప్పుడు 8 ఏళ్ల రాధాబాయితో వివాహం జరిగింది. వారు ఎంతో అనురాగంతో జీవించేవారు. కానీ

0: 1891లో ప్రసవ వేదనతో రాధాబాయి కన్నుమూశారు. అప్పటికి కరవే గారి వయసు కేవలం 33 సంవత్సరాలు. ఆ రోజుల్లో సమాజంలో ఒక దురాచారం ఉండేది, భార్య చనిపోతే పురుషుడు వెంటనే మరో పెళ్లి చేసుకోవచ్చు. కానీ చిన్నతనంలోనే భర్తను కోల్పోయిన స్త్రీలు మాత్రం జీవితాంతం గుండు గీయించుకుని తెల్లటి చీర కట్టుకుని సమాజానికి దూరంగా నరకం అనుభవించాలి. కరవే గారి సొంత సోదరి కూడా చిన్నతనంలోనే వితంతువుగా మారి ఆ నరకాన్ని అనుభవించడం ఆయన కళ్ళారా చూశారు. భార్య చనిపోయిన తర్వాత కరవే గారి కుటుంబ సభ్యులు ఆయనకు మళ్లీ పెళ్లి చేయాలనుకున్నారు. కానీ కరవే గారు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. నేను పెళ్లి చేసుకుంటే కేవలం ఒక వితంతువును మాత్రమే చేసుకుంటాను అని ప్రకటించారు. తన స్నేహితుడు గణేష్ జోషి సోదరి 20 ఏళ్ల బాల వితంతువైన గోధుబాయిని 1893 మార్చి 9న పునర్వివాహం చేసుకున్నారు. ఆ రోజుల్లో కరవే గారు చేసింది ఒక మహా విప్లవం. కరవే గారు వితంతు పునర్వివాహం చేసుకోవడాన్ని అప్పటి సమాజం ఏమాత్రం ఒప్పుకోలేదు. కరవే గారిని, ఆయన భార్యను సొంత ఊరైన మురుద్ నుండి శాశ్వతంగా బహిష్కరించారు.
1: సొంత తండ్రి, బంధువులు కూడా ఆయనతో మాట్లాడడానికి భయపడ్డారు. ఊరిలోకొస్తే రాళ్లతో కొడతామని బెదిరించారు. కానీ కరవే గారు అధైర్యపడలేదు. నన్ను సమాజం నుండి వెలివేస్తే పర్వాలేదు, కానీ నేను సమాజాన్ని మార్చే తీరుతాను అని నిశ్చయించుకున్నారు. పూణేలోని ప్రసిద్ధ ఫెర్గ్యూసన్ కాలేజీలో గణిత శాస్త్ర ప్రొఫెసర్గా పనిచేస్తూనే తను సంపాదించే జీతంలో సగానికి పైగా నిధులను సామాజిక సంస్కరణలకే కేటాయించారు. 1893లోనే విధవా వివాహోత్తేజక్ మండలిని స్థాపించి వితంతు పునర్వివాహాలకు మద్దతుగా నిలిచారు. 1896వ సంవత్సరంలో కరవే గారు పూణే సమీపంలోని హింగ్నే అనే ఒక నిర్జన గ్రామంలో ఒక చిన్న గుడిసెతో వితంతు ఆశ్రమాన్ని ప్రారంభించారు. సమాజం తరిమేసిన వితంతువులకు, అనాథ బాలికలకు ఆశ్రయం ఇవ్వడమే దీని లక్ష్యం.
0: మొదట్లో ఈ ఆశ్రమంలో కేవలం ఒకే ఒక్క వితంతు మహిళ ఉండేది. కరవే గారు పూణే నుండి హింగ్నే వరకు నిత్యం 6 మైళ్ల దూరం కాలినడకన వెళ్లేవారు. వర్షాలకు ఎండలకు వెనుకాడకుండా ఆశ్రమానికి నిత్యావసర వస్తువులు మోసుకెళ్లేవారు. ప్రజలు ఆయనపై ఉమ్మేశారు, బూతులు తిట్టారు. కానీ ఆయన మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయారు. కాలక్రమేణా ఆ చిన్న గుడిసె 100లాది మంది అనాథ మహిళలకు జీవితాన్నిచ్చే ఒక మహాపుణ్యక్షేత్రంగా మారింది.
1: మహిళలకు కేవలం ఆశ్రయం ఇస్తే సరిపోదు, వారి కాళ్లపై వారు నిలబడ్డానికి ఉన్నత విద్య అవసరమని కరవే గారు గుర్తించారు. జపాన్లోని ఉమెన్స్ యూనివర్సిటీ గురించి చదివిన ఆయన భారతదేశంలోనూ అలాంటి ఉమెన్స్ యూనివర్సిటీని స్థాపించాలని కలలు కన్నారు. 1916వ సంవత్సరం జూన్ 3న కేవలం 5 విద్యార్థినులతో భారతదేశంలోనే మొట్టమొదటి భారతీయ మహిళా విశ్వవిద్యాలయాన్ని పూణేలో ప్రారంభించారు. ఆ తర్వాత బొంబాయికి చెందిన పారిశ్రామికవేత్త విఠల్ దాస్ థాకర్సే గారు తన తల్లి శ్రీమతి నాదీబాయి దామోదర్ థాకర్సే జ్ఞాపకార్థం 15 లక్షల రూపాయలు విరాళం అందించడంతో ఈ విశ్వవిద్యాలయం SNDT ఉమెన్స్ యూనివర్సిటీగా మారింది. శ్రీమతి నాదీబాయి దామోదర్ థాకర్సే ఉమెన్స్ యూనివర్సిటీగా మారింది. నేడు ఈ విశ్వవిద్యాలయం 1000ల మంది మహిళలకు ఉన్నత విద్యను అందిస్తూ దేశానికే గర్వకారణంగా నిలిచింది.
0: 1929వ సంవత్సరంలో తన 71వ ఏట కరవే గారు మహిళా విశ్వవిద్యాలయం కోసం తన ఆశ్రమ నిధుల కోసం ఆఫ్రికా, యూరోప్, అమెరికా, జపాన్ దేశాల్లో పర్యటించారు. ఆ వయసులో కూడా ఆయన ఏకధాటిగా ప్రయాణాలు చేస్తూ ఆల్బర్ట్ ఐన్స్టైన్, జేమ్స్ ఆడమ్స్ వంటి ప్రపంచ మేధావులను కలిశారు. ఐన్స్టైన్ కరవే గారి త్యాగాన్ని చూసి ముగ్ధుడై ఆయనకు నివాళులర్పించారు. విదేశాల్లో సేకరించిన ప్రతి పైసాను ఆయన మహిళా విద్యకే కేటాయించారు. 1936లో మహారాష్ట్ర గ్రామీణ ప్రాథమిక విద్యా సొసైటీని స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో 100లాది పాఠశాలలు తెరిచారు.
1: 1958వ సంవత్సరం ఏప్రిల్ 18వ తేదీ భారతదేశ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టం జరిగింది. మహర్షి కరవే గారు తన 100వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. 100 సంవత్సరాల వయసు కలిగిన ఆ అపర నిశ్శబ్ద తపస్వికి స్వతంత్ర భారతదేశం తన అత్యున్నతమైన భారతరత్న పురస్కారాన్ని అర్పించి తనను తాను గౌరవించుకుంది. భారతరత్న పొందిన అతి పిన్న వయస్కుడు సచిన్ టెండూల్కర్ అయితే అత్యంత వృద్ధుడు మహర్షి కరవే. రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ప్రధాని జవహర్లాల్ నెహ్రూలు స్వయంగా ఆయనకు నమస్కరించి, మీరు కేవలం మనుషులను మార్చలేదు, నవభారత నైతిక సమాజం

దుర్గాను నిర్మించారు అని కొనియాడారు. 1962 నవంబర్ 9 తన 104వ ఏట ఈ అపర మహర్షి ప్రశాంతంగా శివైక్యం చెందారు.

0: దుఃఖితులుగా సంఘ వంచితులుగా బ్రతుకుతున్న స్త్రీల నిశ్శబ్ద వేదనకు స్వరమై వారికి నవ ప్రపంచ ద్వారాలను తెరవడానికి కర్వే ఉద్యమించారు. మహర్షి కర్వే నడిచిన మార్గం మానవతావాదం తరతరాలకు భారతీయులకు ధృవతారగా భాసిస్తూనే ఉంటుంది.
1: ఈరోజు మనం విన్న మహర్షి దొండో కేశవ కర్వే గారి గాథ మనకు అందించిన నీతి ఏమిటి? మహిళా సాధికారత, సామాజిక ఆత్మవిశ్వాసం. సమాజం నన్ను ధిక్కరించినా సరే నువ్వు నమ్మిన మంచి పనిని ఆపకు, కాలమే నీకు తలవంచుతుంది అని కర్వే గారి శతాబ్దకాలపు జీవితం నిరూపించింది. ఈ మహాయాత్ర ఇక్కడితో ఆగదు. వచ్చేవారం భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ధారావాహికలో మనం సామాజిక సంస్కరణల విజ్ఞానం నుండి వైద్య సేవ, పశ్చిమ బెంగాల్ పునర్నిర్మాణం వైపు అడుగులు వేయబోతున్నాం.
0: రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయే ఆ మహనీయుడు వైద్యుడిగా కోట్లాది మంది ప్రాణాలను కాపాడి ఉచితంగా వైద్య సేవలు అందించి ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రిగా దుర్గాపూర్, కళ్యాణి వంటి పారిశ్రామిక నగరాలను నిర్మించిన అపర ధన్వంతరి. ఆయన జన్మదినమైన జూలై 1వ తేదీని భారతదేశం ప్రతి ఏటా జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటుంది. 1961లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్న మహామేధావి డాక్టర్ బిసి రాయ్.

మీరింతవరకు భారతరత్న ఒక జాతి కృతజ్ఞతా గాథ ప్రత్యేక ధారావాహిక 6వ భాగం శ్రీ దొండో కేశవ ఖర్గే గారి గురించి విన్నారు. రచన శ్రీ ఎన్ విజయరాఘవరెడ్డి, వ్యాఖ్యానం శ్రీ కార్యవర్తి గోపిశెట్టి, శ్రీ కె సందీప్. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:15. ఇప్పుడు ఎవర్గ్రీన్ హిట్స్ వింటారు.

ఎవర్ గ్రీన్ హిట్స్లో ముందుగా భర్త మహాశైలకు విజ్ఞప్తి చిత్రం నుంచి యూకే స్వాతిరెడ్డి పాడిన పాట వింటారు. దేవ్ పవార్ సాహిత్యానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. ఈ పాటను వినిపిస్తున్నాం హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంష్, అనిరుద్ధ్, శ్రేయాంశ్, ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, అభేద, ఆయిష. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండల్ తాళ్ల రాంపూర్ నుండి సురేందర్, రజిత, బుచ్చమ్మ, అభినయ, వివేక్చారి, దస్తగిరి సంధ్య, యాస్మిన్, భూదాన్ పోచంపల్లి నుండి వీరందరి కోసం ఈ పాట.

0: మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మీరు వింటున్నారు ఎవెన్ గ్రీన్ హిట్స్, నేను మీ రోజీ. మీరు గనక ఎవర్ గ్రీన్ హిట్స్లో మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324082 నెంబర్కి మీకు నచ్చిన పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది ఇరుముడి చిత్రం నుంచి హేషం అబ్దుల్ వహాబ్, సాదికా కేఆర్ పాడిన పాట. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి జీవి ప్రకాష్ కురమార్ సంగీతం. కోరిన శ్రోతలు సిహెచ్ హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుంచి హేమలత విశ్వనాథ్ చౌటుపల్లి నుండి, బందర్ నుంచి అరుణ, కృష్ణ, అమ్ములు, బాజీ, బుజ్జి, రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి కానుగల గోపాల్, కర్ణాటక స్టేట్ నుండి చిన్న తిరుపతి ప్రకాష్ శ్యామల, గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భావని, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నముంతల, వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట మా ఇంటి బంగారం చిత్రం నుంచి చిన్మయ శ్రీపద పుణ్యాశెల్వ పాడిన పాట. రెహమాన్ సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం. కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, చిన్న తుమ్మలగూడ గ్రామం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, హైదరాబాద్ వనశ్రీపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, పుట్టపాక నుండి భవాని వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్, నోముల భాగ్యమ్మ, వెంకటేష్, పార్సిగుట్ట సికింద్రాబాద్ నుంచి, జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్. వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రం నుండి ఉదిత్ నారాయణ్ శ్వేతామోహన్ పాడిన పాట. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యానికి భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించారు. కోరిన శ్రోతలు మాస్కుంట నుండి జాషువా, యశ్వంత్, మహేష్, దీపక్, చక్రిక, సోహాని, సాన్విత, రాఘవేందర్, అజయ్ కుమార్, వినోద్ కుమార్, షాహిన్, ఆర్యాన్. మరుపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గారు, గంగాభవాని. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చిన్నచర్లపల్లి డాక్టర్ కాలనీ నుండి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత, కుమారుడు భారత్ కుమార్, అమ్మ అమృతమ్మ, బోయిన్పల్లి నుంచి ప్రహ్లాద్, అపూర్వ, మనవడు రేయాంష్, వీరందరి కోసం ఈ పాట.

0: గా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలి అనుకుంటే 0402324285 నెంబర్కి పాట వివరాలతో పాటు మీ పేరుని జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపించడం జరుగుతుంది. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది పెద్ద చిత్రం నుంచి మోహిత్ చౌహాన్ పాడిన పాట, బాలాజీ సాహిత్యానికి ఏఆర్ రెహమాన్ సంగీతం. కోరిన శ్రోతలు యాదాద్రి భువనగిరి జిల్లా నుండి, హనుమాన్వాడ నుండి బొడ్డు హరిప్రసాద్, శాలిని, వరుణ్, తరుణ్. భువనగిరి మండలం రాయగిరి గ్రామం నుండి మాదాసు సత్యనారాయణ, కవిత. బెంగళూరు నుండి గిరిజ. వరంగల్ జిల్లా సంగం మండలం ముండ్రాయి గ్రామం నుండి అనుమల మోహన్, సుభద్ర, రాజ్కుమార్, రచన, మహిర. జరిపోతుల బుచ్చయ్య మరియు వారి కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా నుంచి కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:40. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట ద రాజా సాబ్ చిత్రం నుంచి విశాల్ మిశ్రా, తమన్, శృతి రంజని పాడిన పాట. కృష్ణకాంత్ సాహిత్యానికి, తమన్ సంగీతం. కోరిన శ్రోతలు బచ్చన్నపేట నుండి కే పాండు, అర్బన్ కాలనీ నుండి కొండా యాదగిరి శాంత, ఆదివాసిని వైష్ణవి, నితిన్, మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, పార్థివ్ స్కందా గౌడ్, నిషిత, సాయి కిరణ్ గౌడ్ నల్లకుంట నుండి, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, మాధవి, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి నుండి. వీరందరి కోసం ఈ పాట.

0: శ్రోతలకు గమనిక. ఈరోజు ప్రముఖ సినీ నటులు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా 11 గంటలకు అలుపెరుగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు 8 వసంతాలు చిత్రం నుండి కెఎస్ చిత్ర పాడిన పాట. వనమాలి సాహిత్యానికి హేషం అబ్దుల్ వహాబ్ సంగీతం. కోరిన శ్రోతలు చోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మి, శశాంక్, గాయత్రి, విస్తృత, మహాద్యుతి, సాయి మాన్విత, సంస్కృత, మహాద్యుతి, గీతానగర్ హైదరాబాద్ నుండి, ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ నరసింహ మూసాపేట గ్రామం నుండి, భూదాన్ పోచంపల్లి నుండి, మాధవరెడ్డి చౌరస్తా నుండి, భావండ్ల రాజు, మమత, పవన్, కళ్యాణ్, శ్రావణి, అమ్మా నాగమణి వీరందరి కోసం ఈ పాట.

శ్రోతలకు మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రముఖ సినీ నటులు అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ఉదయం 11 గంటలకు అలుపెరగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్లో గేమ్ చేంజర్ మూవీ నుంచి కార్తీక్ శ్రేయా ఘోషల్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం. కోరిన శ్రోతలు కర్మాన్ఘాట్ నుండి అనురాధ, మల్లేష్, రామచంద్రం, రాజశేఖర్, పద్మ, శ్రీనివాస్, సునీత, కోటి, వంశీ, సుబ్బు, బన్నీ, శశాంక్, సంజు, కార్తీక్ మాస్టర్, సిద్ధులు, శారద, పూజా, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ్ గుణ, ఎం వెంకటేష్ నందిపేట నుండి, హైదరాబాద్, బిఎన్ రెడ్డినగర్ నుండి మౌనిక, బాలు, వినయ్ కుమార్, వీరందరి కోసం ఈ పాట.

0: అవసరం. కొన్ని ఎన్వెలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వెలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTCలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: ఆకాశవాణి వివిధ భక్తి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా అమరాన్ చిత్రం నుంచి రమ్యా బెహ్రా, అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట కోరిన శ్రోతలు. నిజామాబాద్ నుండి అరుణ రాజేందర్, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ధనరాజ్ సునీత, సంగీత శ్రవణ్ కుమార్ యాదవ్ లంగర్ హౌస్ నుంచి, ఎలగందుల రమేష్, వకుళాదేవి విజయకుమార్, జ్యోత్స్నాదేవి అల్కాపురి నుండి, భావన రవి కర్ణాటక నుండి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి, గంగు మహేందర్, నాగలక్ష్మి, గణవిత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయిచరణ్, వీరందరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ కోసం నషాముక్త్ యువ కార్యక్రమంలో భాగంగా 100 వారాల నషాముక్త్ యువ అభియాన్లో ఈరోజు దేశవ్యాప్తంగా యువత భారీ స్థాయిలో పాల్గొంటున్నారు. దేశవ్యాప్తంగా 1067 ప్రాంతాల్లో రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ్ నిర్వహిస్తున్నట్టు యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ కార్యక్రమాన్ని 471 జిల్లాల్లోని మై భారత్ కార్యాలయాలతో పాటు భాగస్వామ్య సంస్థలకు చెందిన 596 ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్టు రెవెన్యూ హౌజింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఈ నెల 30లోగా డ్రా పద్దతిలో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. రాష్ట వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో 3 నెలల శిక్షణ అందిస్తారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా వినియోగం జాతీయ సగటు కంటే అధికంగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎరువుల సమతుల్య వినియోగానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గణేష నిమజ్జన శోభాయాత్ర ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు బంజారాహిల్స్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సమీక్ష నిర్వహించారు. బాలాపూర్తో పాటు నగరంలోని ప్రధాన శోభయాత్ర మార్గాల్లో రహదారుల మరమ్మతులు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నియంత్రణ, నీరు నిలిచే ప్రాంతాల్లో చర్యలను ఆయన పరిశీలించారు. నేపాల్కు భారత్ తాజాగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫోరెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రత కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్ _ ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం 11:04 దాటి 49 సెకండ్లు. ఈరోజు పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తెలుగు చలనచిత్ర నట మేరు శిఖరం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం మీరు ఇప్పుడు వింటారు. ఈ కార్యక్రమం గతంలో రికార్డు చేయబడింది.
2: ఆకాశవాణి అలుపెరుగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ కె పూర్ణరవిచంద్రకుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి.

0: ఆయన తొలితరం స్త్రీ పాత్రధారి. 7 దశాబ్దాల నట జీవితంలో విభిన్న చిత్రాలు, వైవిధ్యభరితమైన పాత్రలు.
1: గోదావరికి పొంగొచ్చినా కడుపు మండిన వాడికి ఆవేశం వచ్చినా ఎవరు ఆపలే. కానీ వాళ్ళ ఆవేశాన్ని నేను ఎందుకు ఆపానో తెలుసా? నువ్వు చేసిన పాపాల గురించి మనిషిగా ఆలోచించి మనిషిగా మారతావన్న నమ్మకంతో ఆశ. నీ గుండెల్లో కూడు కట్టుకున్న అహంకారాన్ని తగలబెట్టుకుని నీతికి తలవంచితే వాళ్ల కడుపు మంటలు మంగళహారతులవుతాయి. ధర్మాన్ని గౌరవిస్తే వాళ్ల చేతుల్లోని మారణాయుధాలు మంత్ర పుష్పాలవు.
0: తెలుగు తెరపై ప్రణయగాథలకు ఆద్యుడు, మరపురాని ప్రేమ కథా చిత్రాల రాకుమారుడు.
2: అంటే పెళ్ళాడాలంట? ఓకే, చూడు పద్మ, నేను పెళ్లి చేసుకోదలుచుకున్నా. సిగ్గు మొక్క తొడిగింది. ఇంతలోని అమ్మాయికి అంత సిగ్గు ఎందుకు?
0: సాంఘిక చిత్రాలు ఆయన నటనా పటిమకు నిదర్శనాలు.
3: నాకన్నింటికంటే గొప్పది నా వృత్తి, అదే నా దైవం. ఈ రోజు నా వృత్తిలో నన్ను తలవంచుకునేట్టు చేశావు, చేతికి చిక్కిన నేరస్తుని తప్పించుకునేట్టు చేశావు, నన్ను ఓడిపోయేట్టు చేశావు. నిన్ను క్షమించలేను, నీ నీడని కూడా సహించలేను. ఐ హేట్ యు.
0: తెలుగు తెరపై తొలి నవలా నాయకుడు.

0: డైలాగ్స్ చెప్పడంలో ఆయన శైలి వైవిధ్యం.
1: ఏమండి అనసూయ గారు, మీ పేర్లో ఆ నా తీసేసి అసూయగా మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందాక నే అన్న మాటకి మీకు అసూయతో ఒళ్ళు మండిపోయింది కదా అందుకని. ఏం బ్రదర్, ఎంత అసూయ ఎక్కువ ఉంటే అంత ప్రేమ ఉంటుంది అంటారు ఆడవాళ్ళకి.
0: అమర ప్రేమికుడిగా మగువ మనసులను దోచుకున్న కలల యువరాజు.

0: పాటు పౌరాణికాల్లో కూడా తనదైన బాణి.
1: నా విష్ణు పృథ్వీపతి అని మునుపు నా చేతనే నిర్ణయమైంది. అందుచేత నా అంశ కొంత అతనిని ఆవహించక తప్పదు. అంతేకాదు, పృథ్వీవల్లభుని సేవించవలసిన విధి నీకును తప్పదు. యోగము పట్టినప్పుడు ఎవరినైనా సరే లక్ష్మి సేవించాలి కదా. అనతి కాలంలోనే ఆ దురాత్ముని పాపం పండుతుంది.
0: పాటలకు ఒక కొత్త వరవడి, డాన్స్ కి ఒక క్రేజ్ తీసుకొచ్చి చిత్రసీమలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన ఆయన నటన తర్వాతి తరాలకు ఒక నిఘంటువు.

0: దేవదాసుగా, మహాకవిగా, భక్తునిగా, అర్జునునిగా, అభిమన్యునిగా, నారదునిగా, భగ్నప్రేముకుడిగా, చాణుక్యునిగా మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిన ఆయన ఒక నటశిఖరం.
1: పురాణమైనంత మాత్రాన అన్నీ మంచివి కావు. ఈనాటిదే కదా అని ఏ కావ్యాన్ని పోసివేయను రాదు. పండితులు దేనినైనా పరీక్షించి పూజిస్తారు. మూడుని పరువు చెప్పిన దాన్నే పట్టు కూర్చుంటారు. ఇది ఆత్మస్థుతి కాదు, పరనిందా కాదు. అసలు రహస్యం చెబుతున్నాను. మన పూర్వుల కన్నా మనం బుద్ధిమంతులం కావడం సహజం, అవసరం కూడా. అదే ప్రపంచ ధర్మం.
0: 75 వసంతాలకు పైగా తన నటనతో వెండితెరను సుసంపన్నం చేసి ప్రేక్షకులను అలరించిన ఆయన తెలుగు సినీ చరిత్రతో పాటు సమాంతరంగా ఎదిగిన నటులు అక్కినేని. తెలుగు సినిమాకే కాదు, భారతీయ సినీ చరిత్రలోనే ఓ దిగ్గజ నటుడు అని ఆయన నటించిన వందలాది చిత్రాల ద్వారా ఆయన నటనాపటిమ తెలుగు ప్రేక్షకుల మదిలో చెరిగిపోని ముద్ర వేసిన నట సామ్రాట్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మవిభూషణ్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు.

0: జిల్లా రామాపురం అనే గ్రామంలో అక్కినేని వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు 1924 సెప్టెంబర్ 20న జన్మించారు. వారి సొంతూరు వెంకటరాఘవాపురం. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం కావడంతో చదువును 4వ తరగతి వరకే కొనసాగించారు. ఆ తర్వాత వ్యవసాయం చేసుకుంటూ తల్లికి చేదోడు వాదోడుగా ఉండేవారు ఏఎన్ఆర్. తను చదువుతున్న రోజుల్లోనే స్కూల్లో చిన్న చిన్న నాటకాల్లో స్త్రీ పాత్రతో పాటు తనకు వచ్చిన పాత్రలను చేస్తూ వచ్చారు అక్కినేని. దీంతో ఏఎన్ఆర్లోని ప్రతిభని గమనించిన తల్లి, అన్న ఏఎన్ఆర్ని ప్రోత్సహించారు. ఆ తర్వాత కుటుంబం జీవనోపాధి నిమిత్తం ఒక నాటక సంస్థలో చేరి కనకధార అనే నాటకంలో స్త్రీ పాత్రను పోషించారు ఏఎన్ఆర్. ఆ పాత్రకు తొలిసారిగా చిరు పారితోషికం తీసుకున్నారు. ఆ రోజుల్లో నాటక సంస్థలు మగవాళ్లతోనే స్త్రీ పాత్రలను ఎక్కువగా వేయించేవాళ్లు. అలా ఏఎన్ఆర్ నాటకాల్లో స్త్రీ పాత్రలను పోషించి ఆ పాత్రలతో తొలినాళ్లలోనే అందరి దృష్టిని ఆకర్షించారు. నాగేశ్వరరావు తన పాత్రలకు తానే పాటలు పద్యాలు పాడి నృత్యం చేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. అలా నాటకాలు ప్రదర్శించి 9.5 సంవత్సరాల పాటు నాటకరంగానికి పరిమితమయ్యారు అక్కినేని. ఆ తర్వాత ఘంటసాల బలరామయ్య గారి ప్రోత్సాహంతో తన 16వ ఏట ధర్మపత్ని సినిమాలో చిన్న పాత్రను చేసిన ఆయన 1944లో వచ్చిన సీతారామ జననంతో కథానాయకుడిగా శ్రీరాముడి పాత్రను పోషించి తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మాయాలోకం, ముగ్గురు మరాఠీలు, బాలరాజు, కీలుగుర్రం ఇలా వరుసగా జానపద చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఏఎన్ఆర్కి నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టిన చిత్రాలు బాలరాజు, కీలుగుర్రం. ఈ రెండు చిత్రాలు వాణిజ్యపరంగా ఘన విజయం సాధించాయి. ఏఎన్ఆర్ నటించిన బాలరాజు చిత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఘన విజయం సాధించి 100 రోజులు ఆడిన తొలి చిత్రం బాలరాజు.
1: నీకెలా తెలుసు? నేను వచ్చానని నీకెలా తెలుసు? చూస్తే వింటే
2: భలే. ఎవరి పిల్లవు?
1: ఏ, ఎందుకు నీ పాటకిచ్చి పెళ్లి చేస్తావా? ఎవరైతే నీకే. కానీ
2: నీ ఇల్లు
1: ఇంతవరకు అది, ఇక్కడి నుంచి ఇది.
2: అమ్మయ్యో, అయితే నేను వాయించను.
1: భయం లేదులే.
2: నీకే, మా అమ్మకు నాన్నకు నేను ఒక్కడిని, నన్ను వాళ్లకు దక్కని.
0: 1948లో వచ్చిన ఈ చిత్రం కొన్ని కేంద్రాల్లో రజతోత్సవాలు జరుపుకుంది. నాటకాల్లో స్త్రీ పాత్రలు ఎక్కువగా పోషించడం వల్ల ఏఎన్ఆర్ స్త్రీ గొంతునే అనుకరిస్తూ పాటలు పద్యాలు పాడిన ఆయన బాలరాజు చిత్రం నాటికి గొంతులో మార్పులు వచ్చాయి. తన గొంతులో మార్పులు రావడానికి ఆయన ఎన్నో సాధనలు చేశారు. ఈ చిత్రంలో చెలియా కనరావా అనే పాటను మొదట ఏఎన్ఆర్తో పాడించారు. అయితే ఆ పాట తన గళంలో అంత బాగాలేదని ఘంటసాల గారితో పాడించమని చెప్పారు ఏఎన్ఆర్. దీంతో ఇదే పాటను ఘంటసాల గారితో పాడించారు. ఈ సినిమా తర్వాత ఏఎన్ఆర్ తనని తాను మలుచుకుంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక చిత్రాల్లో విభిన్న పాత్రలను అద్వితీయంగా పోషించారు.

బాలరాజు చిత్రం తర్వాత ఏఎన్ఆర్ జానపద సాంఘిక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఏఎన్ఆర్ ని నటశిఖరానికి చేర్చిన సూపర్ హిట్ చిత్రం దేవదాసు. బెంగాలీ రచయిత శరత్చంద్ర చటర్జీ రాసిన నవలను ప్రముఖ రచయిత నిర్మాత చక్రపాణి గారు దాన్ని తెలుగులోనికి అనువదించారు. తెలుగులో నిర్మించిన మొట్టమొదటి పూర్తి నిడివి నవలా చిత్రం దేవదాసు. ఏఎన్ఆర్ ని భగ్నప్రేమికుడి పాత్రకు తీసుకున్నప్పుడు సినీ పరిశ్రమలో చాలామంది ఆ పాత్రకు ఏఎన్ఆర్ సరిపోరని, న్యాయం చేయలేరని

0: విమర్శలు చేశారు. కానీ ఆయన వాటిని పట్టించుకోకుండా ఆ పాత్ర కోసం ఎన్నో రాత్రులు కష్టపడి ఆ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేశారు.
1: మనం తాగేది నీ కోసం నా కోసం కాదే పిచ్చిదాన. మానేస్తే మనసు వినిపించదు, మనం కనిపించదు.
2: ఏమైనా కానీ మీరు ఇంకా తాగడానికి వీల్లేదు.
1: చేస్తే ప్రాణాలే తాగేస్తాం తెలుసా? తాగేసి పారు, నిన్ను తాగేసి గొంతు జారింది, గుండెల్లో పెళ్ళైపోయింది.
0: ఈ చిత్రం కోసం ఆయన ఎలాంటి ఆహార నియమాలు పాటించకుండా అర్ధరాత్రి షూటింగ్ షెడ్యూల్ పెట్టుకోమని దర్శక నిర్మాతలకు సూచించడం జరిగింది. అలా దేవదాసు చిత్రాన్ని తెరకెక్కించారు దర్శక నిర్మాతలు. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ నటించారు అనే కంటే జీవించారు అని చెప్పాలి. దేవదాసు చిత్రంలో ఏఎన్ఆర్ నటనను చూసిన విమర్శకులు ఆయనను ఎంతగానో ప్రశంసించారు. ఆ తర్వాత ఎన్నో దేవదాసు చిత్రాలు వచ్చినా ఏఎన్ఆర్ దేవదాసు ప్రేక్షకుల మదిలో మరపురాని చిత్రరాజంగా నిలిచింది.

0: దేవదాసు చిత్రం తర్వాత ఏఎన్ఆర్కి విషాద పాత్రలు, సీరియస్ పాత్రలు రాసాగాయి. దీంతో ఏఎన్ఆర్ తన నటనలో వైవిధ్యం చూపించాలని, మిస్సమ్మ చిత్రంలో సరదాగా సాగే హాస్యపాత్ర గురించి చక్రపాణి ద్వారా తెలుసుకుని ఆ పాత్రను చేయడానికి స్వయంగా తానే చక్రపాణి గారి దగ్గరికి వెళ్లి ఆ పాత్రను చేస్తానని ఒప్పుకున్నారు. దాంతో చక్రపాణి గారు, ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరో, మరి నువ్వు ఇలాంటి పాత్రను చేస్తావా అన్నారట. దాంతో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ తన పాత్రను తాను చేస్తారు, నా పాత్రను నేను చేస్తాను అనగానే ఆ పాత్రకు ఏఎన్ఆర్ని ఓకే చేశారు చక్రపాణి. ఈ విషయం తెలిసిన వారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ హీరో, ఏఎన్ఆర్ అలాంటి పాత్రను పోషించడమేమిటి అని విమర్శలు చేసినా వాటిని పట్టించుకోకుండా ఆ పాత్రను అద్వితీయంగా పోషించి ప్రేక్షకులను మెప్పించారు ఏఎన్ఆర్. అందుకే ఈ చిత్రం ఇప్పటికీ తెలుగు చిత్రసీమలో గొప్ప చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంతో ఎలాంటి పాత్రనైనా చేయగలను అని నిరూపించారు ఏఎన్ఆర్. ఆ తర్వాత ఇదే తరహా పాత్రను చక్రపాణి, ప్రేమించి చూడు చిత్రాల్లో చేశారు ఏఎన్ఆర్.
1: మీరెండి మీ పాట

తెలుగు సినీ పరిశ్రమలో ఏఎన్ఆర్ది ప్రత్యేక స్థానం. తను ఎంచుకున్న పాత్రలను అద్భుతంగా పోషించడం, సన్నివేశాన్ని రసభరితం చేయడం ఆయన ప్రత్యేకత. జానపద పౌరాణిక చిత్రాలే కాకుండా సాంఘిక చిత్రాలు కూడా చేస్తేనే భవిష్యత్తు బాగుంటుందని ఏఎన్ఆర్ గ్రహించి ఆ దిశగా అడుగులు వేశారు. ఎన్నో అద్భుతమైన సాంఘిక చిత్రాల్లో నటించారు ఏఎన్ఆర్.

0: ఏఎన్ఆర్ సినీ జీవితంలో మరపురాని ఏడాది 1955. ఈ ఏడాది ఆయన నటించిన 7 చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలను పోషించారు. మిస్సమ్మ చిత్రంలో హాస్యభరితమైన పాత్రను చాలా చక్కగా పోషించిన ఆయన అర్ధాంగిలో పిచ్చివాణిగా నటించి మెప్పించారు. అనార్కలిలో అమర ప్రేమికుడు సలీం గా ఆకట్టుకున్నారు.
1: ఇక నుంచి రోజు నువ్వు ఈ తోటలోకి రావచ్చు, కూరని నిప్పులు కోసుకోవచ్చు.
2: నువ్వు చాలా మంచివాడు సిపాయి.
1: నిన్ను మన్నించానేనే ఈ అమాయకత్వానికి ఆకర్షణకు నేనే కాదు, చక్రవర్తి కూడా తలపెట్టుకుంటాను.
0: సంతానం, వదిన వంటి చిత్రాల్లో బాధ్యత గల కుటుంబ పాత్రలను చాలా హుందాగా పోషించి ప్రేక్షకులను అలరించారు. ఇదే ఏడాది దుక్కిపాటి మధుసూదనరావు అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా దొంగరాముడు చిత్రాన్ని నిర్మిస్తూ ఏఎన్ఆర్ ని హీరోగా తీసుకున్నారు. ఈ చిత్రంలో చెల్లిని అమితంగా ప్రేమించే అన్న పాత్రలో జీవించారు ఏఎన్ఆర్.
1: ఇప్పుడు కాదులేండి, నేను ఊరికి అమ్మాయిని చూద్దామని వచ్చాను. నాకింకా ఒక ఊరంటూ స్థిరం లేదు చూడండి. వ్యాపారం అలాంటిది, ఇవాళ ఇక్కడ, రేపు బాంబే, ఎల్లుండి రంగును, ఆ తర్వాత టోక్యో. ఇదిగో ఇక మీదట కానీ మద్రాసులో ఒక బంగ్లా బేరం చేస్తున్నాను, అది కూడా కొంత టైం పడుతుంది రండి. అందాక అమ్మాయిని ఇక్కడే ఉంచండి.
0: అలాగే అభ్యుదయ భావాలున్న చిత్రాల్లో కూడా ఏఎన్ఆర్ చక్కగా నటించి మెప్పించారు. అలాంటి నేపథ్యంలో వచ్చిన చిత్రమే రోజులు మారాయి. రైతు బిడ్డగా రైతులకు అండగా ఉంటూ పెద్దవారికి కనువిప్పు కలిగించే పాత్రలో అద్భుతంగా నటించారు ఏఎన్ఆర్. హైదరాబాదులో రజతోత్సవం జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఇది. అందుకే ఏఎన్ఆర్ కూడా 1955 సంవత్సరాన్ని తన సినీ జీవితంలో మరపురాని ఏడాది అని ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారు.
3: మమ్మల్నే కాదు, పంచి అడిగిన పేద రైతు అందరినీ ఇట్లాగే మోసం చేస్తున్నారు. బీఫరాలన్నీ అయితే సాగరైపారా, లేకపోతే పోలైపారా ఉన్నాయని పొంచి ఆ పంచినే వీళ్ళు కవళ్ళకి చేయించుకుంటున్నారు.
0: ఏఎన్ఆర్ దుక్కిపాటి మధుసూదనరావు మధ్య ఎంతో అనుబంధం ఉంది. ఈ అనుబంధం కొన్ని సంవత్సరాలు కొనసాగింది. ఆ సంస్థలో వచ్చిన ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ఏఎన్ఆర్ఏ హీరో. ఏఎన్ఆర్ చిత్ర పరిశ్రమలో నటుడిగా రాణించడానికి కారణం అన్నపూర్ణ సంస్థ అని ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. అందుకే దుక్కిపాటి మధుసూదనరావుని ఏఎన్ఆర్ తన గాడ్ ఫాదర్ గా చెప్పుకుంటారు. వీరిద్దరి కలయికలో వచ్చిన తోడికోడళ్లు, మాంగళ్య బలం, చదువుకున్న అమ్మాయిలు, డాక్టర్ చక్రవర్తి, వెలుగునీడలు, ఆత్మగౌరవం, ఇద్దరు మిత్రులు, పూలరంగడు, విచిత్రబంధం వంటి ఆణిముత్యాల్లాంటి చిత్రాలు వచ్చాయి. ఒక్కో చిత్రంలో ఏఎన్ఆర్ పోషించిన పాత్ర, ఆయన అద్భుతమైన నటన, ఆ చిత్రాల్లోని ప్రతి పాట ఒక్కో ఆణిముత్యమై నిలిచాయి.

0: ఇక 60వ దశకంలో నవలాధారిత చిత్రాలను ఎక్కువగా నిర్మించిన సంస్థ అన్నపూర్ణ పిక్చర్స్. నవలల ఆధారంగా వచ్చిన చిత్రాలు గొప్ప ఘన విజయం సాధించాయి. అందుకే అవి ఇప్పటికీ మరపురాని చిత్రాలుగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డును నెలకొల్పిన తర్వాత తొలి నంది అవార్డు అందుకున్న తొలి చిత్రం డాక్టర్ చక్రవర్తి. అలాగే తెలుగులో ద్విపాత్రాభినయం చేసిన తొలి హీరో కూడా ఏఎన్ఆర్. అదేవిధంగా ద్విపాత్రాభినయం పాత్రలతో వచ్చిన మొట్టమొదటి తెలుగు చిత్రం ఇద్దరు మిత్రులు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో ఏఎన్ఆర్ ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకున్నారు.
1: ఏ దుర్మార్గానికైనా వెలితీయడం, ఈ క్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కోలేకపోవడం పిరికితనం. అది నేను చేసే పని. ఇప్పుడు నీ తెలివితేటలు ఉపయోగించి భానోజీ నిజస్వరూపాన్ని బయటపెట్టు. వంచకుని వంచలతోనే ఎదుర్కోవాలి. వెంటనే బయలుదేరు. అలాగే అజయ్ బాబు, నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.
0: ఆ తర్వాత 1966లో వచ్చిన నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించిన ఘనత ఏఎన్ఆర్కే దక్కింది.
1: అయిన వాళ్ళని అడిగితే ఒకవేళ కాదంటారేమోనన్న భయం అయితే ఏమీ లేని వాళ్ళని పోనీ, ఏ అనాథనైనా సరే చదువుకున్న ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరాని కోచ పెడుతున్నారు. ఇవన్నీ ఆలోచించి, బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అదేమిటో చెప్పనా? షలాయ్
0: మరపురాని పాత్రలతో ప్రేక్షక హృదయాల్లో నిలిచిన నట సామ్రాట్ ఏఎన్ఆర్ పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన చిత్రాల్లో కూడా అద్భుతంగా నటించారు. గ్రామీణ నేపథ్యంలో ఏఎన్ఆర్ నటించిన మొదటి సినిమా పల్లెటూరి పిల్ల. ఎన్టీఆర్తో కలిసి నటించిన మొదటి మల్టీస్టారర్ సినిమా కూడా ఇదే. ప్రధాన పాత్ర ఎన్టీఆర్దే అయినా టైటిల్స్లో ఏఎన్ఆర్ పేరే మొదట కనబడుతుంది. ఈ చిత్రంలో పసిబిడ్డను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయే పాత్రలో ఏఎన్ఆర్ నటించారు. ఏఎన్ఆర్ మొదటి సాంఘిక చిత్రం సంసారం. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తమ్ముడిగా, పట్నవాసంలో నాగరికత నేర్చుకున్న యువకునిగా ఏఎన్ఆర్ నటన మరువలేనిది. ఆ తర్వాత వచ్చిన నిరుపేదలు, పరివర్తన, తోడికోడళ్ళు, రోజులు మారాయి, పూలరంగడు, పల్లెటూరి బావ, నమ్మిన బంటు, మూగమనసులు మొదలైన చిత్రాల్లో విభిన్న పాత్రలను పోషించారు ఏఎన్ఆర్.

0: సుఖమురా హయ్యా, నీతికి నిలబడి నిజాయితీగా పదరా ముందుకు పదరా.
1: 1960లో విడుదలైన నమ్మినబంటు చిత్రం స్పెయిన్లోని శాన్ సెబాస్టియన్లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. వీటి తర్వాత వచ్చిన దసరా బుల్లోడు 25 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన దిగ్గజాలు ఏఎన్ఆర్, ఎన్టీఆర్. వీరిద్దరూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్టీఆర్ తెరంగేట్రం చేసేనాటికి ఏఎన్ఆర్కి నటుడుగా మంచి గుర్తింపు. ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ అందం, ఆహార్యం, వాక్చాతుర్యం చూసిన ఏఎన్ఆర్ కొంచెం కలవరం చెందినా సినీ పరిశ్రమలో తన ఉనికిని కొనసాగించడానికి తనకు తగిన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ఒరవడిని ఏర్పరచుకున్నారు. ఇద్దరూ వారికి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వారిద్దరూ సినీ పరిశ్రమలో అన్నదమ్ముల వలె మెలిగారు. ఇద్దరు కలిసి సాంఘిక, పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలు నటించి ఆ చిత్రాలను విజయపథం వైపు నడిపించారు. అందుకే తెలుగు ప్రేక్షకులు కళామతల్లి ముద్దుబిడ్డలుగా అగ్రపీఠం వేసి స్వర్ణ సింహాసనంపై కూర్చోబెట్టారు.
2: ఏం చెయ్యను తప్పు, ఈ మహోత్సవం చూడాలని నా ఉపరాటం. కాని నా ఇల్లాలు రాణిస్తేనా? మీ జీవితం మహారాజుకు, సామ్రాజ్యానికి అంకితం కాదు. మీ అర్ధాంగిరైన నాకు మీ పైన హక్కుంది. ఎదట పడితే మళ్లీ రాయల వారు ఏ మరణదండన విధిస్తారో వద్దండి, వెళ్ళొద్దండి, నా మాంగల్యం రక్షించండి అని కాళ్ళా వెళ్ళా పడింది. ఏమీ పాలుపోలేదు. అందుకని అటు ఆవిడ మనసు నవ్వకుండా ఇటు మీరు నా

0: లేకుండా ఈ కుండ అండగా తెచ్చుకున్నాను.
1: వీరిద్దరూ కలిసి నటించిన గుండమ్మ కథ చిత్రం ఎప్పటికీ ఒక క్లాసిక్ అయితే, మాయాబజార్ చిత్రం ఒక అపూర్వ కళాఖండం.

0: అలాగే భూకైలాస్, మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం, గుండమ్మ కథ సినిమాల్లో వారి వారి పాత్రల్లో ఒదిగిపోయి వారి విశ్వరూపం చూపించారు. భూకైలాస్ సినిమాలో ఏఎన్ఆర్ నారదుడిగా, ఎన్టీఆర్ రావణ బ్రహ్మగా నటించిన తీరు అపూర్వం.
1: అదేమిటి మనవడా, లోకమంతా ముందుకు సాగుతూ ఉంటే నీవు వెనక్కు పెడుతున్నావు. తాత దగ్గర దాపరికం ఎందుకు చెప్పు. మనవడా, మన తత్వం నీకు తెలుసుగా, ఈ చెవిని పడ్డ మాట ఈ చెవి నుంచి విడిచిపెడతాను. పైగా అజన్మ బ్రహ్మచారిని, ఆశలకు అసూయలకు తావే లేదు. సంకోచంగా చెప్పు.
2: తాత చెప్పమంటావా?
0: అలాగే మాయాబజార్, శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమాల్లో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడైతే, ఏఎన్ఆర్ అభిమన్యుడిగా, అర్జునుడిగా నటించి ఎలాంటి పాత్రకైనా ఏఎన్ఆర్ తగును అని నిరూపించారు. అర్జునుడి పాత్రలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కి ధీటుగా నటించారు.

0: నీవంటే నీవని వదలనట్టు కాదు. నేనిప్పుడే గయ్యను మట్టుగట్టి నా ప్రతిజ్ఞ నెరవేర్చుకుందును.
1: కృష్ణ, నా కంఠములో ప్రాణముండగా నీవు గయ్యని తాకలేదు.
0: అయిన యుద్ధములకు సంసిద్ధుడవు కమ్ము.
2: ఈ చిత్రాల తర్వాత కొన్ని సాంఘిక చారిత్రాత్మక చిత్రాల్లో నటించి ప్రేక్షకులను రంజింపజేశారు. ఎన్టీఆర్ కొన్ని పాత్రలను చేయమన్నప్పుడు ఏఎన్ఆర్ ఆ పాత్రలకు తను తగను అని సున్నితంగా తిరస్కరించడం జరిగింది.
3: చాణక్యుని పరీక్ష ఏమనుకున్నావురా? మంచి చెడ్డలు ఆలోచించక గురువాక్యమును పరిపాలించగల స్థిరచిత్తుడే దేశమును ధర్మమును రక్షించగలడురా. చంద్రగుప్త, నాకు కావలసినది నీవంటి ధీరుడేరా. సారంగరవా, గ్రహించితివా? నీ మిత్రుడు నిష్ఠుర కార్యనిర్వహణకై పుట్టినాడు, నీవు విశ్వాసంతో సేవకై పుట్టినావు. విచారించకురా, తెగింపు తక్కువైనా భయభక్తులు కలవాడవు. నీవు అక్కడకు వస్తావులేరా?
2: ఏఎన్ఆర్ అనగానే ప్రేక్షకులకు గుర్తుకు వచ్చేవి నవలా చిత్రాలు. తెలుగునాట తొలి నవలా నాయకుడు అనిపించుకున్న తొలి కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు చలనచిత్ర చరిత్రలో నవలాధారిత చిత్రాలు ఎక్కువగానే వచ్చాయి. బెంగాలీ భాష నుంచి అనువాదమైన నవలల దగ్గర నుంచి తెలుగు రచయితలు రాసిన నవలా కథలు కూడా గొప్ప ఘన విజయం సాధించాయి. శరత్చంద్ర చటర్జీ రాసిన పాత్రలను అత్యధికంగా ధరించిన నటులు ఏఎన్ఆర్. అందుకే నవలా నాయకుడు అనగానే టక్కున ఏఎన్ఆర్ఏ గుర్తుకు వస్తారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నవలా చిత్రం, ఏఎన్ఆర్ నట జీవితాన్ని మలుపుదిప్పిన చిత్రం దేవదాసు. ఈ చిత్రం తర్వాత అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన తోడికోడలు కూడా శరత్చంద్ర నవల ఆధారంగా నిర్మించిందే అయినా పూర్తి నిడివి నవలా చిత్రం కాదు. అలాగే 1961లో భరణి సంస్థ నిర్మించిన బాటసారి కూడా పూర్తిస్థాయి నవలా చిత్రం. ఆయనకు ఇష్టమైన చిత్రం ఇదే కావడం విశేషం. ఇదే సంవత్సరం వచ్చిన మరో నవలా చిత్రం డాక్టర్ చక్రవర్తి. ఈ చిత్రం అందమైన అనుబంధాల బాణి. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ డాక్టర్గా, అన్నగా అద్భుతమైన నటనను కనబరిచారు. ఈ చిత్రాల తర్వాత అనేక నవలాధారిత చిత్రాలు

0: నటన, ఆహార్యం, క్రమశిక్షణల సమాహారం ఏఎన్ఆర్. అందుకే ఆయన ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుని అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకుల అభిమానిగా మారి వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. ఎక్కువగా మహిళాధరణ ఉన్న నటులు ఏఎన్ఆర్. అందుకే అమర ప్రేమికుడిగా, ప్రేమించిన అమ్మాయి కోసం త్యాగం చేసి తన జీవితంలో నుంచి తొలగిపోయే పాత్రలను అద్భుతంగా పోషించారు ఏఎన్ఆర్. లైలా మజ్ను, అనార్కలి, మూగమనసులు, ప్రేమనగర్, ప్రేమాభిషేకం వంటి చిత్రాలు ఆయనలోని ప్రేమికుణ్ణి అద్భుతంగా ఆవిష్కరించాయి. 1964లో వచ్చిన మూగమనసులు సినిమా ఒక పూర్వజన్మ స్మృతి కథ. ఈ సినిమాకు వచ్చిన ప్రశంసలు ఎన్నో. రాష్ట్రపతి ప్రశంసాపత్రం ఒక కిరీటం. గోపి పాత్రలో మూగప్రేమకు భాష చెప్పిన ఏఎన్ఆర్ నటన. గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అనే పాటలో ఏఎన్ఆర్ కాసేపు శివుడిగా కనిపిస్తారు. మళ్లీ ఆ పాత్రను ఏఎన్ఆర్ ఎప్పుడూ పోషించలేదు. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో ఏఎన్ఆర్ అగ్రనటుడు అని కూడా ఆలోచించకుండా కొన్ని సన్నివేశాల్లో చాలా అద్భుతంగా నటించారు.
1: కోడి కురమ, రొయ్యలేపుడు, చేపల పులుసు, వంకాయ పచ్చడే, దోసకాయ పప్పు, పెరుగు, ఊరగాయ.
2: పెరుగు ఊరగాయ కూడా ఉండేవా?
1: పెరుగు గారు, పాయసం, పాయసం.
2: పాయసమే? ఏది చూడండి.
1: అమ్మో మంచోరే, మా వంటలన్నీ మీరు చూడకూడదు.
2: ఏ మడ్యా
1: వద్దమ్మాయి గారు.
0: కొన్ని సినిమాలు తరాలు మారినా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలుస్తాయి. అలాంటి ఓ అజరామర ప్రేమ కథ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై బాక్సాఫీస్ రికార్డ్స్ ని తిరగరాసిన చిత్రం ప్రేమనగర్. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ నటనాభినయం మాటల్లో చెప్పలేనిది. ఆయన నటన ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించి సినీ ప్రేమికుల హృదయాల్లో, ఏఎన్ఆర్ అభిమానుల మదిలో ఇప్పటికీ ఒక మరపురాని చిత్రంగా నిలిచింది ప్రేమనగర్. తెలుగు నవలా చిత్రాల్లో ప్రేమనగర్ కి సముచిత స్థానం ఉంది. ఏఎన్ఆర్ ఉంటే ఏ నవలా చిత్రమైనా బాగా నడుస్తుందనే నానుడికి ప్రేమనగర్ సినిమా ఒక ప్రామాణికం.
3: ఒకనాడు ఈ విస్కీ బాటిల్స్ ని ముక్కలు ముక్కలుగా పగల కొట్టారు. ఆనాడు క్షపించాయి. మాలాగే నీ హృదయం కూడా ముక్కలకుగాక. అదే జరిగిందిరా. బాటిల్స్ కి కొత్తవి కొన్నారు, కానీ హృదయం దొరకదే కొనడానికి. అందుకేరా, అందుకే తగిలిపోయిన హృదయం ముక్కల్ని ఈ విస్కీతో అతుకుదామని నా ఆశ.
0: ప్రేమనగర్ చిత్రం కంటే ముందు 1971లో వచ్చిన మరో విజయవంతమైన చిత్రం దసరా బుల్లోడు. ఈ చిత్రం కూడా వాణిజ్యపరంగా ఘన విజయం సాధించి సాంఘిక చిత్రాల్లో స్వర్ణోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా రికార్డు సృష్టించింది. గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఏఎన్ఆర్ సినీ కెరియర్లో గోల్డెన్ జూబ్లీ సినిమాగా నిలిచింది. అందమైన పల్లెటూరి మనసుల మధ్య సాగిన ప్రేమకథా చిత్రంలో ఆయన నటన, ఆయన చేసిన డ్యాన్స్, ఆయన ధరించిన పంచకట్టు, ఆయన వస్త్రధారణ, హెయిర్ స్టైల్ అప్పట్లో ఒక ట్రెండ్ మార్క్గా నిలిచాయి. అప్పట్లో చాలామంది యువకులు ఆయన స్టైల్ని అనుకరించడం జరిగింది. అలాగే ఈ రెండు చిత్రాల్లోని పాటలు అప్పట్లో ఒక రికార్డు క్రియేట్ చేశాయి. ప్రేక్షకులు ఆ పాటలు మళ్లీ మళ్లీ వినడానికి థియేటర్స్ బయట నిలబడి వినేవారు. ఈ చిత్రాల

తర్వాత ఏఎన్ఆర్ వాణిశ్రీ హిట్ పేరుగా నిలిచారు. 1971 నుంచి 76లో వచ్చిన సెక్రటరీ దాకా ఏఎన్ఆర్ వాణిశ్రీ కాంబినేషన్లో అనేక విజయవంతమైన చిత్రాలు శతదినోత్సవాలు జరుపుకున్నాయి.

తెలుగు నవలా సాహిత్యంలో రికార్డు సృష్టించిన నవల సెక్రటరీ. ఏఎన్ఆర్ సినీ కెరీర్లో సెక్రటరీది ఒక ప్రత్యేక స్థానం. అందుకే నవలా నాయకుడు అంటే ఏఎన్ఆర్కే ప్రథమ స్థానం. ఏఎన్ఆర్కి హీరోగా పేరు ప్రఖ్యాతులు వచ్చిన నాటి నుండి మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు ఎక్కువ. 1960 నుండి 1980 దశకం వరకు ఇద్దరు హీరోయిన్స్తో ప్రేమ పెళ్లి ఇలాంటి కుటుంబ కథా చిత్రాల్లో నటించడంలో ఏఎన్ఆర్ది ఒక ప్రత్యేక ముద్ర. అలాంటి చిత్రాలతో తన రేంజ్ని ఇమేజ్ని పెంచుకుంటూ వచ్చారు ఏఎన్ఆర్. 1960వ దశకంలో ఎక్కువ జనాదరణ జంటగా హిట్ పేయిర్గా ఏఎన్ఆర్ సావిత్రి నిలిచారు. ఏఎన్ఆర్ సరసన కథానాయిక ఎవరైనా సరే వారితో కెమిస్ట్రీ బాగా పండించేవారు. అది హుషారు పాటైనా, టీజింగ్ సాంగ్ అయినా, విషాద గీతమైనా, విరహ గీతమైనా తనదైన శైలిలో పలికించడం ఏఎన్ఆర్ ప్రత్యేకత.

0: భారతీయ చలనచిత్ర జగతిలో ఆయన పోషించిన పాత్రలు అజరామరం. మరపురాని పాత్రలను పోషించి వెండితెరను మురిపించారు అక్కినేని. మహాకవుల పాత్రలను పోషించి ఆ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించడం బహు సాహసం. అలాంటి పాత్రలను ఏఎన్ఆర్ ఒక ఛాలెంజ్గా తీసుకుని అద్భుతంగా పోషించి అందర్నీ ఆశ్చర్యచకితులను చేశారు.
1: నా ఆకారంతో వేయించేసి పాట పూర్తి చేసి వెళ్ళారు. జ్ఞానారూపధరుడైన నారాయణుని కరుణారా సేవించి చేతులారా భోజనం పెట్టే భాగ్యం నీకు లభించింది పద్మ. నీవు అఖండ పుణ్యరాజు, అద ఆ దివ్యప్రసాదం ఆరగించావు.
0: స్వతహాగా దైవాన్ని అంతగా విశ్వసించని ఏఎన్ఆర్ వెండితెరపై మహాభక్తునిగా ఆ పాత్రలో ఒదిగిపోయి ప్రాణప్రతిష్ఠ చేసేవారు. సన్నివేశానికి తగ్గట్టుగా ఆయన పలికించే హావభావాలు, ఆయనకు మాత్రమే సాధ్యమైన నటన, కరుణరస ప్రధానంగా విషాదాన్ని పలికించడంలో ఆయన శైలి విభిన్నమైంది.
1: నేను తప్ప వేరే తలంపు లేకుండా

0: నారిని మంగళకర విగ్రహాన్ని చూచి అవకాశం లేకుండా చేస్తామా?
1: ఏఎన్ఆర్ ఎన్నో నిర్మాణ సంస్థల్లో నటుడిగా అనేక ఉన్నతమైన చిత్రాలు చేసినా ఆయన సినిమాలను నిర్మించాలని ఆలోచన చేసి ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుని కలుపుకుని చక్రవర్తి చిత్రం పేరిట నిర్మాణ సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా 1968 సుడిగుండాలు చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఏఎన్ఆర్ న్యాయమూర్తి పాత్రను పోషించారు. తొలి ప్రయత్నంలోనే ఈ చిత్రానికి బంగారు నంది లభించింది. ఆ తర్వాత మరో ప్రపంచం సినిమా నిర్మిస్తే అది కాస్త పరాజయం చెందడంతో తదుపరి ప్రయత్నాలు మానుకున్నారు ఏఎన్ఆర్ ఆదుర్తి. సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగిన నటులు ఏఎన్ఆర్, కథానాయకుడిగా విరాజిల్లిన కళామతల్లి ముద్దుబిడ్డ, నాటకరంగం నుంచి వచ్చి నటుడిగా ఎన్నో పాత్రలను ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ పాత్రలతో ఆయన జీవించారు. ఏఎన్ఆర్ అనగానే ఎక్కువగా సాంఘిక చిత్రాలే గుర్తుకు వస్తాయి. ఆ చిత్రంలో ఆయన నటనాభినయం ఎప్పటికీ మరువలేనిది. 1980-90 దశకాల్లో కూడా ఏఎన్ఆర్ అనేక ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాల్లో అద్భుతమైన నటనను కనబరిచారు. కొన్ని చిత్రాలు శతదినోత్సవంతో పాటు ద్విశత దినోత్సవాలు కూడా జరుపుకున్నాయి. 1980 దశకంలో వచ్చిన ప్రేమాభిషేకం, మేఘ సందేశం చిత్రాలు ఆయనలోని మరొక నటుడిని ఆవిష్కరించాయి. 1981 వచ్చిన ప్రేమాభిషేకం సినిమా అప్పట్లో మరపురాని ప్రేమ కథా చిత్రం. ఆ చిత్రంలో ప్రేమించిన అమ్మాయిని దూరం చేసుకునే పాత్రలో ట్రాజెడీ కింగ్గా ఆయన జీవించిన తీరు అనన్య సామాన్యం. తన నటనతో ప్రేక్షకుల చేత కన్నీరు పెట్టించారు ఏఎన్ఆర్.
0: నా దేవి కోసం నేను ఎన్ని కలలు కన్నాను, దేవిని అర్థం చేసుకుంటారు ఎంత సంబరపడిపోయాను. నా దేవిని ఈరోజు నా నుంచి గెంటేయడానికి ఎన్ని నరాలు తెగిపోయాయో నాకు తెలుసు. నేనన్న మాటలకు ఆమె మనసు ఎన్ని ముక్కలైపోయిట్టుందో కూడా నాకు తెలుసు. చేయండి, ఇలాంటి దౌర్భాగ్య స్థితి ఈ సృష్టి ఉన్నంతకాలం ప్రేమించుకున్న వాళ్ళకెవరికీ రాకూడదని కోరుకుంటున్నా.
1: దాసరి నారాయణరావు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి అపూర్వమైన రికార్డు సాధించింది. విడుదలైన అన్ని థియేటర్స్ లో 50 రోజులకు పైగా ప్రదర్శించబడింది. చిన్న కేంద్రాల్లో కూడా విజయభేరి మోగించింది ప్రేమాభిషేకం. కొన్ని కేంద్రాల్లో శతదినోత్సవంతో పాటు 365 రోజులకు పైగా ప్రదర్శించబడి అప్పట్లో ఒక రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రంలోని ప్రతి పాట సూపర్ హిట్ గా నిలిచింది.

0: మేఘ సందేశం చిత్రంలో కొంచెం వైవిధ్యంగా ఉండే పాత్రను పోషించారు అక్కినేని. ఈ చిత్రంలో పాటలన్నీ ఇప్పటికీ ఒక క్లాసిక్గా నిలిచాయి. దాసరి నారాయణరావు ఏఎన్ఆర్ కాంబినేషన్లో ప్రేమ కథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు ఎక్కువగానే వచ్చాయి. ఏఎన్ఆర్ నట జీవితం చాలా ఏళ్లు కొనసాగింది. అయితే ఆయన మూసపాత్రలు రాకుండా చూసుకున్నారు. వయసు పైబడిన తర్వాత తనకి తగ్గ పాత్రలను ఎంచుకుని ఆ పాత్రలను చాలా హుందాగా పోషిస్తూ తన నట ప్రస్థానాన్ని కొనసాగించారు. మలిదశలో ఎన్నో పాత్రలను అద్వితీయంగా పోషించిన ఏఎన్ఆర్ కుటుంబ కథా చిత్రాల్లో తండ్రిగా, తాతగా, అలాగే ఎన్నో విభిన్న పాత్రలను పోషించి ప్రేక్షకులను అలరించారు.
1: కత్తులు పెట్టుకోయడమే వృత్తి కదా మీ నాన్నకి. ఇక్కడ మా కుండెలు కోసిన అనుభవంతో అక్కడ పెద్ద డాక్టర్ అయిపోయాడు మీ నాన్న. నా ఇంటి శుభకార్యానికి రావడానికి కూడా తిరిగిలేదు పాపం. కన్న తండ్రికి కూడా అందనంత ఎత్తుకి ఎత్తుకి

0: మర్చిపోయాడా మీ నాన్న?
1: అలాగే శ్రీరామదాసులో కబీర్ దాస్ గా ఆకట్టుకున్న ఆయన శ్రీరామరాజ్యంలో వాల్మీకిగా జీవించారు. ఆయన చివరిగా నటించిన చిత్రం మనం. ఈ చిత్రంలో జీవించి మెప్పించారు ఏఎన్ఆర్.
0: ఎవడు ముసలాడు? ఇదిగో ప్రతివాడు ముసలాడు కావడం అవడానికి వీల్లేదు, నువ్వు కూడా ముసలాడు అయిపోతావు. గోల్డ్ ఈస్ డైమండ్, నాట్ గోల్డ్. యూత్ అంటే యూత్, ఇదిగో అసలు యూత్ అంటే ఏంటో నీకు తెలుసా? యూత్ లో నేనేం చేశాను, ఏ గోల చేశాను, ఏ రొమాన్స్ చేశాను నీకు తెలుసా? ఇదిగో దీనంతటికి డిసిప్లిన్ కావాలి. ఇలా నీలాగా తాగితే తొందరగా ముసలాడు అయిపోతావు.
1: చలనచిత్ర పరిశ్రమలో ప్రతిభావంతులైన వారికి, ప్రజ్ఞా ప్రముఖులకు అవార్డులు ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్థాపించి ఆయన పేరిట నేషనల్ అవార్డును అందించడం జరిగింది. ఏఎన్ఆర్ మరణించిన తర్వాత కూడా ఆ సంప్రదాయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నారు. నటుడిగా ఆయన పొందని సత్కారాలు లేవు, ఆయనకు చేరని బిరుదులు లేవు. పద్మశ్రీ నుంచి పద్మవిభూషణ్ వరకు, ఫిలింఫేర్ అవార్డులు, కళాప్రపూర్ణ నుంచి కాళిదాస్ సన్మాన్ వరకు, డాక్టరేట్ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరకు అన్నీ ఆయన్ని వరించాయి. ఈ అవార్డు అందుకున్న తొలి దక్షిణాది నటులు ఏఎన్ఆర్ కావడం తెలుగువారందరికీ గర్వకారణం. ఏఎన్ఆర్కి దక్కినన్ని సన్మానాలు ఏ సినీ ప్రముఖుడికి లభించలేదు. అది ఏఎన్ఆర్కి ఉన్న ప్రత్యేకత. భారత తపాలా శాఖ ఆయన జ్ఞాపికగా ఒక తపాలా కవర్ను విడుదల చేసింది.
2: భావమరిదికి ఉరిశిక్ష విధించిన నేను ఈనాడు కేవలం ఒక న్యాయవాదిగా మారి ఊరిలో నిలబడ్డ ఈ సత్యాన్ని కాపాడాలని ప్రయత్నిస్తున్నాను.
1: తెలుగు సినిమా చరిత్రలో సుస్థిర స్థానం పొందిన ఏఎన్ఆర్ 250కి పైగా చిత్రాల్లో నటించి ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించిన నటసామ్రాట్, అగ్రనటుడిగా వెండితెరపై రాణించినా టీవీ సీరియల్స్ లో నటించడానికి ఆయన వెనుకాడలేదు. మట్టి మనిషి, ఒకే ఒక్కడు వంటి సీరియల్స్ లో ఆయన నటన మరువలేనిది.
3: బ్రహ్మర్షి వశిష్ఠుల వారి గురించి మాట్లాడే అర్హత మనకు లేదని నా అభిప్రాయం. ఆయన పెట్టిన ముహూర్తానికే రాముడి పాదుకలు, చెప్పులు రాజ్యమేనే. శ్రీరాముడు వైకుంఠనారాయణుడని, ఆయన అవతరించింది దుష్ట శిక్షణ కోసమేనని ఆ మహర్షికి బాగా తెలుసు.
1: నటనకే కొత్త భాష్యం చెప్పిన నటులు ఏఎన్ఆర్. నాటకరంగం నుంచి సినీ రంగానికి వచ్చిన కళాకారుడిగా ఆయన లిఖించిన చరిత్ర ఎప్పటికీ చెరిగిపోదు. ఎన్నెన్ని పాత్రలు, ఎంతటి వైవిధ్యం, ఎంతటి నటనా వైదుష్యం. జానపద చిత్రాల్లో జీవించి, పౌరాణిక చిత్రాలతో ప్రేక్షకులను పరవశింపజేసి, నవలా నాయకునిగా రాణించి, అల్లరి ప్రేమికుడిగా తన చిలిపి చేష్టలతో అలరించినా, సాంఘిక చిత్రాలతో ఒక ట్రెండ్ సెట్ చేసి విషాదమూర్తిగా వైరాగ్యం పండించినా, మహాభక్తునిగా తత్వసారాన్ని రంగరించినా, అది ఆయనకే చెల్లింది. వయసు పైబడిన తర్వాత కుటుంబ పెద్దగా వెండితెరకు నిండుతనం తెచ్చినా అది ఆయనకే చెల్లింది. అందుకే ఆయన అభినయ సముద్రంలో ఒక ఆణిముత్యం. తుదిశ్వాస వరకు నటించి అరుదైన చరిత్రను లిఖించిన ఘనాపాటి. వారు మన మధ్యన లేకపోయినా వారి చిత్రాల ద్వారా అమరజీవిగా ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవిగా జీవించే ఉంటారు పద్మవిభూషణ్, డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు. వారు ఎప్పటికీ చిరస్మరణీయులు.

0: మీరింతవరకు అలుపెరుగని బాటసారి అక్కినేని ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ కె పూర్ణరవిచంద్రకుమార్, వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్ విష్ణువర్ధన్ రెడ్డి, సహకారం శ్రీమతి డి రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత తెలుగు చలనచిత్ర నట మేరు శిఖరం డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం గతంలో రికార్డు చేయబడింది. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 12 గంటలు. వార్తల ముఖ్యాంశాలు ఇప్పుడు.
2: రాష్ట్రీయ సంకల్ప్ సమారోహ ఆజ్ దేశభర్ మే 1067 స్థానో పర్ ఆయోజిత్ కియా జా రహా హై. యువా కార్యక్రమ ఔర్ ఖేల్ మంత్రాలయ కే అనుసార్ వికసిత్ భారత్ కే లియే 100 సప్తాహ కే నషా ముక్త్ యువా అభియాన్ కే అంతర్గత్ యువా ఏక్జుట్ హో రహే హై. సమారోహ మే నషా ముక్తి శపథ్, హస్తాక్షర అభియాన్, నుక్కడ్ నాటక్, నారా లేఖన్ ఔర్ చర్చాఓ కే జరియే అభియాన్ కా సందేశ్ సీధే యువాఓ తక్ పహుంచాయా జా రహా హై. సబ్సిడీ వాలే రసోయి గ్యాస్ కి బుకింగ్ కే లియే 1 అక్టోబర్ సే ఆధార్ సే సంబద్ధ బయోమెట్రిక్ ప్రమాణన్ జరూరీ హోగా. పెట్రోలియం ఔర్ ప్రాకృతిక్ గ్యాస్ మంత్రాలయ నే కహా కి ఇస్కా ఉద్దేశ్ పాత్ర పరివారోం కో హీ సబ్సిడీ వాలా ఎల్పీజీ సిలిండర్ ప్రదాన్ కర్నా హై. ఏక్ రిపోర్ట్.
3: पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय ने स्पष्ट किया है कि इस प्रक्रिया का उद्देश्य किसी भी पात्र परिवार को एलपीजी से वंचित करना नहीं है. जो ग्राहक पहले ही प्रमाणीकरण पूरा कर चुके हैं उन्हें दोबारा यह कराने की जरूरत नहीं है. मंत्रालय ने कहा कि प्रत्येक कनेक्शन को आधार से सत्यापित उपभोक्ता से जोड़ने से सब्सिडी वाले घरेलू सिलेंडरों का व्यावसायिक और औद्योगिक इस्तेमाल के लिए होने वाले दुरुपयोग को रोकने में मदद मिलेगी. सुपर्णा सैकिया के साथ अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
2: राष्ट्रपति द्रौपदी मुर्मू आज शाम नई दिल्ली में पर्यावरण और जलवायु गतिशीलता के भविष्य पर आयोजित अंतर्राष्ट्रीय सम्मेलन के समापन सत्र को संबोधित करेंगी. राष्ट्रीय हरित अधिकरण ने इस 2 दिवसीय सम्मेलन का आयोजन किया है. मुंबई के कोस्टल रोड पर आज सवेरे एक BMW कार के दुर्घटनाग्रस्त होने से 3 लोगों की मृत्यु हो गई और एक अन्य व्यक्ति घायल हो गया. कार मरीन ड्राइव से हाजी अली की ओर जा रही थी. घायल व्यक्ति को नायर अस्पताल में भर्ती कराया गया है. सूचना और प्रसारण मंत्री अश्विनी वैष्णव ने कहा है कि सेमीकंडक्टर उद्योग को साइबर हमलों और अन्य बाधाओं के लिए तैयार रहना चाहिए. उन्होंने कहा कि कुछ देश भारत को इस क्षेत्र में आगे नहीं बढ़ने देना चाहते. एक मीडिया संस्थान से बातचीत में श्री वैष्णव ने कहा कि चिप डिजाइन और विनिर्माण में सक्षम देश के रूप में उभरने के कारण भारत को संभावित भू राजनीतिक जोखिमों को लेकर सतर्क रहना होगा. उन्होंने कहा कि कई कंपनियां और देश अब भारत को अपने लिए खतरा मान सकते हैं. निर्वाचन आयोग आज नई दिल्ली में सभी मतदान केंद्रों पर विशेष शिविर आयोजित कर रहा है. इस दौरान मतदाता सूची में सुधार के लिए दावे और आपत्ति दर्ज की जा सकेंगी. दिल्ली के मुख्य निर्वाचन अधिकारी अशोक कुमार ने विशेष गहन पुनरीक्षण के संबंध में कहा कि सुनवाई के दौरान गैर सूचीबद्ध दस्तावेज पर भी विचार किया जा सकता है. अखिल भारतीय विद्यार्थी परिषद ने दिल्ली विश्वविद्यालय छात्र संघ चुनाव में अध्यक्ष, सचिव और संयुक्त सचिव के पद जीत लिए हैं. रक्षा मंत्री राजनाथ सिंह और गृह मंत्री अमित शाह ने विश्वविद्यालय चुनाव में परिषद की सफलता पर बधाई दी है. श्री राजनाथ सिंह ने कहा ये जीत राष्ट्र प्रथम नीति में युवाओं के अटूट विश्वास का प्रतीक है. श्री शाह ने कहा कि ये जीत छात्र कल्याण के लिए परिषद की प्रतिबद्धता दर्शाता है. भारत ने जापान के आयची नागोया में एशियाई खेलों में महिलाओं की 10 मीटर एयर राइफल टीम स्पर्धा का रजत पदक जीत लिया है. एला वेनिल वेलारिविन, सोनल मस्कर और विदर्शा विनोद की टीम ने देश को पहला पदक दिलाया. चीन ने विश्व रिकॉर्ड के साथ स्वर्ण पदक जीता. जापान को कांस्य पदक मिला. युवा कार्यक्रम और खेल मंत्री मनसुख मांडविया ने एशियाई खेलों में महिलाओं की 10 मीटर एयर राइफल टीम स्पर्धा में रजत पदक जीतने पर एला वेनिल वेलारिविन, सोनम मस्कर और विदर्शा के विनोद को बधाई दी. डॉक्टर मांडविया ने सोशल मीडिया पोस्ट में भारतीय दल के लिए भविष्य में गौरवशाली क्षणों की कामना की है.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
3: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
4: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
0: ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12:06 దాటి 35 సెకండ్లు అవుతుంది. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఒక మంచి వ్యక్తి గురించి, ఒక మోటివేటర్ గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మవిశ్వాసం ఉంటే అంగవైకల్యం ఏం చేస్తుంది? వ్యాధి ఒంటిని చుట్టేస్తే సంకల్పం ఓడిపోతుందా? కాళ్ళు చేతులు లేకపోతే శరీరం మేధస్సు కట్టేసుకుని కూర్చుంటుందా? అరుదైన మాయరోగం ఆవహిస్తే ఆలోచన ఆగిపోతుందా? పుట్టుకతోనే కరచరణాలు కనిపించకపోతే మనసు అద్భుతాలు చేయవా? అంటే చేసి సాధించి సవాలు విసిరవచ్చు అని చెప్పారు. తన ప్రేరణ మాటల ద్వారా, తన సాహసాల ద్వారా ఒక ప్రముఖ దివ్యాంగ మ్యాటర్ మోటివేటర్. ఆయన మ్యాటర్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆయన ఎవరో, ఆయన సక్సెస్ స్టోరీ ఏమిటో ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో తెలుసుకుందాం.

అరుదైన వ్యాధి టెట్రా అమిలియాతో పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన ది గ్రేట్ మోటివేటర్. తల్లిదండ్రుల నిరాశతో కృంగిపోయి బాధపడుతున్నా కానీ తర్వాత ఆత్మస్థైర్యంతో విధిరాతకు పరిష్కారం దొరకనప్పుడు పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు సాగటమే జీవిత ప్రయాణం, అది ఆపకూడదు కదా అని ఓటమి చూడకూడదు కదా అనుకుని మనోధైర్యమే పునాదిగా, గుండె నిబ్బరమే తోడుగా, చూపు కళ్ళు మెదడు వినికిడి మాటలు ఉన్నాయి కదా అనుకుని వాటినే వారధిగా చేసుకుని అంగవైకల్యాన్ని ఎదురించారు. ప్రపంచంలోనే ఒక ప్రముఖ ప్రచారకర్తగా, మంచి ప్రేరణ వక్తగా ప్రసిద్ధిగాంచారు. ఇంతకీ ఆయన ఎవరు అని ఆలోచిస్తున్నారు కదా? ఎస్, చెబుతా. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM 102.8 MHz. మనం వింటున్న కార్యక్రమం చైతన్య స్ఫూర్తి. నేను మీ అశోక్.

మీరు విన్న పాట భద్రాచలం సినిమా కోసం శంకర్ మహాదేవన్ చిత్రపాడింది. అంతకుముందుకు మీరు విన్న పాట మహర్షి సినిమా కోసం శంకర్ మహాదేవన్ పాడిన పాట విన్నారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో ఒక ప్రముఖ మోటివేటర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎలా పుట్టామన్నది కాదు, ఎలా విజయం సాధించామన్నది ముఖ్యం. మనం చెప్పుకుంటున్న మోటివేటర్కు పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేవు, కానీ కాళ్ళు చిన్న వేళ్ల మాదిరిగా అతుక్కొని ఉన్నాయి. అవి కూడా మరి విడదీయరాకుండా ఉన్నాయన్నమాట. తండ్రి ధైర్యం చేసుకొని శస్త్రచికిత్స చేయించారు. వాటితోనే పుస్తక పేజీలు తిప్పటం, వస్తువులను పట్టుకోవడం, త్రీ వీలర్ నడపడానికి వినియోగిస్తూ ఉండేవారు, ఉన్నారు కూడా. అలాగే నోటితో పెన్నును పట్టుకొని రాయటం, బొమ్మలు గీయటం, ఇలా అన్నమాట. తర్వాత గొంతుతో అదింపట్టి, బ్యాట్ను అదింపట్టి గోల్స్ ఆడటం ఇలాంటివి చేశారు. అంటే ఆత్మవిశ్వాసం ఉంటే ఏం చేయొచ్చు అని చెప్పేసి ఆయన నిరూపించారన్నమాట. అయితే నేనెందుకు అంగవైకల్యం నుంచి దాని గురించి ఆలోచిస్తూ బాధపడాలి అని ప్రశ్నించుకుని, ఎస్ ఐ కెన్ అనే సంకల్పంతో 5 సంవత్సరాల వయసులోనే ఈత నేర్చుకున్నారు. అయ్యో మరి ఏంటి ఇంత ఇన్ని రకాలుగా బాధపడుతున్నటువంటి వ్యక్తి ఎవరా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు కదా. నిజంగా ఎస్, ద గ్రేట్ మోటివేటర్ ఆయన. ఆయన గురించి చెప్తాను, చాలా ఆసక్తిగా ఉంది. వీలైతే ఆయన గురించి చదవండి. ఆయన గురించి సోషల్ మీడియా ద్వారా

మరి అంటే మనం అలా చెప్పకూడదు, కానీ ఆయన గురించి చదివినట్లయితే మనం ఇతరులకు ఆత్మస్థైర్యాన్ని ఎలా నింపవచ్చు, ఎలా మోటివేట్ చేయవచ్చు అని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. వింటూ ఉండండి, ఇది మీ అభిమాన FM వివిధ్ భారతి.

గుండెజారి గల్లంతైంది సినిమా కోసం అనూప్ రూబెన్స్ స్వీయ సంగీతంలో శ్రావణితో కలిసి పాడిన పాట విన్నారు. మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నాము. లైఫ్ వితౌట్ లింబ్స్ అనే లాభాపేక్ష లేని సంస్థను స్థాపించి ఆటిట్యూడ్ ఈజ్ ఆటిట్యూడ్ అనే ప్రేరణ ప్రసంగాలను అందించిన ఒక కంపెనీ వ్యవస్థాపకులు మనం చెప్పుకుంటున్నటువంటి ది గ్రేట్ మోటివేటర్ నికోలస్ జేమ్స్ వుజిసిక్, ఆయన అంత గొప్పగా రాణిస్తున్నటువంటి వ్యక్తి అన్నమాట. ఎందరికో స్ఫూర్తి. ఆయన తన 21వ వయసులోనే

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి సంథింగ్ స్పెషల్ అనే మ్యూజిక్ ఆల్బమ్ కూడా విడుదల చేసి ఒక సంచలనమయ్యారనమాట. అయితే తర్వాత ది బటర్ఫ్లై షార్ట్ ఫిల్మ్లో కూడా నటించి ఉత్తమ నటులుగా కూడా అవార్డు అందుకున్నారు. మనం గొప్ప విషయం చెప్పుకుంటున్నాం, చాలా గొప్పవాళ్ళు అని చెప్పుకుంటున్నాం. ఇలాంటి గొప్పవాళ్ళు, గొప్ప విషయాలు, గొప్పగా విజయాలు సాధించిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ గురించి చెప్పటము ఒక ఎత్తు అయితే, కాళ్ళు చేతులు లేవు. ఇప్పుడు మనం ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాటన్నింటినీ జయించి గుండె నిబ్బరంతో, సంకల్ప బలంతో, ఎస్ వి కెన్ డూ అని చెప్పేసి ప్రపంచానికి సవాలు విసిరినటువంటి ది గ్రేట్ మోటివేటర్ నికోలస్ జేమ్స్ వుజ్సిక్, ఆయన సక్సెస్ స్టోరీ గురించి మనం ఈరోజు చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో చైతన్యం నింపి ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన గురించి కొన్ని మాటలు చెప్పే ప్రయత్నం చేశాము. ఇది ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. జాతీయ పసిఫిక్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో ఈ 2 రోజుల సదస్సు నిర్వహించబడుతోంది. ఈ ముగింపు వేడుకలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్లాల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తదితరులు పాల్గొంటారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భారత్తో పాటు 17 విదేశాలకు చెందిన ప్రముఖ న్యాయమూర్తులు, పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు పాల్గొంటున్నారు. వాతావరణ సవాళ్లు, పర్యావరణ పరిరక్షణ చట్టాల అమలులో ఉన్న లోపాలు, చట్టపరమైన సమన్వయాన్ని బలోపేతం చేసే అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. సబ్సిడీతో కూడిన రిటైల్ విక్రయ ధరకు రీఫిల్స్ ను బుక్ చేసుకోవడానికి గృహావసరాల ఎల్పీజీ వినియోగదారులు బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనివల్ల సబ్సిడీ ఎల్పీజీ కేవలం అర్హులైన కుటుంబాలకు మాత్రమే చేరుతుందని, ప్రతి గ్యాస్ కనెక్షన్ను ఆధార్ ధృవీకరించిన వినియోగదారుడికి అనుసంధానించడం ద్వారా సబ్సిడీ గృహావసరాల సిలిండర్లను వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు దారి మళ్లించడాన్ని అరికట్టవచ్చని పేర్కొంది. ఇప్పటికే 27.43 కోట్ల వినియోగదారులు ఈ అథెంటికేషన్ పూర్తి చేసుకున్నారని పేర్కొంది. సిలిండర్ డెలివరీ సమయంలో డిస్ట్రిబ్యూటర్ షోరూంలో లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ మొబైల్ యాప్ల ద్వారా ఈ ధృవీకరణను పూర్తి చేసుకోవచ్చు. విదేశాల సైబర్ దాడులను ఎటువంటి అంతరాయాలనైనా ఎదుర్కొనేందుకు భారత సెమీకండక్టర్ పరిశ్రమలు సిద్దంగా ఉండాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కోరారు. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ మంత్రి, చిప్లను డిజైన్ చేయగల దేశంగా భారత్ ఇప్పుడు ఎదుగుతున్నందువల్ల తద్వారా తలెత్తే భౌగోళిక రాజకీయ నష్టాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకోసం పరిశ్రమలు, కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు అన్ని సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు.
1: Industry requires lots and lots of efforts on every front. Both the industry and the government and the state governments, they have to work in tandem. We have to continuously be watchful of the potential geopolitical risks which will arise because India is now emerging as a country which can design and manufacture chips. Obviously, that will be seen as a threat by many other established players.
0: అమెరికాతో దౌత్యపరమైన చర్చలను పునరుద్ధరించడానికి ఇరాన్

అంతర్జాతీయ మధ్యవర్తులకు కీలక షరతులను తెలియజేసింది. ఒకవేళ అమెరికా తమ డిమాండ్లను త్రోసిపుచ్చితే యుద్దానికి సైతం సిద్దంగా ఉన్నామని టెహరాన్ హెచ్చరించింది. ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయ్ ఈ వివరాలను వెల్లడిస్తూ, అన్ని రంగాలు ఫ్రంట్లలో యుద్దాన్ని తక్షణమే నిలిపివేయాలని, స్తంభింపజేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలని, నౌకాదళ దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని తమ షరతుల్లో పేర్కొన్నట్టు తెలిపారు. అమెరికా తమ షరతులకు అంగీకరించని పక్షంలో తగిన రీతిలో బుద్ది చెబుతామని కూడా హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సీనియర్ జర్నలిస్ట్ సిఎన్ఎన్ న్యూస్ 18 అసిస్టెంట్ ఎడిటర్ పాయల్ మెహతా అకస్మాత్తుగా కన్నుమూయడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. పాయల్ మెహతా క్షేత్రస్థాయికి అత్యంత చేరువగా ఉంటూ జాతీయ అంశాలపై లోతైన అవగాహనతో పనిచేసే, కష్టపడే మనస్తత్వం ఉన్న జర్నలిస్ట్ అని సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. ఆమె అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు, సహచరులకు తమ సానుభూతి తెలియజేశారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా పాయల్ మెహతా మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విలేకరిగా ఆమె చూపిన నిబద్దత, అంకిత భావం ఆదర్శనీయమన్నారు. రాజకీయాలు, పార్లమెంటు కవరేజీలో సుదీర్ఘ అనుభవం ఉన్న పాయల్ మెహతా మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం ప్రకటిస్తున్నారు. గత నెలలో సంభవించిన తీవ్ర వరదలతో అతలాకుతలమైన నేపాల్లోని బాధితుల సహాయార్థం భారత్ మరో విడతగా 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో అత్యవసర మందులు, ఫోరెన్సిక్ పరికరాలు, టెంట్లు, హైజీన్ కిట్లు, స్లీపింగ్ బ్యాగులు తదితర నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఈ సామగ్రిని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానంలో నేపాల్ అధికారులకు అందించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకునేందుకు భారత్ అన్ని విధాలా మద్దతుగా నిలుస్తుందని ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే రేపటి వరకు మధ్య మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవ్వచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు తగిన అప్రమత్తతో ఉండాలని కూడా సూచించింది. జపాన్లో జరుగుతున్న ఐచీ నగోయా ఆసియా గేమ్స్లో భారత్ పతకాల బోణీ కొట్టింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి ఈ ఆసియా క్రీడల్లో దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదార్సా వినోద్లతో కూడిన భారత జట్టు మొత్తం 1898 పాయింట్లు సాధించి 2వ స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో చైనా స్వర్ణ పతకం కైవసం చేసుకోగా భారత్ రజత పతకం సాధించింది. పతకాల పట్టికలో భారత్ శుభారంభం చేయడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా గేమ్స్ 2026లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో రజత పతకం సాధించిన ఎలవెనిల్ వలరివన్, సోనం మస్కర్, విదార్సా వినోద్ల బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, ఈ అద్భుత విజయంతో బోణీ కొట్టిన భారత షూటర్లకు, అలాగే ఈ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్న భారత క్రీడాకారుల బృందానికి రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు దక్కాలని ఆకాంక్షించారు. జపాన్లోని గ్రీన్ స్టేడియంలో జరిగిన ఆసియా గేమ్స్ 2026 పూల్ బి తొలి మ్యాచ్లో భారత మహిళల హాకీ జట్టు 19-0 తేడాతో ఉజ్బెకిస్తాన్ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత క్రీడాకారిణి దీపికా సెహరావత్ అత్యద్భుతంగా రాణించి ఏకంగా 8 గోల్స్ సాధించి మ్యాచ్లోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇషికా చౌదరి 3 గోల్స్ చేయగా లాల్తాంతులు వాంగి నేహా చెరో 2 గోల్స్ సాధించారు. భారత్ తన తదుపరి మ్యాచ్లో రేపు ఇండోనేషియాతో తలపడుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి.
న్యూఢిల్లీలో జరుగుతున్న వాతావరణ మార్పుల భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సు

ముగింపు సమాపేశంలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ సాయంత్రం ప్రసంగిస్తారు. అక్టోబర్ 1 నుండి సబ్సిడీ గృహావసరాల ఎల్పీజీ సిలిండర్ల రీఫిల్స్ కోసం బయోమెట్రిక్ ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం విభాగంలో భారత షూటర్లు రజత పతకం సాధించి దేశానికి తొలి పతకాన్ని అందించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. స్టూడియోలో సమయం 12:40 దాటి 40 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్. ఇప్పుడు విందాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివిద్ భారతి.

కార్యక్రమంలో మీరు విన్న పాట ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సినిమా కోసం హేషం అబ్దుల్ వహాబ్ స్వీయ సంగీతంలో గోరెటి వెంకన్నతో కలిసి పాడిన పాట విన్నారు. మీరు వింటున్నారు వివేద్ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్ ఓన్లీ ఆన్ వివేద్ భారతి. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

విశాల్ చంద్రశేఖర్ స్వరకల్పనలో రామజోగశాస్త్రి గీతం విన్నారు. గానం హరిచరణ్, చిత్రం నారీ నారీ నడుమమురారి. మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్. మనం వింటున్నాం లేటెస్ట్ సూపర్ హిట్ సాంగ్స్. ఎప్పుడు విందాం లెనిన్ సినిమా కోసం ఎస్ఎస్ తమన్ స్వీయ సంగీతంలో తమన్ శ్రీకృష్ణతో కలిసి పాడిన పాట

0: కింగ్డమ్ సినిమా నుంచి అనిరుద్ధ్ రవిచంద్రన్ పాడిన పాట విన్నారు. ఇది మీ అభిమాన ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్.
1: పోలీస్
2: మిస్ సీమా
1: చెప్పండి.
2: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాను.
1: కానీ నేను ఎందుకు?
2: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
2: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
2: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
3: హలో మమ్మా.
1: హాయ్.
4: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: మీరు వింటున్న పాట తండ్రి సినిమా నుంచి. నకాష్ అజీజ్ శ్రేయా ఘోషల్ పడిన పాట.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. బలమైన వికసిత్ భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూల స్తంభమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆదిలాబాద్, హైదరాబాద్ సహా 8 జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఇక వార్తల వివరంగా. నషాముక్త భారత్ నినాదంతో అక్షర స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ ఉదయం హైదరాబాద్లో సైక్లింగ్ ర్యాలీ నిర్వహించారు. రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఈ ర్యాలీని ప్రారంభించగా నెక్లెస్ రోడ్ సైకిల్ స్టేషన్ నుంచి ప్రారంభమై అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ ర్యాలీ ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బలమైన వికసిత్ భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూల స్తంభమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ ఈ మహోద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
1: నషా ముక్త్ భారత్ సైకిల్ ర్యాలీ ద్వారా ఒక అవగాహన కల్పించి మాదక ద్రవ్యాల డ్రగ్స్ కు అడిక్ట్ అవుతున్నటువంటి మన యూత్ విద్యార్థులు, స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా జ్ఞానోదయం కల్పించాలని.
0: హైదరాబాద్ లోని ఖైరతాబాద్ మహాగణపతికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, ఏఐసిసి ఇన్ఛార్జ్ కార్యదర్శి సచిన్ సావత్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 72 ఏళ్లుగా భక్తుల విశ్వాసంతో కొనసాగుతున్న ఈ ఉత్సవాలకు రాష్ట నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలియజేశారు. రాష్టంలో సమృద్ది వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని మహాగణపతిని ప్రార్థించినట్లు మంత్రి చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఈ నెల 30వ తేదీలోగా డ్రా పద్దతిలో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించారు. అనర్హులను తొలగించి, స్పందించని వారి ఇళ్లను రద్దు చేసి అర్హులకు కేటాయించాలని అన్నారు. క్యూర్ పరిధిలో దాదాపు 9,000 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలియజేశారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్ డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. రాష్ట వ్యాప్తంగా 25 కేంద్రాల్లో 5,500 మంది విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో 3 నెలల శిక్షణ అందించనున్నారు. గ్రామీణ విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఐఐటి ఢిల్లీ రూపొందించిన పాఠ్యాంశాలతో నైపుణ్యాభివృద్ది నుంచి ఉద్యోగం వరకు సమగ్ర మార్గాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. విద్యార్థులకు వచ్చే ఏడాది నుంచి మరింత ఆకర్షణీయమైన రంగుల్లో, వైవిధ్యమైన డిజైన్లలో యూనిఫాం అందించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. యూనిఫాం సామగ్రి పంపిణీపై సమీక్ష నిర్వహించిన సీఎం, పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు అన్ని అందేలా ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్దించాలని సూచించారు. అదనంగా 10% మంది విద్యార్థులు చేరే అవకాశం ఉన్నందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సు నేపథ్యంలో వ్యవసాయ శాఖపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో యూరియా వినియోగం జాతీయ సగటు కంటే అధికంగా ఉండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎరువుల సమతుల్య వినియోగానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ ఎరువులు, పురుగుల మందులపై కేసులను డిజిటల్గా ట్రాక్ చేయాలని, పప్పుధాన్యాల విత్తన పంపిణీని పెంచాలని, ప్రకృతి వ్యవసాయాన్ని మార్కెట్తో అనుసంధానించాలని సూచించారు. సింగరేణి కార్మికుల ఇళ్ల స్థలాల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. హైకోర్టు ఆదేశాలకు లోబడి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం సహా 8 జిల్లాల్లోని పెండింగ్ దరఖాస్తులను 45 రోజుల్లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ప్రైవేటు రంగాల్లో ఉన్న అద్భుతమైన అవకాశాలను కూడా యువత అందిపుచ్చుకోవాలని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కోదాడలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పాల్గొని ఇంటర్వ్యూ

0: మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బీఆర్ఎస్ నేతల లక్షల కోట్ల రూపాయల భూదోపిడీకి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ప్రభుత్వం బయటపెట్టాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. నిన్న రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు వినాయక మండపాల్లో పూజలు చేశారు. సిరిసిల్లలో బీజేపీ కార్యకర్త కొనుగోలు చేసిన కొత్త ఆటోను స్వయంగా నడిపి ప్రారంభించారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ,
1: రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పి మాట్లాడారు. ఇప్పటి 4 డేస్ 5 డేస్ అయింది ఒక ముఖ్యమంత్రి ఆరోపణలు చేసి, కనీసం ఇంతవరకు చర్యలు ఏవి, 8 ఎకరాలు తెలిసిరాలంటున్నావు, డాక్యుమెంట్స్ ఏవి బయట పెట్టి ఫస్ట్, పేదలకు ఇస్తామేమో జాగ్రత్తగా.
0: జూరాల ప్రాజెక్టుకు చేరిన 248 టీఎంసీల వరద నీటిని రైతులకు, వ్యవసాయ రంగ అవసరాలకు వినియోగించకుండా 100 టీఎంసీల వరద నీటిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ప్రాజెక్టులకు వదిలిపెట్టారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారకరామారావు ఆరోపించారు. శనివారం వనపర్తి జిల్లా పెబ్బేరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత కృష్ణా జలాల నీటి వాటను కూడా వినియోగించుకోకపోవడం ద్వారా ఆంధ్ర ప్రాంతంలో పోతిరెడ్డిపాడు, వెలుగుడు ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నారని విమర్శించారు. రాష్టంలోని ఆదిలాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల్, కొమరంభీం, ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కజ్గిరి, మెదక్, నాగర్కర్నూల్, సిద్దిపేట జిల్లాల్లో ఈరోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. 2026-27 ఖరీఫ్ సీజన్లో సుమారు 65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని అంచనా వేస్తూ, అక్టోబర్ మొదటి వారం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రారంభించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ స్టోరేజ్, హమాలీ, ట్రాన్స్పోర్ట్ వ్యూహాన్ని కఠినంగా అమలు చేస్తోంది. ఈ మేరకు సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించి గోదాముల పరిస్థితిని ఆరా తీశారు. ధాన్యం తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్ తప్పనిసరి చేస్తూ దారి మళ్లింపునకు నిరోధించాలని చెప్పారు. మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలకు కొత్త మొబైల్ యాప్ను ప్రవేశపెట్టారు. నకిలీ రసీదులు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు. హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఒక ఖడ్గమృగాన్ని హైదరాబాద్ డ్యూయల్టర్స్ అసోసియేషన్ దత్తత తీసుకుంది. ఈ నెల 25వ తేదీ నుంచి 27వ తేదీ వరకు హైటెక్స్లో జరగనున్న ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్ 2026కు ముందు జూ క్యూరేటర్ జే వసంత్కు 3 నెలల దత్తత కోసం చెక్ను అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ చైర్మన్ అరణి సుమంత్ రెడ్డి మాట్లాడుతూ, రియల్ ఎస్టేట్ రంగం అభివృద్దితో పాటు ప్రకృతి పర్యవరక్షణకు కూడా బాధ్యత వహించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో డీ అడిక్షన్ కేంద్రం ఏర్పాటుకు ఆసక్తిగల స్వచ్చంద సంస్థలు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీ రాజం ఒక ప్రకటనలో తెలియజేశారు. జాతీయ మాదక ద్రవ్య డిమాండ్ తగ్గింపు కార్యాచరణ ప్రణాళిక కింద కేంద్ర ప్రభుత్వ సామాజిక సాధికారత మంత్రిత్వ శాఖ సహకారంతో రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో డీ అడిక్షన్ కేంద్రం, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రైవేటు డీ అడిక్షన్ కేంద్రం నిర్వహిస్తున్న సంస్థలు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. ఎంపీ లాట్స్ నిధులతో హన్మకొండ జిల్లాలో చేపట్టిన అభివృద్ది పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. పంచాయతీరాజ్, ఆర్ఎన్బీ, మిషన్ భగీరథ, టీజీఐడీసీ శాఖల అధికారులతో పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రాష్టస్థాయి క్రీడా పోటీలకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి 45 మంది ఎంపికైనట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బుజ్జా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. వీలంతా ఈ నెల 26-27 తేదీల్లో జరిగే రాష్టస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 89 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశామని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి వినూత్న తెలిపారు. ఈ నియామకాలు పారదర్శకంగా నిర్వహిస్తామని, మధ్యవర్తులను నమ్మి ఎవరూ మోసపోవద్దని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో రెడ్క్రాస్ సొసైటీ కార్యవర్గ సభ్యుల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సొసైటీ జిల్లా ఎన్నికల అధికారి లక్ష్మీనారాయణ తెలియజేశారు. భూముల రీసర్వే కోసం పైలట్ ప్రాజెక్టుగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం సిరికొండ, రహీంఖాన్పేట, తిప్పాపురం, జవారిపేట, జగ్గారెడ్డిపల్లి గ్రామాలను ఎంపిక చేసినట్లు జిల్లా సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ సిద్దం చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. బలమైన వికసిత్ భారత్ నిర్మాణానికి ఆరోగ్యకరమైన యువతే మూలస్తంభమని రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ స్పష్టం చేశారు. హైదరాబాద్ చుట్టుపక్కల క్యూర్ పరిధిలో 26 ప్రాంతాల్లో 21,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసినట్లు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తెలంగాణ యువతకు భవిష్యత్ సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఉడాన్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు టాస్క్, డెల్ టెక్నాలజీస్ మధ్య ఒప్పందం కుదిరింది.

0: ఆదిలాబాద్, హైదరాబాద్ సహా 8 జిల్లాల్లో ఈ రోజు ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: మీరు వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్. స్టూడియోలో సమయం 1:20 దాటి 28 సెకండ్లు. కొన్ని క్షణాల్లో షో టైం కార్యక్రమం ప్రసారమవుతుంది.

షోటైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అశోక్. శ్రోతలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. షోటైం కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకు సమాధానం తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తెలిపదాం. సో ఆన్సర్ చేసే ముందు ఆన్సర్, మీ పేరు, మీ ఊరి పేరు మాత్రమే టైప్ చేయండి. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ లాంటివి, ప్రోగ్రామ్ ఎలా ఉంది, అలా ఉందని చెప్పేసి అలాంటివి ఏమాత్రం టైప్ చేయకండి. ఎందుకంటే ఎంతమంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళందరివి చదివే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రిక్వెస్ట్ అనమాట. ప్రశ్న వచ్చేస్తుంది, మాంగళ్య బలం సినిమాలో హాస్య నటులు రమణారెడ్డి పాత్ర పేరు ఏంటి? మాంగళ్య బలం సినిమాలో హాస్య నటులు రమణారెడ్డి పాత్ర పేరు ఏంటి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సాప్ చేయండి. పాట అయిపోయేలోపు మీ సమాధానం పంపాలి. మీరు వింటున్న పాట ఆహ్వానం సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడింది.

షోటైం కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు వెంటనే సమాధానం చేసిన వారు ఆడేపు సంతోష్ కుమార్ కాల్ టెక్స్ట్ బెల్లంపల్లి నుండి. ఆ తర్వాత చాలామంది శ్రోతలు కార్యక్రమంలో మాకు కూడా సమాధానం తెలుసు, మేము కూడా పంపిస్తున్నాం అని చెప్పేసి చాలామంది సంతోషంతో ఆన్సర్ చేశారు. వాళ్ళందరి పేర్లు చదివే ప్రయత్నం కూడా చేస్తాము. నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్, లావణ్య, దస్తగిరి, సంధ్యాప్రదురు, కడప జిల్లా నుంచి, చోడవరపు నాగేశ్వరరావు, గీతానగర్, హైదరాబాద్, సీతా దేవిక ఫ్రమ్ ఏఎస్రావు నగర్, శేషు కుక్కట్పల్లి నుంచి, గజ్వేల్ చేర్ల వెంకటేశం, సుగుణ రాంప్రసాద్, రామ్ చరణ్, గంగారెడ్డి ఆదిలాబాద్ నుండి, నార్కెట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, పులిపాటి వెంకటేష్, మహబూబ్నగర్ జిల్లా నుంచి పుట్టపాక భవాని వెంకట్, మిథున్ మహాదేవ్, అప్పలరాజు పెడన నుంచి, బాలకృష్ణ నర్సంపేట వరంగల్ జిల్లా నుంచి, ఫరీద్ రాకేష్ ఫరీద్ నందిపేట నుంచి, బ్రహ్మయ్య కర్నూలు నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుండి, పందిరి దామరంచ వీరు మెదక్ జిల్లా నుంచి, ఆర్మూర్ నుంచి మేడిఘరాధ, ఆంజనేయులు బుధాన్ పోచంపల్లి నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, ఫీర్జాద్గూడ నుంచి శ్రీనివాస్, గుండు అంబదాస్ లావణ్య, పెద్ద అంబర్పేట నుండి, హైదరాబాద్ బిఎన్డి నగర్ నుంచి మోనిక బాలు, వినయ్ కుమార్, జయలక్ష్మి ఖైరతాబాద్ నుండి, డి శ్రీపతి బాబు బెంగళూరు, డాక్టర్ వీరు రవికుమార్ అండ్ రమాదేవి మల్కాజ్గిరి, సేరే బాలాజీ, సావిత్రి కుమేర్ కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, చిలక నారాయణ, అనసూయ, జాన్ యమున, జాన్కంపేట నిజామాబాద్ జిల్లా నుండి వీరు సరైన సమాధానం ఇన్ టైంలో పంపించారు. అలాగే గుంటూరు జిల్లా నుంచి కూడా ఇన్ టైం వెంటనే దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు కూడా సరైన సమాధానం పంపించారు. వీరందరూ కూడా హార్టీ కంగ్రాచులేషన్ చెబుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్, సరైన సమాధానం ఆచార్య మాంగళ్య బలం సినిమాలో హాస్యనటులు రమణారెడ్డి గారు వేసినటువంటి పాత్ర ఆచార్య, ఇదనమాట సరైన సమాధానం. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, ఏ స్మారక చిహ్నాన్ని రాతి కళ అని పిలుస్తారు? ఏ స్మారక చిహ్నాన్ని రాతి కళ అని పిలుస్తారు? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే 0402324085 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాం, ఆన్సర్ చేస్తూ మరింత హుషారుగా ఉందాం.

జానకి వెడ్స్ శ్రీరామ్ సినిమా నుంచి ఈ పాట. గానం తినా కమల్. సిరివెన్నెల రచనకు గంటాడి కృష్ణ, స్వరకల్పన.

షూటింగ్ కార్యక్రమంలో మేము అడిగినటువంటి ప్రశ్నకు వెంటనే రెస్పాండ్ అయ్యి సరైన సమాధానం పంపిన శ్రోత అప్పలరాజు పెడన నుంచి, తర్వాత నిమ్మాని గ్రామ పుట్టపాక నుండి నిమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం హేమలత, బ్రహ్మయ్య కర్నూలు నుండి, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ, రామ్ప్రసాద్ మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, పంతటి శ్రీనివాసరావు మోరిపల్లె నుండి, కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నీదుమూడి కళ్యాణచారి దస్తగిరి సంధ్యా ప్రతిటూరు కడప జిల్లా నుండి, అలాగే పులిపాటి వెంకటేశం మహబూబ్నగర్ జిల్లా నుండి, నారాయణ అనసూయ యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుంచి, పుట్టపాక నుంచి భవాని వెంకట మాస్టర్ మిథున్ మహాదేవ్, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద, చొడవరపు సాయి మన్విత గీతనగర్ హైదరాబాద్ నుండి, హైదరాబాద్ బిఎన్ఎడ్ నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్, ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి తన్రాజ్ సునీత, పుట్టపాక మిరియాల తిరుమలయ్య ఆండాలు, నాగనాథ్ గుప్త

నిజాము బాధ్యుల నుండి. తర్వాత మరొక శ్రోత, వీరు వేరే ఆన్సర్ చేయకండి, వేరేవి ఇక్కడ పంపకండి. శేషు ఫ్రమ్ కూకట్పల్లి, ముండ్రాయి గ్రామం నుంచి అనుమూల మోహన్ సుభద్ర, గుంటూరు జిల్లా నుండి ఒక శ్రోత, దాసరిపాలెం నుండి పోలు శివదాస రెడ్డి, ఇంకా వారి కుటుంబ సభ్యులు కూడా కరెక్ట్ చేశారు. వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు ఇన్ టైంలో. సరైన సమాధానం ఏంటి అంటే, పంచమహల్ అంటే ఏ స్మారక చిహ్నాన్ని రాతికళ అని పిలుస్తారు అంటే పంచమహల్ అనమాట. ఇది సరైన సమాధానం. సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగా హెడ్స్. మనం వింటున్నాం షో టైం. షో టైంలో మేము అడిగే ప్రశ్నలకు మా శ్రోతలు చాలా ఉత్సాహంగా, చాలా హుషారుగా ఆన్సర్ చేస్తున్నారు. వారందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్. మరి మరొక మారు మరో ప్రశ్న వచ్చేస్తుంది. గోరుమార జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? గోరుమార జాతీయ ఉద్యానవనం ఏ రాష్ట్రంలో ఉంది? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వెంటనే మేము చెప్పిన నెంబర్కు వాట్సప్ చేయండి. మీరు వింటున్న పాట అడవి సింహాలు సినిమా నుంచి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన యుగళగీతం.

కార్యక్రమంలో మేము అడిగిన ప్రశ్నకు వెంటనే సమాధానం చేసిన వారు ముందుగా జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి వీరు వెంటనే స్పందించారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. వీరికి స్పెషల్ థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్ చెబుతోంది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెడ్స్. నిజామాబాద్ గుమస్తకాల నుంచి సంగవేశ్వర యూనివర్సిటీ లావణ్య కూడా కరెక్ట్గా చేశారు. ఆదిలాబాద్ నుండి గంగారెడ్డి, ఆడేపు సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, శేషు కుక్కట్పల్లి నుండి, రమాదేవి ఫ్రమ్ మల్కాజ్గిరి, రవికుమార్ పంతాడి శ్రీనివాస్ మోరిపల్లం నుండి, నరసింగరావు నిజామాబాద్ జిల్లా నుండి, కర్నూలు బ్రహ్మయ్య, దస్తగిరి సంధ్యా పెద్దటూరు, కడప జిల్లా నుండి కూడా పీరిజాతిగూడ నుంచి శ్రీనివాస్, బాలకృష్ణ నర్సంపేట, వరంగల్ జిల్లా నుంచి కూడా కరెక్ట్, నిర్మల్ జిల్లా బీఎడ్ నుండి మేరే సాయిలు కూడా రైట్ ఆన్సర్ చేశారు. ద్రోణంరాజు సూర్యశ్రీ కౌకూర్ నుండి, కీసర కాంచన కిట్టు వీరు కూడా నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, ఎం మురహరి యశోధ చింత శ్రీనివాస్ షాపల్లి నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ అమనకుర్తి గ్రామం నుండి, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడ నుండి, పుట్టపాక నుంచి భవానీ వెంకట్ మాస్టర్ మీథన్ అప్పలరాజు పెడన, కీసర మండలం గోధుమకొండ గ్రామం నుంచి బండి కృష్ణగౌడ్ మిర్యాల తిరుమలయ్య ఆండాలు, గీతానగర్ హైదరాబాద్ నుండి చోడవరపు రమాదేవి, హైదరాబాద్ బీరనగర్ నుంచి మౌనిక బాలు, వినయ్ కుమార్, చిలకనారాయణ అనసూయ, యమున జానకపేట నిజామాబాద్ జిల్లా నుండి, ఎఫ్ ధర్మంచ మెదక్ జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ ఇచ్చారు. తర్వాత సేరే బాలాజీ సావిత్రి, కుబేర్ నిర్మల్ జిల్లా నుండి, మొండ్రాయి గ్రామం చనుముల మోహన్ సుభద్ర మహిర, గజ్వేల్ నుంచి సేర్ల వెంకటేశం సుగుణ రామ్ ప్రసాద్, అరుణిత అవైభవ్ కిరణ్ కుమార్ లత, ఆదిలాబాద్ ఆర్మూర్ నుంచి ప్రేమ్నాథ్ కళావతి, ఇంకా మేడిపల్లి సాయి చరణ్ శ్రీతేజ వీరు గుంటూరు జిల్లా నుంచి, పాలెం పోలు శివదాస్ రెడ్డి, తర్వాత విజయ్ కుమార్ చందనగర్, నాగనాథ్ గుప్తా వీరు నిజామాబాద్ జిల్లా నుండి, పెద్దంబరపేట నుంచి గుండు అంబదాస్, ఆర్మూర్ నుంచి రాధ, నిజాంపేట్ నుంచి గణేష్ వేదవతి ఇంకా వారి మిత్రులు, పొలిశెట్టి మోహన్ బాబా వీరు వీరంతా కూడా సరైన సమాధానం చేశారు, ఇన్ టైంలో చేశారు. మరి సరైన సమాధానం వెస్ట్ బెంగాల్, ఇది కరెక్ట్గా చేశారనమాట. వీళ్ళంతా కూడా మిగతా వాళ్ళు కూడా చాలామంది శ్రోతలు షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు. వీరందరూ కూడా అభినందనలు తెలుపుతోంది మీ అభిమాన ఛానల్ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, భారత జాతీయ సైన్యంలోని ఖైదీల పక్షాన ఎవరు వాదించారు? భారత జాతీయ సైన్యంలోని ఖైదీల పక్షాన ఎవరు వాదించారు, ఆ నాయకులు ఎవరు? మీ కనుక ఆన్సర్ తెలుసు వెంటనే 0402324084 నెంబర్కు వాట్సాప్ చేయండి. ఆన్సర్ మీ పేరు, మీ ఊరు పేరు మాత్రమే టైప్ చేయాలి. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం

లాంటివి, గుడ్ ఆఫ్టర్నూన్ లాంటివి ప్రశ్నలు వేస్తున్నారు, ఇలా వేస్తున్నారు అలా వేస్తున్నారు ఇలాంటి మాత్రం టైప్ చేయకండి. మీరేంటో మీ అభిమానం ఏంటో అందరికీ తెలిసిందే, మరోసారి గుర్తు చేస్తున్నాను. పా టైపులో మాత్రం సమాధానం చేయండి. మీరు వింటున్న పాట కూలీ నెంబర్ 1 సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన డ్యూట్ సాంగ్. సిరివెన్నెల రచనకు సంగీతం ఇళయరాజా.

క్షణ ఎవరు వాదించారు, ఆ నాయకులు ఎవరు అని మనం ప్రశ్న వేశాం. మరి దీనికి సరైన సమాధానంగా చాలామంది శ్రోతలు ప్రయత్నం చేశారు, కానీ ఒక్కరు కూడా సరైన సమాధానం పంపలేదన్నమాట. సో మరి పోటీతత్వం ఉండడం కోసం మీరందరూ చేసిన ప్రయత్నానికి అప్రిషియేట్ చేస్తున్నాము, కానీ సరైన సమాధానం ఎవరు కూడా పంపలేదు. సరైన సమాధానం జవహర్లాల్ నెహ్రూ, ఇది సరైన సమాధానం. మనం నాయకులు అని పదం వాడాం, లాయరు ఎవరు, జడ్జి ఎవరు ఇలాంటివి అడగలేదన్నమాట. సరే, ఈ క్రెడిట్ అంతా కూడా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్కు చెందుతుంది. మరొక ప్రశ్న వచ్చేస్తుంది, అరేబియా నదిలోకి ప్రవహించని నది ఏది? అరేబియా నదిలోకి ప్రవహించని నది ఏంటి? ఇది మీకు దీని కనుక ఆన్సర్ తెలిసే వెంటనే 04023240842 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటూ వినోదాల బిందాస్గా తేలిపోతున్నాం, చాలా ఉత్సాహంగా చాలా ఎనర్జెటిక్గా షోలో పార్టిసిపేట్ చేస్తూ అందరిని కూడా సంతోష సాగరంలో ముంచెత్తుతున్నారు. మరి వారందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. మీరు వింటున్న ఆల్ టైమ్ హిట్ సాంగ్ ధర్మక్షేత్ర మూవీ నుంచి.

కార్యక్రమంలో మనం అడిగినటువంటి ప్రశ్న, అరేబియా నదిలోకి ప్రవహించని నది ఏది అని మన ప్రశ్న వేశాము. అయితే ఏ నది అరేబియా సముద్రంలోకి ప్రవహించవు అనే సబ్జెక్ట్ మన దగ్గర ఉంటే ఆప్షన్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ సరైన సమాధానం పంపారు కొంతమంది మాత్రమే, మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్క నది పేరు చెప్పారు. సరైన సమాధానం పంపిన అభిమాన శ్రోతలందరికీ కూడా మరొకసారి అభినందన తెలుపుతోంది. దస్తగిరి సంధ్యాపత్రుడు కడప జిల్లా నుంచి, అలాగే నిజామాబాద్ గుమస్తా కాలనీ నుంచి శ్రీనివాస్ లావణ్య సంఘవి, వీరు సరైన సమాధానం చేశారు. అలాగే భాను మియాపూర్ నుంచి కూడా మరొక శ్రోత, వీరు సరైన సమాధానం చేశారన్నమాట. బ్రహ్మయ్య కర్నూలు నుండి, తర్వాత పుట్టపాక భవాని వెంకట మాస్టర్ మిథున్, వీరు భూమిదిని లక్ష్మీనారాయణ అమనగుర్తి గ్రామం నుంచి, తర్వాత నాగనాథ్ గుప్తా నిజామాబాద్ జిల్లా నుండి, బీరెడ్నగర్ నుంచి మౌనిక బాలు వినయ్ కుమార్, మొహమ్మద్ జైనుద్దీన్ ఇంకా వారి మిత్ర బృందం, అలాగే ఆర్మూర్ నుండి ప్రేమనాథ్ కళావతి, తర్వాత నిజాంపేట్ గణేష్ వెదవతి, వీరు మాత్రమే సరైన సమాధానం పంపించారు. సరైన సమాధానం గోదావరి, కృష్ణ, కావేరి, మహానది ఇవి మాత్రమే. మరి ఇవి అరేబియా నదిలోకి ప్రవహించిన నదులు అన్నమాట. ఈ సరైన సమాధానం పంపిన వాళ్ళందరికీ అభినందన తెలుపుతోంది. ఎఫ్ఎం వివిధ భారతి ఎప్పటిలాగే షోలో పార్టిసిపేట్ చేసి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క శ్రోతకి థ్యాంక్స్.

మీరు వింటున్న పాట ఆదిత్య 369 సినిమా నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హెచ్ జానకి పాడిన యువళ గీతం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఇది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి. శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలోని 100 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాల చోటు. వాయు కాలుష్యం నియంత్రణ, వర్షపు నీటి సంరక్షణ, వాతావరణ మార్పులు వంటి అనేక అంశాలపై ఆమె చేసిన పరిశోధనలకు గాను భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డు. డౌన్ టు ఎర్త్ సంపాదకురాలు. ప్రపంచ ప్రముఖ మ్యాగజైన్ పత్రికలో ఆమెకు ప్రశంసలు చే కొనియాడబడటం. ఒకటా రెండ ఆమె సాధించిన ఘనతలు లెక్కకు మించి అవార్డులు రివార్డులు. ఇంతకు ఆమె ఎవరు, ఆమె సాధించిన విజయాలు ఏంటో ఈరోజు శక్తిశీల కార్యక్రమంలో తెలుసుకుందాం.

0: గోపాల గోపాల చిత్రం కోసం హరిచరణ్ ధనంజయ్ పాడిన పాట విన్నారు. శక్తిశీల కార్యక్రమం వింటున్నాం. సునీత నారాయణ్, పరిచయమే అక్కర్లేని ప్రముఖ పర్యావరణవేత్త, రచయిత్రి, ఉద్యమకారిణి, సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థకు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. ఆమె సామాజిక కార్యకర్తగా ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు పొందిన నిత్య కృషి వనిత ఆమె.
1: He's got the temper.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: మీరు వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 102.8 MHz. మనం వింటున్నాం శక్తిశీలి కార్యక్రమం. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ షోలో పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీత నారాయణ్ జీవిత విశేషాలు, ఆమె సాధించిన విజయాలు, ఆమె ఇచ్చినటువంటి స్ఫూర్తి గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. పర్యావరణానికి హాని కాని సిఎన్జి బస్సులు నడిపేలా ప్రభుత్వాలను కదిలించినటువంటి కథన రంగ కార్యదర్శి సునీత నారాయణ్ గారు. ఆమె గురించిన సమాచారము మనకు ఈ కొంచెం సమయంలో చెబితే సరిపోదన్నమాట. చాలా చాలా విజయాలు ఉన్నాయి వరుస పరంపరలో. దేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థల్లో బాధ్యతలు నిర్వహిస్తూనే పర్యావరణానికి, తర్వాత ఇంకా ఇతర రంగాలకు సామాజిక సేవల్లో ఆమె పాల్గొన్న తీరును చూస్తే నిజంగా చాలా స్ఫూర్తి పొందుతాం అన్నమాట, చైతన్యమవుతాం. ఎంతోమందికి ప్రేరణ ఆమె. మహిళా మనులకు ఒక ఆదర్శ నారీమణిగా కూడా మరి ఆమె రాణిస్తూ ఉన్నారన్నమాట. అంత గొప్ప ధీర వనిత ఆమె.

శక్తిశీలి కార్యక్రమం వింటున్నాం. ముఖ్యంగా వేసవికాలంలో చాలా విరివిగా ఇష్టంగా సేవించే శీతల పానీయాలలో విషపదార్థాల అవశేషాలు ఉన్నట్లుగా గుర్తించి ఎలుగెత్తి చాటి నిజాలను విశ్వవ్యాప్తం చేసినటువంటి ఘనపాటి ఆమె. చిన్ననాటి నుండే ఆమె అటవీ సంరక్షణ పట్ల దృష్టి సారించి ఆ బృందంలో చేరి పర్యావరణ పరిరక్షణ పట్ల మక్కువను పెంచుకుని మరి ఆ రంగంలో నిర్విరామంగా కృషి చేస్తున్నారు సునీతారామన్ గారు. ఆమె జీవిత విశేషాల గురించి, ఆమె చేసినటువంటి సేవ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూ ఉండండి. మీరు వింటున్న పాట రే సినిమా నుంచి. వాసు నోయల్ సేన్ పాడిన పాట.

0: సంత కాదరా నీ పొంత, ఇది నా శ్లోకం. ఈ శ్లోకాన్ని పదే పదే స్మరిస్తే నవగ్రహాలు జన్న కమెంట్లోకి వస్తాయి, జన్న హ్యాట్రిక్ సాధిస్తుంది. సర్వే జన్న సుఖినో భవంతు అని సెలవిస్తున్నాడు ఈ లుంగి బాబా. సన్ ఆఫ్ లంగా బాబా, 1 2 4 4 2 1.
1: సునీత నారాయణ్ ఢిల్లీలో ఉన్నప్పుడే విద్యార్థి దశలోనే భారతదేశపు మొట్టమొదటి పర్యావరణ ప్రభుత్వేతర సంస్థలో ఒకటైనటువంటి సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థలో చేరి పలు విధాలుగా అంటే పలు హోదాల్లో మరి కొన్ని కార్యకలాపాలు కొనసాగించారన్నమాట. వాతావరణ మార్పులు సంక్షోభానికి కారణం, కొన్ని దేశాలు వినియోగించేటువంటి శిలాజ ఇంధనాలే కారణమని చెప్పేసి వాటికి ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించాలని ప్రభుత్వాలకు, ప్రభుత్వేతర సంస్థలకు, తర్వాత స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వ ఆరోగ్యం పట్ల మనం ఎలా శ్రద్ధ తీసుకోవాలి, ప్రభుత్వ ఆరోగ్యంపై ఎలాంటివి ప్రభావాలు చూపిస్తున్నాయి అనే వాటిపైన విశేషంగా కృషి చేసి వారందరినీ కదిలించారన్నమాట నారాయణ్ గారు.

నిజానికి ప్రజారోగ్యంపై ప్రభావాన్ని చూపించే కొన్ని విషయాల పట్ల మనం చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఇలాంటి పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు, ఉద్యమకారులు, వాటిపై పరిశోధన చేసేవారు లేకపోతే నిజంగా ప్రజల ప్రాణాలకు దిక్కులేదనే చెప్పాలి, ప్రజల ప్రాణాలకు రక్షణ లేదనే చెప్పాలి. కారణం ఏంటంటే, మార్కెట్లోకి రకరకాల వస్తువులు వస్తూ ఉంటాయి. ఏది నాణ్యతగా ఉంది, ఏది నాణ్యతగా లేదు, అందులో ఏ రసాయనాలు కలిపారు, కొంతమేరకు అందరూ చాలా కరెక్ట్గానే తీసుకుంటారు, నాణ్యత ప్రమాణాలు పాటిస్తారు. కానీ జనాభా, తర్వాత మనుషుల యొక్క బలహీనతలు, తర్వాత నిరక్షరాస్యత, వ్యాపార మార్కెట్ను సొంతం చేసుకోవాలనే ఒక బలమైన ఆకాంక్ష, కొంచెం స్వార్థం, కొంచెం డబ్బు సంపాదన అక్రమంగా సంపాదించాలి, ఇలా రకరకాలైనటువంటి సొసైటీలో రకరకాలైనటువంటి సంస్థలు, రకరకాలైనటువంటి ఇవన్నీ వస్తువులు, ఉత్పత్తులు వస్తూ ఉంటాయి. ఏది మంచిది, ఏది మంచిది కాదు, ఏది కీడు చేస్తుంది, ఏది హాని చేస్తుంది, ఏది మేలు చేస్తుంది తెలుసుకోలేనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. వీటన్నిటికీ పర్యవేక్షించే అధికారులు కూడా ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కళ్ళు కప్పి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే ఉంటారు అధికారులు. ఎంత చేసినప్పటికీ కొంతమంది ఇంకా అలాంటి వ్యాపారాలు చేస్తూనే ఉంటారు. కానీ వీళ్ళందరికీ చెక్ పెట్టే విధంగా ఉద్యమాలు చేస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణగా కల్పిస్తూ ఉన్నవాటిని, ఏవైతే చెడు పదార్థాలు, చెడు రసాయనాలు, రకరకాల కల్తీ ప్రొడక్ట్స్ వస్తున్నాయో, వాటన్నింటిని వెలికితీసి సమాజానికి చెప్పి ప్రభుత్వాలని కదిలించి వాటి మీద దాడులు చేయించేటువంటి వాళ్ళు ఎవరు, నిజమైన రథసారథులు ఎవరంటే ఇలాంటి ఉద్యమకారులు, సునీత నారాయణ.

లాంటి వాళ్ళు. కొన్ని రకాల శీతల పానీయాలలో పురుగుల మందు ఉన్నాయని తన సంస్థ ద్వారా బయటపెట్టినటువంటి ధీరో దాత్రాలు సునీత నారాయణ గారు 2012లోనే ఆమె పర్యావరణంపై ఎక్స్ట్రా మ్యాటర్ అనే పుస్తకాన్ని రాసి, ఆ పుస్తకంలో రకరకాలుగా ఆమె పరిశోధన చేసినటువంటి అంశాలన్నింటినీ ఆ పుస్తకంలో నివేదించారు. ఆ పుస్తకంలో ఉన్న వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఆ నివేదికను బయటపెట్టారనమాట. బయటపెట్టి ప్రభుత్వాలను కదిలించారు, రకరకాల అందరినీ అవేర్నెస్ చేయించారు, అందరికీ చైతన్య కలిగించారు. దాంతో ఆమె చెప్పింది నిజం అని చెప్పేసి, ఇది ప్రజల ప్రాణాలకు చాలా చాలా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది, మన ప్రజల ప్రాణాలకు రక్షణగా మనం నిలవాలి అని చెప్పేసి ఆమె చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. అందుకే భారత ప్రభుత్వం ఆమె సేవను, ఆమె అవిరల కృషిని గుర్తించి పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసి గౌరవంగా సత్కరించారు. చలాకి సినిమా నుంచి కార్తీక్ శ్వేత పాడిన పాట మీరు వింటున్నారు.

పులుల సంరక్షణ, అలాగే గంగానది ప్రక్షాళన వంటి కొన్ని మంచి సేవా కార్యక్రమం కూడా చేశారు. వారికి బాసటగా నిలిచారు. అంతేకాకుండా ఆ సంస్థల్లో ఒక మెంబర్గా కూడా పనిచేస్తూ వస్తూ ఉన్నారు. ఫ్యాక్టరీ ఫార్మింగ్, వాయు కాలుష్యం, పారిశుద్ధ లోపం, స్వచ్ఛమైన నీరు లేకపోవటం వల్ల అంటువ్యాధుల వ్యాప్తికి దోహదపడతాయి అని చెప్పేసి, వాటి నివారించాలి అని చెప్పేసి వాటి పట్ల అవగాహన కార్యక్రమాలు కూడా చేపట్టి దశాబ్దాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు సునీత నారాయణ్ గారు. మరి వారు చేసినటువంటి దశాబ్దాల పాటు నిరంతరాయంగా కృషి చేస్తూ, మనుషులను కదిలిస్తూ, మనుషుల్ని చైతన్యపరుస్తూ, ప్రభుత్వాలతో పాటు కలిసి పనిచేస్తూ అన్ని కొత్త కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొస్తూ రానున్న తరాల వారికి ఆరోగ్యం పట్ల పూర్తి భద్రతనిచ్చే విధంగా ఆమె ఉద్యమాలు చేయటం, సామాజిక కార్యకర్తగా ఒకటేమిటి, రెండేమిటి, నాలుగేమిటి, ఎన్ని రంగాల్లో ఆమె చేసినటువంటి సేవలు ప్రశంసనీయమని భారత ప్రభుత్వం కొనియాడింది. అనేక అవార్డులు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు, దేశ విదేశాల వాళ్ళు కూడా ఆమెకు అవార్డులు, రివార్డులు ఇచ్చి ఘనంగా సత్కరిస్తూ వస్తూ ఉన్నారు.

0: శక్తిశీలి కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట చింతకాయల రవి సినిమా కోసం కేకే సునిధి పాడిన పాట విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం విశాల్ అండ్ శేఖర్. ఇది ఇవాళ శక్తిశీలి కార్యక్రమం. పద్మశ్రీ అవార్డీ సునీత నారాయణ్ గారి జీవిత విశేషాలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియోలో సమయం సరిగ్గా 3 గంటలు 30 నుంచి రిలే అయినప్పుడు తిరిగి సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాలు. అనంతరం చాయ్తో హాయి కబుర్లు కార్యక్రమంతో తెలుగు కార్యక్రమాలకు స్వాగతం. సాయంత్రం షోస్కు కార్యక్రమంటూ మీకు స్వాగతం పలుకుతుంది మీ అభిమాన ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. అంతవరకు వింటూ ఉండండి వివిధ భారతి.
1: श्रोताओं नमस्कार, बहुत बहुत स्वागत आप सबका इस प्रोग्राम में मन चाहे गीत, जिसका नाम है आपके प्यार भरे फरमाइशी गीत जो आपने लिख भेजे हैं पत्रों के जरिए हम तक पहुंच चुके हैं और आज इस प्रोग्राम में शामिल होने को एकदम तैयार है. आज का ये गीतों का सफर आप तय करेंगे अनुराग.

0: ये है विविध भारती
1: उजाले उनकी यादों की। उजाले उन

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓబీసీ జనాభా గణనపై కేంద్ర ప్రభుత్వ ప్రధాన నిర్ణయాలు, ఓబీసీల తక్షణ బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై హైదరాబాద్లో జరిగిన జాతీయ ఓబీసీ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సుకు ఏఐసీసీ సెక్రటరీ సచిత్ సావంత్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, జాతీయ స్థాయిలోని వివిధ ఓబీసీ సంఘాల నాయకులు, మేధావులు, ప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ నేతలు హాజరయ్యారు. దళితుల భూముల విషయంలో కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. దశాబ్దాలుగా భూములపై హక్కులు లేక ప్రభుత్వ ప్రయోజనాలకు దూరమైన దళితులు, పేద ప్రజలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ పిలుపునిచ్చారు. నషాముక్త భారత్ లక్ష్యంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాల ద్వారా పాఠశాలలు, కళాశాలలు, యువతలో అవగాహన కల్పిస్తున్నారని తెలియజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రైతులు కరెంట్, యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్రావు ఆరోపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో ఆయన ప్రసంగించారు. రైతు బంధు, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో తెలంగాణ రక్షణ సేన

నిర్వహిస్తున్న పాంచజన్య సంకల్ప సభలో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత మాట్లాడుతున్నారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్ నగరంలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో కడతపద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో కడతప సహా ట్యాంక్బన్ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్ఓడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నీలంల సమయం 5 గంటలు దాటి 3 నిమిషాలు. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ ఆల్, హ్యాపీ సండే మరి అందరికీ. నగరమంతా గణపతి ఉత్సవాలతో సందడిగా ఉంది కదా. మరి సండే అంటే మామూలుగా ఉండదు ఇంకా ఈ సందడి. మరి ఈ సందడి ఎలా ఉన్నా మంచి మంచి మాటలు, పసందైన పాటలతో నేను సిద్ధంగా ఉన్నాను. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ సాయి. స్టే ట్యూన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. మన జీవితంలో ఎన్నో విషయాల కోసం మనం పరుగులు తీస్తూ ఉంటాం. మంచి ఉద్యోగం కావాలి, మంచి ఇల్లు కావాలి, డబ్బు సంపాదించాలి, మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి, ఇలా మంచి పేరు రావాలి. కానీ వీటన్నిటికి మధ్యలో మనం ఒక విషయాన్ని మాత్రం కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం. సంతోషంగా ఉన్నామా? మరి ఎవరికైనా ధన్యవాదాలు చెప్పామా? ఎస్, మనస్ఫూర్తిగా నవ్వడం, మనకిష్టమైన వారితో కొంత సమయం గడపడం, ఎవరినైనా ప్రేమగా పలకరించడం, ఎవరికైనా సహాయం చేయడం. జీవితంలో మనం ఎన్నో విజయాలు సాధిస్తాం, ఎన్నో బహుమతులు అందుకుంటాం, ఎంతోమందికి థ్యాంక్ యూ చెప్తాం. కానీ మన జీవితంలో ప్రతిరోజు మనతో పాటు నడిచే ఒక వ్యక్తికి మాత్రం ధన్యవాదాలు చెప్పడం చాలాసార్లు మర్చిపోతుంటాం. ఆమె ఎవరో కాదు, మీ జీవిత భాగస్వామి. ఎస్, వైఫ్. ఈరోజు వైఫ్ అప్రిషియేషన్ డే, మరి భార్యను అభినందించే రోజు. ఈ డే గురించి ఇంకా తెలుసుకుందాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల సమయం 5 గంటలు దాటి 15 నిమిషాలు అవుతుంది. అప్రిషియేషన్ అంటే కేవలం ఖరీదైన బహుమతి ఇవ్వడం కాదు, మన జీవితంలో ఒక వ్యక్తి చేస్తున్న కృషిని గుర్తించడం, ఆమె చేస్తున్న చిన్న చిన్న పనుల విలువను అర్థం చేసుకోవడం. నువ్వు చేస్తున్నది నాకు కనిపిస్తుంది, దాని విలువ నాకు తెలుసు అని చెప్పడం. ఒక కుటుంబాన్ని నడిపించడం అంటే కేవలం ఇంటి పనులు చేయడం కాదు, ఉదయం అందరి అవసరాలను చూసుకోవడం, పిల్లల విషయాలను గుర్తుపెట్టుకోవడం, ఇంటి బాధ్యతలను నిర్వహించడం, కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం, భర్తకు అవసరమైనప్పుడు తోడుగా నిలబడటం, ఇలాంటి ఎన్నో పనులు రోజు జరుగుతూనే ఉంటాయి. మరి ఈరోజు వైఫ్ అప్రిషియేషన్ డే. ఇలాంటి ఎన్నో పనులు మనకి రోజు చేస్తూ కనిపిస్తూ ఉంటారు కదా, మరి వాటిలో చాలా పనులకు పెద్దగా ప్రశంసలు అనేటివి రావు, ఎలాంటి అవార్డులు ఉండవు, కానీ కుటుంబ జీవితంలో వాటి విలువ అనేది ఎంతో ఉంటుంది. నువ్వు నా జీవితంలో ఉన్నందుకు ధన్యవాదాలు, ఈ ఒక్క మాట కూడా ఒకరి రోజును మార్చగలదు. భార్యను అభినందించడం అంటే ఆమె చేసే పనులను మాత్రమే ప్రశంసించడం కాదు, ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించడం కూడా, ఆమె అభిప్రాయాలను వినడం, ఆమె కలలకు విలువనివ్వడం, ఆమెకు కూడా విశ్రాంతి, వ్యక్తిగత సమయం అవసరమని అర్థం చేసుకోవడం, కుటుంబ నిర్ణయాలలో ఆమె నిర్ణయాలలో ఆమెతో కలిసి మాట్లాడటం, ఇవన్నీ నిజమైన అప్రిషియేషన్లో భాగమే. ఏమంటారు ఫ్రెండ్స్? వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం

ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్ స్వీకరణ దశతో పాటు కొత్తగా ఓటర్ నమోదు, సవరణలు, చిరునామ మార్పు వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085852, ఇంకొక నెంబరు 2324085853, మరొక నెంబరు 2955059023, ఈ నెంబర్లకు కాల్ చేయవచ్చు. ఫోన్ నెంబర్స్ మరొకసారి 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085523, 2324085329550923, ఈ నెంబర్లో కాల్ చేయవచ్చు. ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. గమనిక విన్నారు. చాయ్తో హాయ్ కబులు వింటున్నారు విత్ మీ సాయి. చదువు మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, క్రీడలు మనకు క్రమశిక్షణను నేర్పుతాయి. చదువు మన ఆలోచన శక్తిని పెంచితే క్రీడలు మన శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచుతాయి. అందుకే విద్యార్థి జీవితంలో చదువుతో పాటు క్రీడలను కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ ఆలోచనను గుర్తు చేసే ప్రత్యేకమైనటువంటి రోజే ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూనివర్సిటీ స్పోర్ట్, అంటే అంతర్జాతీయ విశ్వవిద్యాలయ క్రీడా దినోత్సవం. ప్రతి ఇయర్ సెప్టెంబర్ 20న ఈ డేని నిర్వహిస్తూ ఉంటారు. యూనివర్సిటీ దశ నుంచి అనేది ఒక విద్యార్థి జీవితంలో ఎంతో కీలకమైనటువంటి టైం. ఈ సమయంలో విద్యార్థులు తమ భవిష్యత్తు కోసం చదువుతో పాటు అనేక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటారు. క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దృఢత్వం పెరగడమే కాకుండా అటు టీం వర్క్, లీడర్షిప్ క్వాలిటీస్, సమయపాలన, క్రమశిక్షణ, ఓటమిని స్వీకరించే మనస్తత్వం, విజయాన్ని వినయంగా ఆస్వాదించడం వంటి ఎన్నో విలువలు అలవడతాయి. ఒక క్రీడాకారుడు గెలవడానికి కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు, నిరంతర సాధన కావాలి, క్రమశిక్షణ కావాలి, సహనం కావాలి, ముఖ్యంగా ఓటమి వచ్చినప్పుడు తిరిగి ప్రయత్నించే ధైర్యం కావాలి. ఇవన్నీ జీవితంలో కూడా ఎంతో ఉపయోగపడే లక్షణాలే. ఇంకా తెలుసుకుందాం ఈ డే గురించి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్.

0: థ్యాంక్ యూ మ్యామ్.
1: సై చిత్రం నుంచి కళ్యాణ్ మాలిక్, వసుంధర దాస్, స్మిత ఆలపించిన గీతం విన్నారు. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి.
2: బుర్రని ఛార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పే బై బై.
4: ఆర్బీఐ అంటోంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఓన్లీయా నాకాశవాణి వివిధ భారతి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యూనివర్సిటీ స్పోర్ట్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. ముందుగా చదువు, క్రీడలకి సమయం లేదు అని చాలామంది విద్యార్థులు అనుకుంటూ ఉంటారు కదా. కానీ ఆరోగ్యమైనటువంటి శరీరం, చురుకైన మనస్సు చదువులో కూడా ఏకాగ్రతకు సహాయపడతాయి. అందుకే స్టూడెంట్స్ తమ రోజువారీ జీవితంలో కొంత సమయాన్ని శారీరక వ్యాయామానికి లేదా క్రీడలకు కేటాయించడం మంచి అలవాటు. అది ఏదైనా కావచ్చు, ఇటు క్రికెటా, ఫుట్బాలా, అటు బ్యాడ్మింటన్ అయినా, యోగా, స్విమ్మింగ్, ముఖ్యమైనవి అవైతే మన శరీరాన్ని చురుకుగా ఉంచుతూ ఉంటాయి. స్పోర్ట్స్ అనేవి స్నేహాన్ని కూడా పెంచుతాయి. అంటే విశ్వవిద్యాలయ క్రీడలకు మరో ప్రత్యేకత ఉంది. ఏంటంటే వేరువేరు ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ ఒకే వేదికపై కలుసుకుంటారు. వారి భాషలు వేరైనా, సంస్కృతులు వేరైనా, వారి మధ్య క్రీడా స్ఫూర్తి ఒకటే. ఒక జట్టు సభ్యులుగా కలిసి ఆడటం ద్వారా పరస్పర గౌరవం, సహకారం పెరుగుతాయి. అందుకే స్పోర్ట్స్ అనేవి పోటీ మాత్రమే కాదు, ప్రజలను కలిపే ఒక శక్తివంతమైనటువంటి వేదిక కూడా. FISU ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం వివిధ క్రీడా కార్యక్రమాలు

పోటీలు నిర్వహించడంలో ఎఫ్ఐఎస్యు పార్ట్నర్షిప్ ఉంటుంది. ప్రొఫెషనల్ అంటే ఇలాంటి వాటలకి ప్రొఫెషనల్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. రోజు కొంతసేపు నడవడం, జాగింగ్ చేయడం, యోగా చేయడం ఇలాంటి సాధారణ కార్యకలాపాలు కూడా మన ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. చదువుకుందాం, ఆడుకుందాం, ఆరోగ్యంగా ఉందాం. ఏమంటారు ఫ్రెండ్స్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరిగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: హ్యాపీడెస్ చిత్రం నుంచి రంజిత్ సునీత సారథి పాడిన పాట విన్నారు. గీతరచన వనమాలి, సంగీతం మిక్కీ జే మేయర్.
1: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
1: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: చాయ్తో హాయ్ కబులు వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అజిత్. అజిత్ గారు కేవలం సిల్వర్ స్క్రీన్పై నటన యాక్షన్కి పరిమితం కాలేదు. అజిత్ గారిలో ఒక గొప్ప రేసర్ ఉన్నారు. బైక్ మీద 100 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు, విమానాలు నడుపుతారు, ఇప్పుడు రేసింగ్ కార్లతో దూసుకుపోతున్నారు. అజిత్ గారి వారి టీంతో పాటు స్వయంగానూ పలు పోటీల్లోనూ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే అజిత్ గారి రేసింగ్ జర్నీ ప్రేక్షకులను సైతం అలరించడానికి సిద్ధమైంది. ఎస్, ఏఎల్ విజయ్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి కొత్త మూవీ గ్లాడియేటర్స్, అజిత్ రేసింగ్ జర్నీలో సరికొత్త కోణాన్ని ఈ మూవీలో చూపెట్టబోతున్నారు మూవీ టీం. మరి నిన్న ఈ మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. రేసింగ్ వెనుక ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని షేర్ చేయడం జరిగింది మూవీ టీం. అజిత్ గారి వైఫ్ శాలిని గారు అజిత్ గారి గురించి చెప్తూ, భయం లేదు అజిత్ గారికి, విజయం అనేది ఒక్క రాత్రిలో వస్తుందని ఆయన ఎప్పుడూ అనుకోలేదు, రేసింగ్ అనేది అతనికి చిన్నప్పటి నుంచి ఫ్యాషన్గా ఉండేదంట, ఆ ఫ్యాషనే ఇప్పుడు తన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు. మరి ఈ మూవీ నిడివి వచ్చేసి 1.5 అవర్ ఉండబోతుందంట. మరి ఈ మూవీలో ఇంకా అజిత్ గారు చేసినటువంటి రియల్ రేసింగ్ ఈవెంట్ ఫుటేజ్ని కూడా ఉండనుందంట. మరి నవంబర్లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు, చూడాలి ఎలా ఉండబోతుందో. ఇప్పుడైతే వాలి మూవీ నుంచి సాంగ్ వినిద్దాం, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒకరోజు మౌతాన్ని ప్లే చేస్తుంది. నేను కూర్చుని పెట్టున్నాను. నీకు ప్లే చేయడం తెలుసా అడిగింది. నేను తెలుసన్నాను.
1: ఎందుకు చెప్పారు? ఎందుకు తెలుసని చెప్పారు? తెలీదని చెప్పచ్చుగా.
0: ఏ తెలుసుందని తెలుసు ఏమంటారంటే నాకు అబద్ధాలు నచ్చదు.
1: చాలే ఊరుకోండి, ఇలాంటి విషయాలు అబద్ధం చెప్పాలి. ఆడవాళ్ళకి తెలుసని చెప్పే మొగాళ్ళ కన్నా తెలీదని చెప్పే మొగాళ్ళు అంటేనే ఇష్టం. మీరు తెలీదని చెప్పుంటే తనే మీకు చెప్పేది. మనసు మనసు కలిసి రొమాన్స్ జరిగింది, మిస్ చేశారు.
0: ఆ రోజు రొమాన్స్ జరిగింది.
1: తెలిసి చెప్పినా రొమాన్స్ జరిగిందా?
0: అవును.
1: ఎలా?
0: తను మౌతార్కని ఇచ్చింది, నేను తీసుకున్నాను. వెంటనే మౌతార్కని చూశాను, తన్ని చూశాను. మౌతార్కని కింద పెట్టి నీ మౌతే ఆర్గన్లా ఉంది, మరో మౌతార్కని ఎందుకు అని కిస్ చేశాను.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు విత్ మీ సాయి. నాని ఫ్యాన్స్ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నటువంటి మూవీ ది ప్యారడైస్. ఈ మూవీకి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటిస్తున్నటువంటి పిరియాడికి యాక్షన్ డ్రామా ఈ మూవీలో మరి నానికి జోడీగా కయా దిలోహర్ నటిస్తున్నారు. మోహన్ బాబు, రాఘవ్ జ్యువెల్, సోనాలి కులకర్ణి తదితరులు కీ రోల్ ప్లే చేస్తున్నారు. మరి షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. సెప్టెంబర్ 24న ఆడియన్స్ ముందుకి రాబోతుంది. మరి ఈ మూవీ డైరెక్టర్ మూవీకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పడం జరిగింది. మూవీ ట్రైలర్ రిలీజ్ చేయకుండానే డైరెక్ట్ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఇక మూవీ స్టార్టింగ్లో మనకి యాక్షన్ మూవీలా ఉంటుందంట. ఆ తర్వాత క్లైమాక్స్ వచ్చేసరికి నానిగారు ఎమోషన్స్ మన గుండెల్ని పిండేస్తాయంట. మరి నానిగారి రెండు జడల లుక్స్ ఫస్ట్ టీం అసలు ఒప్పుకోలేదంట, ఏంటి జడలు అని. కానీ డైరెక్టర్ గారిని నమ్మి నానిగారు ఆ రోల్ చేయడం జరిగింది. మరి స్కూల్కి వెళ్లే టైంలో విన్నటువంటి ఒక ఫోక్ సాంగ్ ఏషనాగుల కట్ట ఉంది కదా, ఇప్పుడు 100 మిలియన్స్ వ్యూస్ కూడా దాటేసింది. ఇప్పుడు అది ట్రెండింగ్గా కూడా మారింది. మరి ఈ మూవీకి ఎలాంటి రెండు పార్ట్స్ మాత్రం అంటే 2 పార్ట్స్ లేవంట, ఈ మధ్యలో సీక్వెల్స్ కూడా

కదా సీక్వెల్ ఫ్రీక్వెల్ అంటూ. ఈ మూవీకి మాత్రం ఎలాంటి సీక్వెల్ లేదంట. మరి మోహన్ బాబు గారు ఇందులో మెయిన్ విలన్. ఇక బిర్యానీ రోల్లో సంపూర్ణేష్ బాబు కేవలం కమెడియన్ మాత్రమే కాదంట, ఇంకా ఈ రోల్కి ఒక కీ రోల్ ప్లే చేస్తుందంట. మరి ఈ మూవీ చూస్తే కానీ మనకి తెలియదు. అనిరుద్ధ్ గారి మ్యూజిక్ సూపర్ వచ్చింది కదా. మరి ఇప్పటికే విడుదలైనటువంటి 2 సాంగ్స్ 100 మిలియన్స్ వ్యూస్ కూడా దాటడం జరిగింది. మరి ప్రేక్షకులకి ఒక న్యూ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుందంట ఈ మూవీ. మరి సెప్టెంబర్ 24 వరకు వెయిట్ చేద్దాం. ఆల్ ద బెస్ట్ టు ఆల్ దట్ మూవీ టీమ్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలమ సమయం 6 గంటలు దాటి 5 నిమిషాలు.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక, జనరంజన్లో మీరు కోరిన పాటలు, మాతో పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. లేఖలు పంపవలసిన చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504 500004. ఈమెయిల్ అడ్రస్ hellovividbharatihyd@gmail.com hellovividbharatihyd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణికి పంపించండి. మీ జనరంజని, మీ పాట, మీ మాట.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:10 కావస్తుంది. తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వినే ముందు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: నేను ఇక్కడే ఉన్నా.
3: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
2: బుర్రని చార్జ్ చేయి.
4: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
2: చూసావా?
3: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
4: ఇప్పుడు ఎలా మరి?
3: ఉందిగా ఫ్రీ వైఫై.
2: బుర్రని వాడు కాస్త.
4: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై.
3: అంటే మోసాలకి చెప్పేయ్ బై బై.
4: ఆర్బీఐ అంటోంది
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: జీవన్ కే ప్రారంభిక వర్షో మే హీ తయ హోతా హై కి బచ్చో కా కితనా మానసిక వికాస్ హోగా ఔర్ వో జీవన్ మే కితనా ఆగే బఢేంగే. హమారీ ఆంగన్వాడియో మే బచ్చో కా ప్రారంభిక వికాస్ సహీ పోషణ్ భర్పూర్ ప్యార్ గరమ్ తాజా భోజన్ ఔర్ ఖేల్ ఖేల్ మే సీఖనే కే మాధ్యమ్ సే హో రహా హై. సాథ్ హీ ప్రధాన్ మంత్రీ మాతృ వందనా యోజనా కే తహత్ పాత్ర ధన్ రాశి సీధే మాతాఓ కే బ్యాంక్ అకౌంట్ మే జమా కర్ సురక్షిత్ మాతృత్వ కో సునిశ్చిత్ కియా జా రహా హై. హమారీ ఆంగన్వాడీ హమారీ జిమ్మేదారీ కే సంకల్ప్ కే సాథ్ 9 సితంబర్ 2026 సే 8 అక్టూబర్ 2026 తక్ మనాయా జా రహా హై నోవా రాష్ట్రీయ పోషణ్ మహా.
7: దేశ్ కే హర్ గరీబ్ హర్ వ్యక్తి తక్ పోషణ్ పహుంచానా భీ సర్కార్ కీ ప్రాథమికతా హై.
6: ఆజ్ హీ అప్నీ నజదీకీ ఆంగన్వాడీ సే జుడియే, క్యూంకి హమారీ ఆంగన్వాడీ హై హమారీ జిమ్మేదారీ.
8: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూహక్కులకు రక్షణ కల్పించడమే రాష్ట ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని అన్నారు. 2027 నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్టంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంట్, యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు.

0: ఇక వార్తల వివరంగా. దళితులు తమ భూముల విషయంలో ఎలాంటి భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రజాప్రభుత్వం వారికి అండగా ఉంటుందని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. భూములపై ప్రజలకున్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ వివాదాలను పరిష్కరించడం, భూ హక్కులకు రక్షణ కల్పించడమే ప్రజాప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. దళితుల భూముల విషయంలో కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం వారిని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి ప్రచారాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దశాబ్దాలుగా భూములపై హక్కులు లేక ప్రభుత్వ ప్రయోజనాలకు దూరమైన దళితులు, పేద ప్రజలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తోందని అన్నారు. రీసర్వే ద్వారా భూముల వాస్తవ పరిస్థితులను గుర్తించి దళితులకు, గిరిజనులకు హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీల జనాభా ఎంతో ఉందా, శాస్త్రీయంగా లెక్కించినప్పుడే వారికి జనాభా ప్రాతిపదికన న్యాయమైన ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉంటుందని తెలిపారు. హైదరాబాద్లో ఈరోజు ఓబీసీ జనాభా గణనపై కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలు, ఓబీసీల తక్షణ బాధ్యతలు, భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై జరిగిన జాతీయ ఓబీసీ సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సదస్సుకు ఏఐసీసీ సెక్రటరీ సచిత్ సావంత్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, జాతీయ స్థాయిలోని వివిధ ఓబీసీ సంఘాల నాయకులు, మేధావులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఓబీసీ నేతలు హాజరయ్యారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని మంత్రి స్పష్టం చేశారు. అయితే బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరిగే విషయంలో 50% రిజర్వేషన్ పరిమితి అడ్డంకిగా మారకూడదని అన్నారు. రాష్టంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈరోజు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వనపర్తి జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని మదనాపూర్ మండలంలో 6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఊక చెట్టు వాగు వంతెనను, రాష్ట పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, దేవరకద్ర శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం మదనాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ,
1: రాష్ట్రం మొత్తం 22,000 కోట్లు, మా శిల్దగ్గ డిపార్ట్మెంట్ 16,000 కోట్లు, ఇందులో ఇల్లు 5 లక్షల ఇల్లు ఇవ్వాలి.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురైడ్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చేనేత రంగానికి, నేతన్నల సంక్షేమానికి రాష్ట ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, రైతు రుణమాఫీ తరహాలోనే నేతన్నల 49 కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేసి ఆదుకుంటామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ బకాయిలతో నేతన్నలు ఇబ్బందులు పడ్డారని, ప్రస్తుత ప్రభుత్వం 48 గంటల్లోనే 25 హెచ్పీ విద్యుత్ కనెక్షన్ల సమస్యను పరిష్కరించిందని పేర్కొన్నారు. పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించడమే లక్ష్యంగా పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేస్తున్నామని రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఉద్దండపూర్, కరివెన తదితర ప్రాజెక్టులను నిర్ణీత కాల వ్యవధిలోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో హెచ్ఐఎం రోడ్లు, ముంచితల బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో కలిసి కురుమూర్తిస్వామి దేవస్థానం ఘాట్ రోడ్డు పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంటు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్లో పలువురు చేరిన సందర్బంగా ఆయన మాట్లాడారు. రైతు బంధు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు కాలేదని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఒక మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒకసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుని ఆకాశం మేఘావృతమై వర్షం కురుస్తుండటంతో రహదారులు జలమయమయ్యాయి. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు మధ్యాహ్నం ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. సోన్ మండలం జాఫ్రాపూర్ గ్రామంలో కొబ్బరి చెట్టుపై పిడుగు పడటంతో చెట్టుకు మంటలు చెలరేగాయి. నిర్మల్ రూరల్ మండలం కోట్ల గ్రామంలో పిడుగుపాటుకు 6 గేదెలు మృతి చెందాయి. ఆసిఫాబాద్ జిల్లాలో గత వారం రోజులుగా ఎండ తీవ్రత పెరిగి ఉక్కపోతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. దీంతో కెరిమిరి మండలంలోని లక్మాపూర్, అనార్పల్లి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనితో

గ్రామంలోకి వెళ్లే ప్రజలు వాగులు దాటడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు కురిసిన వర్షాలతో రైతులు పత్తి పంటకు మేలు చేస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దివ్యాంగుల వైకల్య

0: ఒకటవ తేదీన ఆర్థో, మూడవ తేదీన మానసిక, ఐదు ఆరో తేదీల్లో ఆర్థో, ఎనిమిది పదిహేను ఇరవై రెండు ఇరవై ఆరు తేదీల్లో కంటిచూపుకు సంబంధించి నిర్ధారణ పరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులకు బీఆర్ఎస్దే బాధ్యత అని నాగర్ కర్నూలు డీసీసీ అధ్యకుడు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నాగర్ కర్నూలులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించి ముందు విశేషాలు మరొకసారి. భూములపై ప్రజలకు ఉన్న హక్కులను స్పష్టంగా నమోదు చేయడం, భూ హక్కులను రక్షణ కల్పించడమే రాష్ట ప్రభుత్వ ఉద్దేశమని రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి అపోహలకు తావులేదని అన్నారు. 2027లో నిర్వహించనున్న జనాభా లెక్కల్లో ఓబీసీలకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం సుమారు 22,000 కోట్ల రూపాయల వ్యయంతో రహదారులను నిర్మిస్తుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో రైతులు కరెంట్, యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20. పాటతో ప్రయాణంలో డ్రైవ్ టైమ్ హీట్స్ వింటున్నాం. ఇప్పుడు విందాం తపస్సు చిత్రం నుండి మనోపాడిన పాట. గీతరచన వెన్నెలకంటి, సంగీతం కోటి.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: పెళ్లి సందడి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం, సాహిత్యం సిరివెన్నెల, సంగీతం ఎంఎం కీరవాణి.

గోవింద గోవింద చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం ఆలపించిన గీతం. గీతరచన సిద్వేనెల సీతారామ శాస్త్రి. సంగీతం రాజ్కోటి.

0: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు దాటి 40 నిమిషాలు. లమ్హే ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: మీరింతవరకు లమ్హే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం ఏప్రిల్ 1 విడుదల చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీతరచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 155313 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
1: ముద్దుల పీరియడ్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, సాహిత్యం సిరివెన్నెల, సంగీతం MM కీరవాణి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు దాటి 30 సెకండ్లు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05 కావస్తుంది. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయమంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన వాతావరణ మార్పులపై భవిష్యత్ కార్యాచరణ అంతర్జాతీయ ముగింపు సదస్సులో రాష్టపతి పాల్గొని ప్రసంగించారు. వాతావరణ మార్పుల సమస్య చాలా తీవ్రంగా మారిందని ప్రపంచ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారని రాష్టపతి అన్నారు. ఈ సమస్యను నివారించడానికి పరిష్కరించడానికి స్థానిక ప్రాంతీయ ప్రపంచ స్థాయిల్లో భాగస్వాముల మధ్య చురుకైన సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు మానవ మనుగడలోని వివిధ దశల్లో అసమతుల్యతలకు కలిగిస్తున్నాయని విషయం తెలిసిందని రాష్టపతి పేర్కొన్నారు.
2: हाल के समय में हुई अनेक प्राकृतिक आपदाओं ने यह स्पष्ट किया है कि क्लाइमेट इम्पैक्ट्स को कम करने के लिए सशक्त क्लाइमेट एक्शन करना आवश्यक है. विश्व का वैज्ञानिक समुदाय चेतावनी दे रहे हैं कि क्लाइमेट रिस्क बहुत गंभीर हो चुका है.
1: जीव वैविध्य नष्ट नीति कोरता भूक्षयम वंटिवी असमतुल्यतलकु उदाहरणलनि मुर्मू चेप्पारु. नीति कोरत उन्न प्रांतलोनि स्थानिक प्रजलकु ఫామ్ పంప్స్ ఉపయోగకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
2: క్లైమేట్ చేంజ్ మానవ అస్తిత్వకే అనేక స్తరపర అసంతులన పైదా కర్తా హై. బయోడైవర్సిటీ లాస్, వాటర్ స్ట్రెస్ ఔర్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇస్సే గహరాయీ సే జుడే హై. వాటర్ స్ట్రెస్ వాలే క్షేత్రో మే ఫార్మ్ పంప్స్ స్థానీయ సముదాయ కే లియే అత్యంత ఉపయోగీ సిద్ధ హో సకతే హై. యే నా కేవల్ వర్షా జల్ కో ఖేతో మే రఖనే కే లియే ఓపేతు సిచాయీ కే లియే సమయ పర జల్ ఉపలబ్ధ కరాతే హై.
1: పర్యావరణ సంబంధిత న్యాయపరమైన విషయాల్లో జాతీయ హరిత ట్రిబ్యునల్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఈ ట్రిబ్యునల్ అత్యధిక సంఖ్యలో వివాదాలను వేగంగా పరిష్కరించిందని, దేశంలోని నదులు గాలి నాణ్యత వ్యర్థాల నిర్వహణకు సంబంధించి ఈ ట్రిబ్యునల్ ఒక సమర్థవంతమైన నిబంధనలు కూడా రూపొందించిందని ముర్ము తెలియజేశారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. 5 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఈ అంతర్జాతీయ

కార్యక్రమంలో నెదర్లాండ్స్, జర్మనీ భాగస్వామ్య దేశాలుగా పాల్గొంటాయని, 14 రాష్ట్రాలు భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటాయని, 6 కేంద్ర మంత్రిత్వ శాఖలను పాల్గొనడానికి ఆహ్వానించినట్లు జలశక్తి మంత్రిత్వ శాఖ ఈరోజు తెలియజేసింది. ఈ నెల 22వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరిగే 4 రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో సుస్థిర వాతావరణ మార్పులను తట్టుకోగల నీటి నిర్వహణ కోసం వినూత్న సాంకేతికతలు, ఉత్పత్తులు, పరిష్కారాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా సాంకేతికత ఆధారిత న్యాయ సేవలు, న్యాయ అవగాహన కార్యక్రమాల ద్వారా న్యాయ వ్యవస్థ బలోపేతంపై చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ వర్క్షాప్ను నిర్వహిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ వర్క్షాప్లో పాల్గొంటారు. గోవా రాష్ట గవర్నర్ పుసపాటి అశోక్ గజపతిరాజు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అందరికీ అందుబాటులో సమ్మిళితంగా న్యాయం అందించేందుకు కృషి చేస్తున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కామన్ సర్వీసెస్ సెంటర్లు, సీఎస్సీలు, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ, రాష్టంలోని న్యాయ సంస్థలు, ఇతర భాగస్వాముల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా జపాన్లో ప్రవాస భారతీయులు నిర్వహించిన ప్రత్యేక సండేసోన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల సందర్భంగా దేశ క్రీడాకారులకు మద్దతు ఇస్తున్నందుకు జపాన్లోని ప్రవాస భారతీయులను మాండవియ ఒక ప్రకటనలో ప్రశంసించారు. భారత బృందాన్ని ప్రోత్సహించడంలో వారి పాత్రను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత ప్రజలకు ఎక్కడ అవసరం ఉన్నా వారికి అండగా నిలబడటానికి ప్రవాస భారతీయులు ఎల్లప్పుడూ ఉంటారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పంజాబ్లో భారతీయ జనతా పార్టీ చేపట్టిన నషాముక్త పంజాబ్ యాత్ర 3వ దశను కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈరోజు ఫాజల్కిలోని సదాకీ సరిహద్దు నుండి ప్రారంభించారు. రాష్ట బీజేపీ అధ్యకుడు కేవల్ సింగ్ దిలాస్, ఇతర పార్టీ నాయకులతో కలిసి కేంద్ర మంత్రి అసఫ్వాలా యుద్ద స్మారక చిహ్నం వద్ద 1971 ఇండో పాక్ యుద్ద అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రచారంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెరికాలోని న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జీఏ 81వ సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నాయకత్వం వహించనున్నారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న ఈ సమావేశంలో జయశంకర్ ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా జయశంకర్ వివిధ ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొంటారు. ఉత్తరప్రదేశ్లోని మీరుట్లో ఈరోజు భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ బృందం ప్రదర్శించిన వాయు విన్యాసాన్ని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ వీక్షించారు. ఈ ప్రదర్శనలో భారత వైమానిక దళ బృందం ఆకాశంలోకి దూసుకెళ్లి తమ అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. 2 రోజుల పాటు జరిగే ఈ ప్రదర్శనను వీక్షించేందుకు విద్యార్థులు, నేషనల్ క్యాడర్ క్రాప్స్ ఎన్సీసీ క్యాడెట్లు, నేషనల్ సర్వీసెస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో సహా 100,000 మందికి పైగా తరలివచ్చారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమం క్రమశిక్షణ, సమిష్టి కృషి, వృత్తి నైపుణ్యాల అద్భుత సమ్మేళనంగా, అలాగే భారత వైమానిక దళం ఘనమైన సామర్థ్యాలను నిదర్శనంగా సామాజిక మాధ్యమ పోస్టులో సంజయ్ సేత్ అభివర్ణించారు. మత్స్య పరిశ్రమ అభివృద్దిపై మత్స్యశాఖ రేపు కోల్కతాలో ఒక సమీక్షా సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి సహా అధ్యక్షత వహిస్తారు. పశ్చిమ బెంగాల్లో ఇంకా వినియోగించని అపారమైన మత్స్య సంపద సామర్థ్యానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ సమావేశంలో పశ్చిమ బెంగాల్లోని వివిధ పథకాలు, కార్యక్రమాల పురోగతి, భవిష్యత్ అభివృద్దికి అవసరమైన కీలక అంశాలపై చర్చిస్తారని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జపాన్లో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల 2 సెమీఫైనల్లో మహిళల క్రికెట్లో బంగ్లాదేశ్ను భారత్ 114 పరుగుల తేడాతో ఓడించింది. షఫాలి వర్మ 49 బంతుల్లో తన తొలి టీ20లో సెంచరీ సాధించి అద్భుతమైన క్రీడా ప్రతిభను చాటారు. వైస్ కెప్టెన్ స్మృతి మందన 19 బంతుల్లో 37 పరుగులు చేయగా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 40 పరుగులు చేశారు. దీంతో 2026 ఆసియా క్రీడల స్వర్ణ పతకానికి భారత్ కేవలం ఒక విజయం దూరంలో నిలిచింది. ఇదిలా ఉండగా స్మృతి మందన న్యూజిలాండ్ దిగ్గజం సుజీ బెయిత్ సాధించిన 4,758 పరుగుల రికార్డును అధిగమించి మహిళల టీ20లలో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు. షఫాలి వర్మ ఆసియా క్రీడల్లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్గా నిలిచారు. మంగళవారం జరిగే ఫైనల్ పోరులో భారత్ శ్రీలంకతో తలపడుతుంది.

0: ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ వెనిల్ వల్ రివెన్ ను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వల్ రివెన్ అద్భుతమైన ప్రదర్శన, దేశానికి గర్వకారణమని రాష్టపతి సోషల్ మీడియా వేదికగా కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే మహిళల బృందం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజత పతకం సాధించిన ఎల్ రెవిన్, వల్ రివెన్, విదర్శా కె వినోద్, సోనం, ఉత్తమ్, మస్కర్ బృందాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసించారు. ఈ ప్రశంసనీయమైన విజయం దేశానికి ఎంతో గర్వకారణమని రాష్టపతి అన్నారు. కఠిన శ్రమ, సమిష్టి కృషితోనే ఈ ఫలితం సాధ్యమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. వారి విజయం భవిష్యత్తులో అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తినిస్తుందని మోదీ చెప్పారు. జపాన్లోని కకామిగహార వేదికగా జరిగిన హాకీ మఫుల్ ఏ మ్యాచ్లో భారత పురుషుల జట్టు ఇండోనేషియాపై 13-1 తేడాతో ఘన విజయం సాధించి ఆసియా క్రీడల ప్రస్థానాన్ని ప్రారంభించింది. దిల్ప్రీత్ సింగ్ 4 గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆకాశవాణి వార్తల ముగించే ముందు విశేషాలు మరొకసారి. వాతావరణ మార్పుల ప్రభావాలను తగ్గించడానికి పటిష్టమైన చర్యలు అవసరమని, ఇటీవల కాలంలో సంభవించిన అనేక ప్రకృతి వైపరీత్యాలు స్పష్టం చేశాయని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ మంగళవారం రోజు న్యూఢిల్లీలో 9వ ఇండియా ఇంటర్నేషనల్ వాటర్ వీక్ 2026ను ప్రారంభిస్తారు. న్యాయ మంత్రిత్వ శాఖ రేపు గోవాలో సమగ్ర న్యాయ సహాయం కోసం వినూత్న పరిష్కారాల రూపకల్పన దిశ 2.0 పథకం కింద ఒక వర్క్షాప్ను నిర్వహించనుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల 2వ సెమీఫైనల్స్లో మహిళల క్రికెట్లో భారత్ బంగ్లాదేశ్పై 114 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంల సమయం 7 గంటలు దాటి 15 నిమిషాలు. ఇది మన చట్టం. రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయం 2వ భాగం వింటారు. రోడ్ సేఫ్టీ పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ. ఈ అంశం గురించి తెలియజేయడానికి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస పుప్పాల గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు.
1: నమస్కారం.
0: కొంతమంది సరైన నిద్ర లేకుండా వెళ్ళిపోవాలి తొందరగా అని చెప్పేసి ప్రయాణం చేస్తుంటారు. అలాగే కొంతమంది వాళ్ళ ఆరోగ్యరీత్యా కొన్ని మెడిసిన్స్ వాడుతుంటారు. అది కొంత డ్రౌజినెస్ అంటే మగతని కరగజేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితిని డ్రైవర్ ఎలా అవాయిడ్ చేయాలంటారు?
1: ముఖ్యంగా మీరు చెప్పినట్టు ఫాటిక్ అనేది, అదే అలసట వల్ల మన బాడీ అలసట అనేది దాదాపు ఈక్వల్ టు మన డ్రింక్ అండ్ డ్రైవింగ్. అంటే అలసటలో ఏంటంటే స్లో రియాక్షన్స్ ఉంటుంది. డ్రింక్ అండ్ డ్రైవింగ్లో రెండు రకాలు ఉండొచ్చు, ఏంటంటే ఫాస్ట్ రియాక్షన్, స్లో రియాక్షన్. కానీ అలసట్ల మాత్రం స్లో రియాక్షన్ సరిగా ఉండదు. ఎమర్జెన్సీలో మనం ఎక్కువ ఈజీగా రియాక్ట్ కాకుండా ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. అట్లే మనం చూస్తుంటాం మీటింగ్లలో, లంచ్ దాకా మంచిగా ఉంటారు, లంచ్ తర్వాత మరి అందరు తలలు ఇట్లా పడిపోతుంటాయి. అంటే ఆటోమేటిక్గా బాడీ రెస్ట్ కోరుకుంటుంది. ఆ రెస్ట్ వల్ల మనం స్టీరింగ్ మీద కూడా అట్లే మరి కన్ను ఇట్లా కురికే లోపల మనం చూసినాం 1 సెకండ్ 1.5 సెకండ్స్లో 40 మీటర్లు వెళ్ళిపోతుంటుంది బండి. 40 మీటర్లు అంటే మనం రోడ్డు దిగి వెళ్ళిపోతుంది, బండి కంట్రోల్ తప్పుతుంది, కాబట్టి ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి
0: పాటలో ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా విశ్రాంతి పొంది ఉన్నప్పుడే, విజిలెంట్గా ఉన్నప్పుడే జాగరూకతతో డ్రైవ్ చేయాలి.
1: ప్రతి 2 గంటలకు ఒకసారి ఆగి కొంత రెస్ట్ తీసుకుని చేసినట్లయితే ఇటువంటిది నివారించవచ్చు.
0: ఇలా ఏదైనా మెడికేషన్ తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా డ్రైవ్ చేయకపోవడం ఉత్తమం.
1: ఎస్పెషల్లీ దగ్గుకు కానీ జలుబుకు కానీ తీసుకునే మెడిసిన్స్ ఏంటంటే మనకు కొద్దిగా నిద్రమత్తును కలిగజేస్తాయి.
0: మామూలుగా డాక్టర్ గారు కూడా వీటికి సంబంధించిన మెడిసిన్స్ పడుకునే ముందే వేసుకోమంటారు. సో నిద్రపోయే పరిస్థితి బాగుంటుంది. కాబట్టి అలాంటి మెడిసిన్ వేసుకున్నప్పుడు డ్రైవ్ చేయకపోవడం
1: ఉత్తమం.

0: శ్రీనివాస్ గారు, ఈ డేంజరస్ డ్రైవింగు డిఫెన్సివ్ డ్రైవింగ్ అని వింటుంటాం, వీటి గురించి వివరించండి.
1: డేంజరస్ డ్రైవింగ్ అంటే మనం చూస్తుంటాం, ఇది ఎక్కువ యువతలో ఉంటుంది. ఈ కట్లు కొట్టడం కానీ, సిగ్నల్ జంపింగ్ కానీ, ఇవన్నీ కూడా డేంజర్గా, అంటే వాళ్ళకు ప్రమాదం పంచి ఉన్నది అందులో.

0: మాట్లాడడం కూడా డేంజరస్ డ్రైవింగ్కి వస్తుంది, ఏదైనా డిస్ట్రాక్షన్ చేసుకుంటూ చేస్తే కూడా డేంజరస్ డ్రైవింగ్కి వస్తుంది, ఇవన్నీ కూడా డేంజరస్ డ్రైవింగ్ కిందనే వస్తాయి. అట్లే డిఫెన్స్ డ్రైవింగ్ ఏంటంటే, ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి తప్పు చేసినప్పుడు మనము దాన్ని ఆ ప్రమాదం నుంచి తప్పించుకునేటట్లు మనం స్వీయ రక్షణ కింద, అంటే ఎప్పుడు చేయగలుగుతాం ఇది, మనం అలర్ట్గా ఉండి డ్రైవింగ్ ఏకాగ్రతగా ఉంటేనే ఆ తప్పును గమనించి వెంటనే ప్రమాదం కాకముందే మనం దాని నుంచి కాపాడుకోవడానికి డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్స్ అనేవి ఉంటాయి. అట్లే ఇప్పుడు అంటే నిద్ర వస్తున్నది, డిఫెన్సివ్ డ్రైవింగ్ టెక్నిక్ ఏంది, దానిలో మనం ఆపి కొంతసేపు ఆగి వెళ్ళాలి. ఇట్లా డిఫెన్సివ్ డ్రైవింగ్ గురించి కూడా తెలుసుకున్నట్లయితే మనం,
1: అంటే ఎదుటివాడు తప్పు చేసి కంట్రోల్ తప్పి వెహికల్ రోడ్డు మీదకి వస్తున్నప్పుడు మనం ఏ రకంగా అతనికి యాక్సిడెంట్ కాకుండా, మనం యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్త పడాలి అనేది కూడా విజిలెంట్గా అప్రమత్తతో ఉండాలంట.
0: ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్తున్నాము, ఒక వాహనదారుడు వెనుకనే వస్తున్నాడు మన వెనుకనే, సపోజ్ మనం ఏదైనా ముందు సడన్ బ్రేక్ కొట్టినట్టయితే ఆయన వచ్చి గుద్దుతాడు, అప్పుడు డిఫెన్స్ యాక్షన్గా మనం ఏం చేయాలంటే ఆయన పోనీయాలి. మనం ఏం చేస్తాం, ఆయన మన వెనుకనే ఉన్నాడు, మనం ఎంకరేజ్ చేస్తుంటాం పోతుంటాం, అది మనకు ప్రమాదం చేసే ఆస్కారం ఉంటుంది. అప్పుడు ఆయన పంపించేసినట్లయితే మనం సైడ్ ఇచ్చేసి మనం ప్రశాంతంగా మనం వెళ్ళచ్చు. ఇవన్నీ కూడా డిఫెన్స్ డ్రైవింగ్ టెక్నిక్స్.
1: ఆరోగ్యవంతమైన జీవితము సుఖమయ జీవనానికి సోపానం. ఆరోగ్యంగా ఉంటేనే సుఖంగా ఉండగలం. అలాగే మనం ప్రయాణిస్తున్న వెహికల్ మనను, మన కుటుంబ సభ్యులు, మన వాళ్ళందరినీ ప్రాణాలని క్షేమంగా చేర్చాలంటే వెహికల్ కండిషన్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఈ విషయంగా చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. బండి ఉందంటే ఉంది, స్టార్ట్ చేసామంటే స్టార్ట్ చేసాం. అందులో బండికి సంబంధించిన ఏ అంశాలు జాగ్రత్త పడి దాని కండిషన్లో ఉంచుకోవాలంటారు?
0: ముఖ్యంగా బండిలలో ఏంటంటే టైర్ కండిషన్. టైర్ కండిషన్ ఏంటంటే టైర్లో గాలి ఒకటి, ఎందుకంటే గాలి సరిగా లేకపోవడం వల్ల మనకు అంటే బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది. అది ఇప్పుడు గాలి ఎక్కువ ఉందనుకోండి, మనకు తెలిసిపోద్ది, మధ్యలోనే అరిగిందనుకోండి గాలి ఎక్కువ ఉన్నట్టు, సైడ్స్కి అరిగిందనుకోండి టైరు గాలి తక్కువ ఉన్నట్టు, టైర్లు ఎప్పుడు గాలి సరిగా చూసుకోవాలి. అట్లే ట్రేడ్ వియర్ డెప్త్ ఇండికేటర్ అనేది టైర్లలో ఉంటుంది ఆటోమేటిక్గా, అంటే మధ్య మధ్యలో గ్యాప్లో కొంత ఏంది రబ్బర్ ఉంటుంది అక్కడ, ఆ లెవెల్కి అరిగిందంటే
1: టైర్
0: మార్చేయాలి. ఎస్పెషల్లీ టైర్ అది అంటే స్మూత్గా అయినప్పుడు మనకు రోడ్డు సైడ్ రోడ్డు మీద గ్రిప్ ఉండక వర్షాకాలం ఎక్కువ డేంజర్ జరిగే ఆస్కారం ఉంటుంది, కాబట్టి టైర్లు జాగ్రత్తగా ఫస్ట్ చూసుకోవాలి. అట్లే బ్రేకింగ్ సిస్టమ్, బ్రేకింగ్ సిస్టంలో మనకు ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రేపు అంతా డిస్క్ బ్రేక్లు ఎక్కున్నాయి, అంటే డిస్క్ బ్రేకర్ లైనర్స్ ఉంటాయి, ఆ లైనర్స్ అరిగిపోకుండా ఉండడం, బ్రేక్ కండిషన్ బాగుందా లేదా, ఇవి చాలా ముఖ్యం. అట్లే లైట్స్, అంటే మనం బ్రేక్ వేసినప్పుడు బ్రేక్ లైట్ వెనుక పనిచేస్తుందా లేదా, ఎందుకంటే వెనుక డ్రైవర్కు మనం స్లో చేస్తున్నాం అనేది తెలిపేది బ్రేక్ లైట్సే, బ్రేక్ లైట్స్ బాగున్నాయా లేవా. అట్లే నైట్ ప్రయాణంలో హెడ్ లైట్స్ బాగున్నాయా లేవా. అట్లే మన బ్రేక్ లైట్స్ కాకుండా ఇంజిన్ ఆన్ చేయగానే వెనుక చిన్న రెడ్ లైట్స్ వస్తాయి, అదేంటంటే మనం నైట్లో విజిబిలిటీ సరిగ్గా లేనప్పుడు మనం వాహనం ఉన్నట్టు కనబడుతుంది, లేకుంటే వెనుకకి వచ్చి మనం ఇప్పుడు ఫాగ్ కండిషన్లో చాలా ప్రమాదాలు జరుగుతాయి.
1: మంచు పడ్డప్పుడు ఎదుటి వాళ్ళ వెహికల్స్ కనబడవు
0: కాబట్టి
1: ఫాగ్ లైట్స్ కూడా ఆన్ చేసుకోవడం,
0: ఫాగ్ లైట్స్ ముంగట ఆన్ చేసుకోవడం బెస్ట్. వెనుక రెడ్ లైట్స్ ఆన్ ఉంటాయి, ఎప్పుడు బ్రేక్ కొట్టినప్పుడు బ్రేక్ లైట్స్ ఆన్ అవుతాయి, అదే రివర్స్ చేసినప్పుడు రివర్స్ లైట్ ఆన్ అవుతుంది వెనుక ఉన్న వాళ్ళకు హెచ్చరిక కొరకు.
1: ముఖ్యంగా మనం ఈ వర్షం పడ్డప్పుడు కానీ, ఈ మంచు పొగ మంచు కమ్మినప్పుడు కానీ యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంటాయి. ఇటువంటి విషయాల్లో మనం ఏ రకమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు?
0: పొగమంచు ఉన్నప్పుడు వెళ్ళకపోవడం ఉత్తమం ఫస్ట్. ఓకే ఎమర్జెన్సీ వెళ్తున్నామంటే కనీసం మనకు అట్లీస్ట్ 50 మీటర్స్ అన్న దూరం కనబడినట్టయితే స్లోగా వెళ్ళచ్చు, కానీ వెళ్ళి మనం రిస్క్ తీసుకోవడమే. ఇంకొకటి కొంతమంది పొగమంచు ఉన్నది మరి నేను ఇక్కడ పక్కకే ఆపుతా అని అక్కడే రోడ్ పక్కన ఆపుతారు, అది కూడా డేంజర్, ఎందుకంటే ఆ రోడ్ పక్కన ఆపింది మనం వచ్చే వాళ్ళకి కనబడాల. అయితే అటువంటి సమయాలలో ఏంటంటే రోడ్ పక్కన ఆపకుండా కొంత దూరం వెళ్ళి ఏదన్నా వాహనాలు ఎక్కువ వెళ్ళని ప్రదేశంలో తక్కువ స్పీడ్తో వెళ్ళే ప్రదేశంలో పెట్టుకున్నట్లయితే సేఫ్గా ఉంటాం. పొగ మంచులో ఏంటంటే మనకు ఆ డిస్టెన్స్ ఈవెన్ హెడ్ లైట్స్ కూడా లోవర్ బీమ్ని వెళ్ళాలి, అప్పర్ బీమ్ వేయకూడదు. అట్లే ఫాగ్ లైట్స్ ఉంటే ఫాగ్ లైట్ యూజ్ చేయడం మంచిది. లోవర్ బీమ్ వల్ల ఏంటంటే కొంతవరకు మనకు రోడ్ కనిపించే పరిస్థితి ఉంటుంది, అప్పర్ బీమ్ వేస్తే మనకు లైట్ పొగ మంచులో రిఫ్లెక్ట్ అయ్యి సరిగా మనకు రోడ్ కనబడదు. అందుకని మనం చూస్తుంటాం, ఒకటి కాదు ఒకటి అనుకుంటే ఒక 10-20 బండ్లు కూడా ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉంటాయి. అందుకని పొగ మంచులో జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవడం మంచిది. కాకపోతే ఎమర్జెన్సీలా డ్రైవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటే కొన్ని రకాల ట్రైనింగ్స్ కూడా ఉన్నాయి, అంటే పొగ మంచులో ఎలా డ్రైవింగ్ చేయాలనే ట్రైనింగ్ IDTRలలో ఇస్తారు, మన IDTR మన దగ్గర సిరిసిలలో ఉంది. అటువంటి ఇన్స్టిట్యూట్లలో పొగ మంచులో డ్రైవింగ్ చేసే పరిస్థితుల గురించి కూడా
1: జాగ్రత్తలు
0: నేర్పిస్తారు.
1: వర్షం పడేటప్పుడు ఏ రకమైన

0: జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వర్షం పడ్డప్పుడు మనం గమనిస్తుంటాం, ఒక్కోసారి రోడ్డు మీద ఆయిల్ పడున్నా నీళ్ళు తగిలేసరికల్లా ఎక్కువ స్లిప్పరీ అయిపోతుంది.
1: స్లిప్పర్ అయిపోతుంది.
0: అలాగే మట్టి రోడ్డు ఉన్నప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. వైపరు ఉపయుక్తం చాలా ఉంటుంది. సో ఈ వర్షం పడ్డప్పుడు తీసుకోవాల్సిన రోడ్డు సేఫ్టీ మెజర్స్ చెప్పండి.
1: వర్షంలో మీరు చెప్పినట్టు రోడ్ కండిషన్, రోడ్ కండిషన్లో ఒకటేమో బెట్ రోడ్ ఉంటుంది కాబట్టి టైర్లు బాగా లేకుంటే మనకు స్కిడ్ అయ్యే ఛాన్స్. ఏమైతుందంటే రోడ్డుకు టైర్కు మధ్యలో వాటర్ లేయర్ వచ్చి హైడ్రోప్లేనింగ్ అనేది జరుగుతుంది. బ్రేక్ వేసినప్పుడు బండి కంట్రోల్ కాకుండా స్కిడ్ అయ్యి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని స్లోగా వెళ్ళాలి. ఒకవేళ ముందు ఏదైనా వెహికల్ వెళ్తుంటే ఆ వెహికల్ వెళ్ళిన దారిలోనే వెళ్ళినట్టయితే కొద్దిగా మనకు రోడ్ గ్రిప్ దొరికి సమంగా వెళ్ళచ్చు.
0: ముఖ్యంగా పాట్ హోల్స్ గుంతలు ఉంటే నీళ్లతో నిండిపోయి రోడ్డు ఎక్కడ గుంత ఉందో తెలియదు, ఎక్కడ ఏముందో తెలియదు,
1: కనబడదు.
0: కాబట్టి అంతా ప్లేన్ గా ఉందని స్పీడ్ గా పోయే ప్రయత్నమే చేయకూడదు.
1: స్పీడ్ గా పోయే ప్రయత్నం చేయకూడదు, స్లోకి వెళ్తే. అట్లే ఎన్ని సంవత్సరాలు ఎన్ని ప్రమాదాలు చూసినా కూడా బ్రిడ్జ్లపై నుంచి వాటర్ వెళ్తుంటది. అక్కడ ఇప్పటికీ ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలోనే 3-4 యాక్సిడెంట్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. కార్లు కొట్టుకపోవడం కానీ వేరే వెహికల్స్ వాడడం కానీ. అయితే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో చిన్న వాటర్ కూడా మనం కొన్ని సందర్భాల్లో చూస్తాము. చిన్న డెప్త్ వాటర్ కూడా వాటర్లో ఎంటర్ అయినాకనే గాలి ఉంటుంది కాబట్టి టైర్ గ్రిప్ పోవడం ఒకటి. రెండోది కొంత లెవెల్ వాటర్ వచ్చిన తర్వాత ఇంజన్లోకి వెళ్ళి ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. ఇంజన్ ఆఫ్ కాకుంటే ఏదో మనం నెట్టుకుపోవచ్చు. అంటే ఆ ఫ్లోకి అగెనెస్ట్గా మన ఇంజన్ పవర్ పనిచేసినంత కాలం మనం పోతాం. ఎక్కడైతే ఇంజన్ ఆఫ్ అయిద్దో అక్కడ మన బాడీ వెహికల్ లిఫ్ట్ అయిపోయి కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఆ డెప్త్ తోటి ప్రమేయం లేకుండా వాటర్ ఫ్లో పైకి వెళ్ళినప్పుడు ఆగిపోవడం చాలా ఉత్తమం. అందుకని వర్షాకాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
0: మామూలుగా నీళ్ళల్లోకి వెళ్ళిన తర్వాత ఎంత పెద్ద పడవైనా తన బరువును కోల్పోతున్నట్టుగా ఇంజన్ ఆఫ్ అయిపోయి బ్రేక్ మెకానిజం పనిచేయనప్పుడు బ్రిడ్జ్ మీద పోయే వాటర్ మీద బండి తీసుకెళ్తే కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది.
1: ఇంకొకటి వాటర్ బ్రేకులలోకి వెళ్తాయి కాబట్టి బ్రేకింగ్ ఎఫిషియన్సీ కూడా తగ్గుతుంది. జనరల్గా మనం వాటర్లోకి వెళ్ళినాక కూడా కొంతసేపు బ్రేక్ పెడల్ పట్టుకుంటే ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుంది. ఇవన్నీ కూడా వర్షాకాలంలో.
0: వైపర్ల ఉపయోగం ఎంతవరకు ఉందంటారు?
1: వైపర్ వేసినప్పుడు బయట వెదర్ చల్లగా ఉంటుంది కాబట్టి లోపల కొద్దిగా మిస్ట్ ఫామ్ అవుతుంటుంది. ఆ మిస్ట్ అనేది మనకు విజన్ తగ్గించడానికి ఆస్కారం ఉంది. అందుకే దానికి ఏం చేయాలంటే మనం ఏసీలో డక్ట్స్ ఉంటాయి విండ్ స్క్రీన్ దగ్గర, ఆ డక్ట్స్ ఓపెన్ పెట్టినట్లయితే అది డైరెక్ట్
0: అద్దానికి తగిలి మిస్ట్ తగ్గిపోతుంది.
1: మిస్ట్ తగ్గిపోద్ది. అట్లే వెనక సైడ్ కూడా వైపర్ ఉంటుంది రియర్ విజన్ పెట్టుకోవడానికి, అది వైపర్ కూడా ఆన్ చేసినట్లయితే మనకు ఫ్రంట్ అండ్ రియర్ రీజన్లు బాగుంటాయి. కాకపోతే అదే వర్షాకాలంలో ఇంకొక జాగ్రత్త ఏంటంటే చెట్ల కింద ఆపకూడదు బండ్లు. చెట్టు కొమ్మ ఇరిగి పడిపోయి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి, లేదంటే చెట్ల మీద పిడుగు పడే అవకాశం ఉంటుంది జనరల్గా. ఎందుకంటే ఆ ఏరియాలో పిడుగు వేద హైయెస్ట్ పాయింట్ ఉంటే అక్కడ పడే అవకాశం ఉంటుంది కాబట్టి చెట్ల కింద ఆపద్దు వాహనాన్ని, ఎక్కడైనా వేరే దగ్గర ఆపుకోవడం ఉత్తమం.
0: కాబట్టి ప్రతి పౌరుడు వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ముందు వెహికల్ కండిషన్లో ఉందా లేదా చూసుకొని దానికి నియమానుసారంగా సర్వీసింగ్ చేయించడం కానీ ఆయిల్ మార్పించడం కానీ వైపర్స్ బ్రేక్ లైనర్స్ ఇవన్నీ చూసుకోవడం ఒక ఎత్తు అయితే, తను డ్రైవ్ చేసేటప్పుడు కూడా అప్రమత్తతో ఉండి తన వల్ల ఎదుటి వాళ్ళకి, ఎదుటి వాళ్ళ వల్ల తనకు కూడా నష్టం జరగకుండా ఉండేటట్టుగా మీరు చెప్పిన ఈ సూత్రాలన్నీ పాటించినట్లయితే రోడ్ సేఫ్టీలో ప్రయాణం ఆహ్లాదంగా సురక్షితంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు శ్రీనివాస్ గారు. నమస్కారం.
1: థ్యాంక్ యూ.

0: మీరింతవరకు ఇది మన చట్టం రోడ్ సేఫ్టీ ఈ అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పాల గారితో పరిచయం రెండవ భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో

0: చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నీలంలో సమయం 7 గంటలు దాటి 30 నిమిషాలు. ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు విందాం జల్సా చిత్రం నుండి టిప్పు గోపిక పుణ్య పాడిన పాట. గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం చుక్కల్లో చంద్రుడు చిత్రం కోసం షాన్ సిద్ధార్థ్ సింహ పాడిన పాట, రచన సురేంద్ర కృష్ణ, సంగీతం చక్రీ.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈ నెల 22వ తేదీ అనగా ఈ మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి IAS గారితో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR లో భాగంగా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ స్వీకరణ దశతో పాటు కొత్తగా ఓటర్ నమోదు సవరణలు చిరునామా మార్పు

వంటి అంశాల గురించి శ్రోతల సందేహాలకు నేరుగా తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సుదర్శన్ రెడ్డి గారు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత్ చేసి 2324085223240853, మరొక నెంబరు 2955092323 నెంబర్లకు కాల్ చేయవచ్చు. గమనిక విన్నారు.

0: మిరపకాయ చిత్రం కోసం శంకర్ మహాదేవన్, శ్రేయ ఘోషాల్ పాడిన పాట విన్నారు. రచన చంద్రబోస్, సంగీతం తమన్.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆల్ టైమ్ హిట్స్ వింటున్నారు. కందిరిగ చిత్రం నుండి కార్తీక్ సుచిత్ర పాడిన పాట, రచన రామజోగ శాస్త్రి, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 2 నిమిషాలు అవుతుంది. మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతాయి, మరి ఎన్నో ట్రెండ్ అవుతాయి, వైరల్ అవుతాయి. అలా సోషల్ మీడియాలో ట్రెండ్ అండ్ వైరల్ న్యూస్ అందించే కార్యక్రమమే
1: కొంచెం మస్తి బోలెడంత మజా. మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
0: మరి ఈరోజు కూడా మస్తీ మజా సిద్ధంగా ఉంది, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851025102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: మస్తీ మజా వింటున్నారు. ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి స్టూడియోల సమయం 8 గంటలు దాటి 8 నిమిషాలు అవుతుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఉద్యోగం మాత్రమే జీవితం కాదు. ఎస్, ఉదయం లేవగానే ఆఫీస్ టెన్షన్, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మెయిల్స్, ఫోన్ కాల్స్, మెసేజ్.

ఇలా పని మరియు వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యత, 9 to 5 జాబ్. మరి 9 to 5 జాబ్ గురించి ఈ పదం మనందరికీ బాగా పరిచయమే. ఉదయం 9 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, సాయంత్రం 5 గంటలకు పని ముగించుకొని ఇంటికి రావాలి. ఇదే కదా సాధారణంగా 9 to 5 ఉద్యోగం అంటే. కానీ అమెరికాలో ఉంటున్న ఓ భారతీయ మహిళ చేసినటువంటి, అంటే ఇప్పుడు ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ మహిళ. మరి ఆ వీడియో గురించి ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మస్తి మజా వింటున్నారు ఓన్లీ అన్ ఆకాశవాణి వివిధ భారతి. నిర్మల అనే భారతీయ మహిళ అమెరికాలో తనకు కనిపించినటువంటి వర్క్ కల్చర్ గురించి సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఆమె చెప్పిన విషయం ఏమిటంటే, అక్కడ 9 to 5 అంటే నిజంగానే ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పని. ఆమె తెలపడం జరిగింది. తమ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పారు. అంటే 5 గంటలు దగ్గర పడుతుండగానే ఉద్యోగులు తమ పనులను ముగించుకుని దాదాపు 10 నిమిషాల ముందే వెళ్ళడానికి సిద్ధమవుతారంట. అంటే 5 గంటలు కాగానే ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తారని ఆమె తన వీడియోలో షేర్ చేయడం జరిగింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, 5 PM అంటే స్ట్రైట్గా హోమ్ అని, అంటే పని సమయం పూర్తయింది, ఇక పర్సనల్ టైం అనేది స్టార్ట్ అయిందని అర్థం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చాలామంది నెటిజన్స్ ఏమంటున్నారంటే, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి తమ అభిప్రాయాలను అంటే కామెంట్స్ రూపంలో పంచుకుంటున్నారు. కొంతమంది అయితే ఇది నిజమైనటువంటి వర్క్ లైఫ్ బ్యాలెన్స్, మరికొందరేమో మాకు కూడా 9 to 5 జాబ్ కావాలి అని అంటున్నారు. మరి ఈ వీడియో మనకు ఒక విషయాన్ని గుర్తు చేస్తుంది, ఉద్యోగం కోసం జీవిస్తున్నామా మనం, లేక జీవితం కోసం ఉద్యోగం చేస్తున్నామా. పని ఎంత ముఖ్యమో మన ఫ్యామిలీతో మాట్లాడడానికి కూడా కొంత సమయం కావాలి. ఆఫీస్ పని పూర్తయిన తర్వాత అవసరం లేని పని సంబంధిత నోటిఫికేషన్స్ కొంతసేపు పక్కన పెట్టడం, రోజుల్లో కుటుంబంతో కనీసం కొంత సమయం మాట్లాడడం, వారానికి కొంత సమయం మనకి ఇష్టమైనటువంటి హ్యాబీ కోసం కేటాయించడం, తగినంత నిద్రపోవడం, అవకాశం ఉన్నప్పుడు బయటికి వెళ్ళి ప్రకృతిని ఆస్వాదించడం, ఇలాంటి చిన్న చిన్న మార్పులు మన రోజువారీ జీవితాన్ని మరింత బ్యాలెన్స్డ్గా మార్చగలవు. డబ్బు సంపాదించడం అవసరమే, కానీ టైంని కూడా సంపాదించాలి. ఏమంటారు ఫ్రెండ్స్, వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
1: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.

0: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: మస్తి మసా వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి వార్త గురించి తెలుసుకుందాం. చెన్నైలో జన్మించినటువంటి ప్రముఖ కంప్యూటర్ సైంటిస్ట్, అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ మాజీ డైరెక్టర్ సేతురామన్ పంచనాథన్కు 2026 ఆర్థర్ ఎంబ్యూచే అవార్డు మాత్రం లభించింది. అమెరికా సైన్స్ అండ్ టెక్నాలజీ విధానాలలో ఆయన చేసినటువంటి సేవలు, పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాల మధ్య శాస్త్రీయ సహకారాన్ని పెంపొందించడంలో ఆయన పాత్రను గుర్తిస్తూ ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. 2020 నుంచి 2025 వరకు నేషనల్ సైన్స్ ఫౌండేషన్కి డైరెక్టర్గా పనిచేసినటువంటి పంచనాథన్ గారు భారతదేశంలో పుట్టి అమెరికా శాస్త్ర సాంకేతిక రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి శాస్త్రవేత్తగా గుర్తింపు పొందడం జరిగింది. మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నటువంటి తొలి ఇండియన్ అమెరికన్ కూడా నిలవడం జరిగింది. అక్టోబర్ 4 వాషింగ్టన్లో జరిగే నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ సమావేశంలో ఆయనకు ఈ పురస్కారం అందజేయనున్నారు. గ్రేట్ కదా, భారతీయ మూలాలున్నటువంటి శాస్త్రవేత్త అంతర్జాతీయ సైన్స్ రంగంలో సాధించినటువంటి ఈ గుర్తింపు ఎంతో మందికి ఇన్స్పిరేషన్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఇదండి ఈనాటి మస్తీ మజా. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు దాటి 30 నిమిషాలు. ఏకచిత్ర గీతాలు వింటారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో మూవీస్ ఉన్నాయి. కొన్ని మూవీస్ మన మనసులో అలా ఉండిపోతాయి, ఆ పాటలు ఇప్పటికీ వింటూ ఉంటాం. అలాంటి మూవీస్లో ఒక మూవీ బావగారు బాగున్నారా మూవీ. మరి మెగాస్టార్ చిరంజీవి రంభా కాంబినేషన్లో వచ్చినటువంటి ఈ మూవీ 98లో విడుదలైంది. ఈ మూవీకి జయంత్ సి పరంజి దర్శకత్వం వహించగా నాగబాబు గారు ప్రొడ్యూస్ చేశారు. ఇక మ్యూజిక్ అందించింది మెల్లడి బ్రహ్మ మణిశర్మ గారు. మరి బావగారు బాగున్నారా మూవీలోని సాంగ్స్ వింటూ ఆస్వాదిద్దాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బాబాగారు బాగున్నారు చిత్రంలోంచి పాటలు వింటున్నాం కదా. చిరంజీవి గారు ఇందులో ఒక సాహసం చేశారు, అదే బంజీ జంప్. ఎత్తైన ప్రదేశం నుంచి సాగేలా కట్టినటువంటి సాగెత్తాడు సాయంతో కిందికి దూకేటువంటి సాహస క్రీడ ఇది మొదటిసారి చేయడం జరిగింది చిరంజీవి గారు. ఇప్పుడైతే మీ అందరి కోసం చెల్లినేదో గాడి సాంగ్ వచ్చేస్తుంది. చంద్రబోస్ రాసినటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఏకచిత్ర గీతాల్లో బావగారు బాగున్నారా చిత్రంలోని పాటలు వింటున్నాం కదా. మెగాస్టార్ చిరంజీవి రంభా జంటగా నటించినటువంటి ఈ మూవీలోని పాటలన్నీ 90s నాటి సంగీత ప్రియులని ఇప్పటికీ ప్రత్యేకంగానే గుర్తుంటాయి. అలాంటి హుషారైన పాటల్లో ఒకటి ఆంటీ కూతురా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి మధురమైన గాత్రానికి కెఎస్ చిత్ర గారి చెలాకి గాత్రం తోడవడంతో పాటకు మంచి ఉత్సాహం వచ్చింది. చంద్రబోసు గారి సరదా పదాలతో, మణిశర్మ గారి సంగీతంతో ఈ పాట పెళ్లి సందడి, ప్రేమ చిలిపితనాన్ని కలిపి అందిస్తుంది. అప్పటి 90s కామెడీ, రొమాన్స్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి అన్ని కలిసినటువంటి ఈ పాటను ఇప్పుడు మనం ఆస్వాదిద్దాం. ఇదిగో ఆ ఆంటీ కూతురా.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: బావగారు బాగున్నారు చిత్రంలోని పాటలు వింటున్నాం కదా. హరిహరన్ సుజాత ఆలపించినటువంటి ఇప్పుడు మీకోసం ఒక గీతం వచ్చేస్తుంది. పాటలో ప్రేమ, విరహం, యువతి యువకుల ఆంక్షలు ఇలా భావాలను రొమాంటిక్ గా వ్యక్తపరుస్తూ అటు రాశులు మరియు శుభదినాల ప్రస్తావనతో ప్రేమకు అనుకూలమైనటువంటి సమయం వచ్చిందనే భావనను ఈ సాహిత్యం చెబుతుంది. అదే పాట నవమి, దశమి. చంద్రబోస్ గారి సాహిత్యానికి మన్ శర్మ గారి సంగీతం తోడవగా హరిహరన్ సుజాత గారి మధురమైన గాత్రాలు ఈ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. ఇప్పుడు మీకోసం

0: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో.
1: ఏకచిత్ర గీతాలు వింటున్నారు. బావగారు బాగున్నారా చిత్రంలోని పాటలు వింటున్నాం కదా. ఈ మూవీ 1995లో వచ్చినటువంటి హాలీవుడ్ మూవీ ఏ వాక్ ఇన్ ద క్లౌడ్స్ అనే మూవీని ఇన్స్పిరేషన్గా తీసుకుని తీయడం జరిగింది. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టు కామెడీ యాడ్ చేసి ఫ్యామిలీ ఎమోషన్స్ సాంగ్స్తో కమర్షియల్ అంశాలను జోడించడం జరిగింది. ఆడియన్స్కి కూడా కావాల్సింది అదే కదా, వినోదం, ప్రేమ, కుటుంబ అనుబంధం, హాస్యం అన్నింటిని కలిపినటువంటి ఈ మూవీ ఆడియన్స్ని బాగా కనెక్ట్ అయింది. బావగారు బాగున్నారా మూవీ అనగానే చిరంజీవి గారి చిరునవ్వు, రంభగారి యాక్టింగ్, మణిశర్మ గారి మధురమైన పాటలు, బ్రహ్మానందం గారి కామెడీ, న్యూజిలాండ్స్ సీన్స్ అన్నీ గుర్తొస్తాయి కదా. ఇది ఈనాటి ఏకచిత్ర గీతాలు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంల సమయం 9 గంటలు దాటి 40 సెకండ్లు.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: తులసి చిత్రం నుంచి సాగర్ చిత్ర పాడిన పాట విన్నారు. గీత రచన భాస్కర్ భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: ఈరోజు రాత్రి 10 గంటలకు నటసామ్రాట్ స్వర నీరాజనం అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ప్రత్యేక మధురిమ వింటారు. ఈరోజు రాత్రి 10 గంటలకు.

0: quoi.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, నీలేంలో సమయం 9 గంటలు దాటి 30 నిమిషాలు. ముంబై నుంచి వివిధ భారతి ప్రసారాలు రిలే వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:20. నట సామ్రాట్ స్వర నీరాజనం అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ప్రత్యేక మధురిమ వింటారు. తెలుగునేల గర్వించదగ్గ నటశిఖరం, నవరసాల నవమన్మథుడు, అభినయానికి నిలువెత్తు పాఠశాల. నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా శ్రోతలందరికీ హృదయపూర్వక స్వాగతం. ఒక మనిషి ఒకే జన్మలో ఎన్ని జీవితాలు జీవించవచ్చో, ఒక నటుడు వెండి తెరపై ఎన్ని వేల భావోద్వేగాలను శాశ్వతం చేయవచ్చో చూపించిన యుగపురుషుడు ఏఎన్ఆర్. ఆయన నడక ఒక స్టైల్, ఆయన చూపు ఒక మంత్రం, ఆయన చిరునవ్వు తరాల హృదయాలను కొల్లగొట్టిన మధుర స్వప్నం. ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆ నటమూర్తి చిరస్మరణీయ సినీ ప్రస్థానాన్ని అజరామరమైన గీతాల ద్వారా తలుచుకుందాం. రండి మన తొలి మజిలి ద్వాపరయుగపు వెన్నెల రాత్రిలోకి. పౌరాణిక చిత్రాల్లో రౌద్రం, గంభీర్యం సహజం, కానీ ఒక రాకుమారుడి మనసులోని సున్నితమైన విరహాన్ని, నాజూకైన శృంగారాన్ని తెరపై ఎలా ఉలికించాలో చూపించారు మన ఏఎన్ఆర్. మాయాబజార్లో అభిమన్యుడిగా శశిరేఖ పట్ల ఆయన చూపిన ఆ అమాయక ప్రేమ ఎస్ రాజేశ్వరరావు గారి కళ్యాణి రాగ మాధుర్యంలో అమరగీతమై నిలిచింది. పింగలివారి పదాల మేళవింపుతో, ఘంటసాల పి లీలాగార్ల స్వరాలలో

0: హృదయము కొనవర పరచినది నీవేనే
1: నీవేనే.
2: ద్వాపర యువకుపు ఆ వెన్నెల రాత్రిలో ప్రియురాలి పిలుపు కోసం ఎదురుచూసిన ఆ రాజకుమారుడే సాంఘిక యుగంలోకి అడుగుపెట్టి గడుసుపిల్లకు బుద్ధి చెప్పే అల్లరి ప్రేమికుడిగా మారితే, ఒకవైపు ఎన్టీఆర్ గారి రాజసానికి పోటీగా మరోవైపు కారు నడుపుతూ

సావిత్రిగారిని ఆట పట్టించే ఆ చిన్నల్లుడి చలాకితనం గుర్తొస్తే చాలు, పెదవులపై నవ్వు మెరుస్తుంది. కారు ఇంజన్ రిథంకి అనుగుణంగా ఘంటసాలగారు కట్టిన ట్యూన్ అక్కినేని బాడీ లాంగ్వేజ్కు నిలువెత్తు నిదర్శనం. బయలుదేరండి మనమందరం కలిసి ఆ బృందావనానికి.

ప్రేమయాత్ర అంటూ సరదాగా సాగిపోతున్న ఆ జంటపైకి ఉన్నట్టుండి ఆకాశం అమృతపు జల్లులను కురిపిస్తే, తెలుగు సినిమా తెరపై వర్షపు పాటలకు కొత్త గ్రామర్ నేర్పిన పాట ఇది. బి సరోజదేవితో కలిసి వర్షంలో తడుస్తూ అక్కినేని వేసే ఆ చిన్న చిన్న స్టెప్పులు, కెవి మహాదేవన్ గారి రిధం, ఆత్రేయ గారి చిటపట శబ్దాల అల్లిక ఒక అందమైన ప్రణయ కావ్యం. గొడుగు పక్కన పడేసి మనసుతో తడిసిపోదాం రండి.

వర్షపు జల్లుల్లో తడిసి ముద్దైన వేళ చలిగాలికి వణుకుతున్న ప్రేయసిని చూసి ఆ ప్రేమికుడు కళ్ళతోనే అల్లరిగా ఒక ప్రశ్న వేశాడు. ఇంతటి చనువుకి సిగ్గేస్తుందా అని. విప్లవ కవి దాశరథిగారు అల్లిన ఈ లలితమైన పదాలకు మహానటి సావిత్రిగారి అమాయకమైన చూపులు, అక్కినేని రొమాంటిక్ ముసిముసి నవ్వులు తోడైతే అది తెలుగు సినీ ప్రియులకు ఒక అమృత గులిక. ఆ సిగ్గుల పరిమళాన్ని ఆస్వాదిద్దాం.

0: ఇంతవరకు పట్టణపు సోయగాలు చూశాం, కాని మన అక్కినేని పట్టు పంచకట్టి మెడలో రంగుల రుమాలు వేసి పల్లెటూరి చీలగట్లపైకి దిగితే ఎలా ఉంటుందో తెలుసా? దసరా బుల్లోడుగా ఆయన సృష్టించిన ప్రభంజనం అలాంటిది. ఆ రోజుల్లో యువత పంచకట్టు విధానాన్ని మార్చేసిన ట్రెండ్ సెట్టర్. డోలకు దరువులకు అనుగుణంగా ఆయన వేసిన స్టెప్పులు ఇప్పటికీ ప్రతి పండుగకు ఊపిరిపోస్తాయి. పల్లె వాతావరణం పరివేషించేలా అందరూ కలిసి గొంతు కలపండి.
1: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లో నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల.

జీవితమంటే కేవలం నవ్వులే కాదు. విధి వంచినప్పుడు, మనసు ముక్కలైనప్పుడు మనిషి లోపల రేగే అంతర్మదనం ఇంకెంత తీవ్రంగా ఉంటుంది. విషాదరస పోషణలో అక్కినేని గారికి సాటిరారు ఎవరు. సిన్నార గారి కవితాత్మక భావాలకు ఎస్ రాజేశ్వరరావు గారి దర్బారి కానడ రాగం తోడైతే, ఏఎన్ఆర్ తన కళ్ళతోనే ఆ వేదనను పలికిస్తే కరిగిపోని హృదయం ఉంటుందా? జీవన సత్యాలను ఆవిష్కరించే ఒక అపురూప వేదాంత గీతం.

బాధలు వేదనలు దాటిన తర్వాత మిగిలేది ఒకే ఒక్కటి, నిస్వార్థమైన ప్రేమ. ఆ ప్రేమ ఏడడుగుల బంధమైనా, ఏడేడు జన్మల అనుబంధమైనా ఒకరి గొంతులో మరొకరు పాటై నిలిచిపోతారు. గోదావరి నది అలలపై పడవ సాగుతుంటే జమునగారితో కలిసి అక్కినేని పలికించిన ఆ స్వచ్ఛమైన పల్లెటూరి అనురాగం తరాలు మారిన తెలుగువారి నాలుకపై నాట్యమాడుతూనే ఉంది. జన్మజన్మల బంధానికి ప్రతీకగా నిలిచే అమరగీతం.

బాధను కళ్లలో నింపుకోవడం ఒకెత్తైతే అంతర్మదనాన్ని మత్తులు నిరాశ నిస్పృహల నడుమ నడకతోనే అభినయించడం మరో ఎత్తు. శరత్బాబు సృష్టించిన దేవదాసు పాత్రకు తెలుగుగడ్డపై సజీవ రూపమిచ్చారు ఏఎన్ఆర్. ఘంటసాల గారి గొంతులోని ఆ అమర విషాదం, అక్కినేని చేతిలో బాటిల్ పట్టుకుని తూలే ఆ శైలి యావత్ భారతీయ సినీ చరిత్రలోనే ఒక మైలురాయి. కాలం చెరిగిపోని విషాద

ఆ చీకటి గదిలో దేవదాసు తాగిన కన్నీటి చుక్కలే ఒక ధనికుడైన ఆధునిక యువకుడి గ్లాసులో విరహపు ద్రాక్షరసమై పొంగితే, విషాదానికి ఒక రాజసం, ఒక సొఫెస్టికేటెడ్ లుక్ తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ చక్రవర్తిది. కోటు బూటు ధరించి పైపు చేతపట్టి పాశ్చాత్య బాణీలకు అనుగుణంగా అక్కినేని కదిలితే తెలుగు చిత్రసీమకు ఒక కొత్త ఫ్యాషన్ పాఠం మొదలైనట్టే. ఎస్ రాజేశ్వరరావు గారు పియానో, వయలిన్, ఆర్కెస్ట్రాతో ఒక అద్భుతమైన వెస్టర్న్ క్లాసిక్ ట్యూన్ కడితే ఆత్రేయ గారి సాహిత్యం, ఘంటసాల గారి గాత్రం ఈ పాటకు ప్రాణం పోశాయి. అక్కినేని గారి క్లాస్ అభినయానికి నిదర్శనం ఈ గీతం.

ఆధునిక నగరపు హుందాతనం వెనక దాగి ఉన్న బంధాల విలువలను నిలబెడుతూ పల్లెటూరి పసుపు కుంకుమల అనుబంధంలోకి, స్వచ్ఛమైన దాంపత్య ప్రేమలోకి ఆ ప్రయాణం మళ్లితే తెలుగు లోగిలలో పవిత్రమైన దాంపత్య ప్రేమ అమృతాన్ని వెండితెరపై ఆవిష్కరించడంలో అక్కినేని సావిత్రి జోడి ఒక సరికొత్త చరిత్ర సృష్టించింది. ముద్దబంతి పువ్వులా విరబూసినటువంటి ప్రేయసి మనసు పసిగెడుతూ ఆత్రేయగారి పదాలు, కెవి మహదేవన్ గారి సన్నాయి నాదాల కలబోతగా సాగే ఈ పాట ప్రతి పెళ్లి పందిరిలోనూ నిత్య నూతనంగా మోగుతూనే ఉంటుంది ఆ అమాయక అనురాగాన్ని తలుచుకుంటూ.

మానవ సంబంధాల మాయను దాటి భక్తి అనే అమృతధారలో తనను తాను సమర్పించుకుని పాండురంగడి చరణాల చెంత లీనమైపోయి పరమభక్తుడిగా అక్కినేని మారితే శృంగార రసం భక్తిరసమై ప్రవహిస్తుంది. పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రలే కాదు, భక్త తుకారం, విప్రనారాయణ వంటి భక్తి చిత్రాలలో అక్కినేని లీనమై తీరే అద్భుతం. చేతిలో చిడతలు పట్టి తంబురా మీటుతూ పాహిరామప్రభు అంటూ ఆయన దైవాన్ని వేడుకునే ఆ దృశ్యం చూస్తుంటే సాక్షాత్తు ఆ తుకారమే మన కళ్ళ ముందు సాక్షాత్కరించినటువంటి భావన కలుగుతుంది. పి ఆదినారాయణరావు గారి భజన శైలి, సంగీతం మన హృదయాలను పునీతం చేస్తుంది. ఆ ఆధ్యాత్మిక స్వరజరి

దేవుడు చేసిన బొమ్మలారా, ఈ మనుషుల ఆటలను చూడండి అంటూ బొమ్మల సాక్షిగా ఆయన పాడే ఈ పాటలు సమాజపు నైజాన్ని చీల్చి చెండాడుతారు. ఆత్రేయ గారి కలం నుంచి రాలిన అక్షరాలు నిప్పు కనికలైతే ఏఎన్ఆర్ కళ్ళల్లో కనిపించే నిర్వేదం ప్రేక్షకుల గుండెలను పిండేస్తుంది. ఆ అమర తాత్విక గీతం మీకోసం.

భక్తులు ముక్తిని చూసిన ఆ మహానటుడు తన సినీ ప్రస్థానపు తుది అంకంలో కుటుంబంతో కలిసి ఒకే ఫ్రేమ్లో చిరునవ్వులు చిందిస్తూ కాలానికి వీడ్కోలు పలికిన అపురూప దృశ్యం మనం. తాత, కొడుకు, మనవడు మూడు తరాలు కలిసి ఒకే వెండితెరపై నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన ఒక అపురూప కానుక మనం. వయోభారంతో ఉన్నప్పటికీ ఏఎన్ఆర్ గారి కళ్లల్లో మెరిసిన ఆ చిలిపితనం, ఆ చిలాకి నడక ఏమాత్రం మారలేదు. అనూప్ రూబెన్స్ అందించిన ఆధునిక సంగీతంలో అక్కినేని నూరేళ్ల ప్రయాణానికి ప్రేమతో సమర్పించిన పూలమాలిక ఈ గీతం. ఆ ముగింపు లేని అమర ప్రయాణం.

నటనలో వైవిధ్యం, జీవితంలో క్రమశిక్షణ, కళ పట్ల అంకిత భావం, వీటన్నిటి కలబోతే నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. అభినయానికి నిండుతనం తెచ్చిన ఒక మహోన్నత కళామూర్తికి మనమర్పించిన స్వర నివాళి ఇది. కాలం ముందుకు సాగపోవచ్చు, తరాలు మారవచ్చు, కానీ వెండితెరపై ఆయన వేసిన అడుగులు, ఆయన నవ్విన చిరునవ్వులు, ఆయన జీవించిన పాత్రలు తెలుగువారి గుండెల్లో చిరంజీవిగా నిలిచే ఉంటాయి. నట సామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడి స్మృతికి శతకోటి ప్రణామాలు అర్పిస్తూ సెలవు, ధన్యవాదాలు.

మీరింతవరకు నట సామ్రాట్ స్వరనీరాజనం అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ప్రత్యేక మధురిమ విన్నారు. రచన ఎన్ విజయరాఘవరెడ్డి, పర్యవేక్షణ శ్రీ ఎస్ రమేష్ శుంకసారి.